ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై నెల 16వ తారీఖు గురువారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 30 సెకండ్లు. శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర సుప్రభాతం స్తోత్రం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట.

0: నేటి వ్యాఖ్యాత డాక్టర్ పి వసుంధర.
1: సృష్టిలోని ప్రాణులన్నిటికంటే మనిషిని ఉన్నతునిగా చేసిన సామర్థ్యాలు రెండు. ఒకటి అతని మేధ, రెండవది అతని మాట. చక్కగా వినసొంపుగా సంస్కారభరితంగా మాట్లాడడం ఒక కళ. మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు అన్నారు. మంచిగా మాట్లాడే వాళ్లను సమాజం గౌరవిస్తుంది. కమ్మగా మాట్లాడగల శక్తి కష్టసాధ్యమైన కార్యాలను కూడా సులభం చేసి పెడుతుంది. జిహ్వయా అగ్రే మధు, మే జిహ్వామూలే మధులకం అంటూ మన నాలుక ఆమూలాగ్రం తేనెలు ప్రవహించేలా ఉండాలని వేదం నిర్దేశించింది. మధుమతీం వాచముదీయం, మధుమయములైన మాటల్నే మనం మాట్లాడాలి అని వేదశాసనం. అన్నిటి అప్పటికి తీయగా కనిపించడమే కాకుండా శాశ్వతమైన హితాన్ని ప్రియాన్ని కూడా కూర్చేలా మాట్లాడడం సద్భాషణం అనిపించుకుంటుంది. వాక్కున్న శక్తి అపారం. మహాభారతం వాక్శక్తిని గురించి ఇలా చెప్పింది. చెలిమియు పగయును తెలివియు కలకయు ధర్మంబు పాపగతియును పెంపున్ తులువతనంబును వచ్చును పలుకబడిన కానా పొసగ పలుకగవలయున్. స్నేహమైన వైరమైన, పుణ్యమైన పాపమైన, మహత్వమైన అధమత్వమైన మన మాటల వల్లనే కలుగుతాయి. కనుక జాగ్రత్తగా మాట్లాడాలి అనే సూచనను భారతం మనకు అందించింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. మధుర వ్యవహారంతో లోకాలనే జయించవచ్చు, శత్రువులను మిత్రులనుగా చేసుకోవచ్చు, ఇతరుల దుఃఖాలను తొలగించి మనశ్శాంతిని కలిగించవచ్చు, పాషాణ హృదయాలను కరిగించి వారిలో మానవత్వాన్ని మేలుకొల్పవచ్చు. వాక్య సర్వస్వ కారణం, వాక్యే అన్నిటికీ మూల కారణం అని ఋషివచనం. మన సంస్కారం, విజ్ఞానం, హృదయపు లోతు మొదలైనవన్నీ మన మాటల్లో తెలుస్తాయి. మాట్లాడడంలో నేర్పు పుట్టుకతో రావాలి, పరిసరాల ప్రభావంతో వికసించాలి, హృదయ సంస్కారంతో అది పరిమళించాలి. మనసు సున్నితమయ్యే కొద్దీ మాటల్లో మెత్తదనం మరింతగా పెరిగి ఎదుటివారికి వీనుల విందు చేస్తుంది. మాటను సవ్యంగా వినియోగించడం ఒక తపస్సు అన్నాడు గీతాచార్యుడు. జ్ఞానేంద్రియాలలో వాక్కు ప్రధానమైనది. వాక్కుకు అధిదేవత అగ్ని. అగ్ని ఉపయోగకరమైనదే కాదు, ప్రమాదకరమైనది కూడా. యజ్ఞానికి, పాకానికి, దహనానికి ఇలా అగ్నిని దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అగ్నిలాగే వాక్కును కూడా జాగ్రత్తగా వాడాలి. కాలు జారినా వెనక్కి తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేం అని పెద్దల మాట. చురుకైన నాలుక పదునైన కత్తి లాంటిది. ఒక్కొక్కసారి అది అదుపు తప్పితే పెను ప్రమాదాలను కొనితెస్తుంది. సీత లక్ష్మణ్ని దుర్భాషలాడిన ఫలితం ఆమెకెంతో ప్రమాదాన్ని కొని తెచ్చింది. గుడ్డివాని కొడుకు గుడ్డివాడే అంటూ మయసభలో ద్రౌపది దుర్యోధన్ని చూచి గేలి చేసిన వైనం కురుక్షేత్ర సంగ్రామానికే దారితీసింది. పరిహాసానికి మహర్షుల జోలికి పోయి యాదవ యువకులు నాటకాలాడిన వైనం యాదవ వంశ వినాశనానికి కారణమైంది. అందుకే పరహృదయ భేదకాలైన మాటలను ఎన్నడూ మాట్లాడరాదు. తనువున్న విరిగినయలుగులన నువ్వున పుచ్చంగవచ్చు, అతి నిష్ఠుర తన్మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలునే దిపా అంటూ కటువైన మాటలు పదునైన బాణాల్లా మనసుల్లో దిగబడిపోతాయని, శరీరంలో దిగబడిన బాణాల గాయాలు మాన్తాయేమో గాని మనసులో దిగబడిన వాగ్బాణాల గాయాలు ఏమి చేసినా మానవని. అందుకే ఎదిరికి హితమును ప్రియమును మదికింపును కాగ పలుకు మాటలు పెక్కయి పలికి నన్ను లెస్స అదిగాక ఇది అది అన కూరకునికి ఎంతయు నొప్పున్. ఎదుటి వారికి ప్రియంగా, హితంగా, మనోరంజకంగా ఉండేలాగా ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు. అలా మాట్లాడడం చేతగాకపోతే కిమ్మనకుండా మౌనాన్ని ఆశ్రయించడమైనా చేయాలి అంటుంది భారతం. సముచిత రీతిలో తగిన సమయంలో మాట్లాడలేకపోవడం వల్ల ఎన్నో సువర్ణావకాశాలను జారవిర్చుకున్న వారెందరో మనకు తారసపడుతూ ఉంటారు. ఉద్యోగానికి కావలసిన అర్హతలన్నీ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుంటే ఈ కాలంలో ఉద్యోగం రావడం చాలా కష్టమని వింటున్నాం. వీటిని బట్టి మాటకున్న విలువను గుర్తించవచ్చు. శబ్దశాస్త్రానికి మహాభాష్యాన్ని రచించిన పతంజలి మహర్షి ఏకశబ్ద సమ్యక్ జ్ఞాత సుష్ఠు ప్రయుక్త స్వర్గే లోకే కామధుక్ భవతి అన్నాడు. అంటే బాగా తెలుసుకొని మాట్లాడే మాట స్వర్గంలోని కామధేనువుల కోరిన కోరికలను సఫలం చేస్తుందని అర్థం. వాక్శుద్ధి కలవారికి సాధింపలేనిది లేదు.
0: డాక్టర్ పి వసుంధర వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు, శ్రేష్టమైన పాడి పశువుల పెంపకంలో జాగ్రత్తలు,

0: కలుపు మొక్కల నివారణ. ఈ అంశం గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి తెలియజేస్తారు.
1: శ్రేష్టమైన పాడి పశువును ఎలా ఎంపిక చేసుకోవాలి, ఈ వివరాలు తెలుసుకుందాం. నూతనంగా డైరీ ప్రారంభించేవారు షిర్డి, కోలార్, చింతామణి, ఉద్గీర్, రోహ్తక్ మొదలగు జాతి పశువులు అధికంగా లభ్యమయ్యే ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. అక్కడి భాష ప్రాంతం వేరు కాబట్టి విషయాలు అర్థం కాక సులభంగా మోసపోయే ప్రమాదం ఉంటుంది. పశువులు చూలి కాకున్నా చూలివని చెప్పి నమ్మిస్తారు. కాలి సమస్యలు గమనించకుండా ఉండేందుకు పశువును తరచూ నడిపిస్తూ ఉంటారు. గేదెలు ముర్రా గేదెల్లాగా నల్లగా కనబడటానికి నల్లటి రంగుల్ని, నూనెల్ని, పౌడర్లను చర్మంపై పూస్తారు. అలాగే దంతాలపై కొన్ని పదార్థాలను పూసి వయస్సు తక్కువని భ్రమింపచేస్తారు. పొదుగు విశాలంగా ఆకర్షణీయంగా కనబడటానికి చన్ను రంధ్రాల్లో అడ్డుగా వేపకాయలుంచుతారు. కొన్ని పూటలు పాలు పితకకుండా ఉంటారు, దూడల్ని మార్చివేస్తూ ఉంటారు. పాలు పితికే పాత్రల్లో నీరు ఉంచి పాలు పితకడం వల్ల పరిమాణం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కంటి సమస్యలు, మేయ సమస్యలు, ఈడూసుకునిపోయే సమస్యలు కూడా ఉంటాయి. పాడి పరిశ్రమలో ముఖ్య సమస్యలు ఈడూసుకునిపోయే సమస్యలు. ఇలాంటి క్లిష్ట సమస్యల్ని అధిగమించడానికి పాడి పరిశ్రమలో ప్రాథమికంగా పశువుల ఎంపిక ప్రాధాన్యత అత్యధికంగా ఉంటుందని గమనించాలి. పశువు సరిగ్గా లేకుంటే పాల దిగుబడి ఆశించడం అత్యాశ అవుతుంది. మరి శ్రేష్టమైన పాడి పశువు ఎంపికలో ఎలాంటి మెలకువలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాడి పశువుల్ని సాధ్యమైనంత వరకు నమ్మకమైన వ్యక్తుల దగ్గర కొనడం మంచిది. పాడి పశువులు 2 నుంచి 6 పళ్ళు వేసిన వాటిని మాత్రమే కొనాలి. 8 పళ్ళు వేసిన పశువుల్ని, వయస్సు మించిన వాటిని కొనటం మంచిది కాదు. పాడి పశువుల్ని ఈనిన 15 రోజుల తర్వాత లేగదూడతో సహా కొంటే అధిక పాల దిగుబడిని మనం పొందే వీలుంటుంది. 1 లేదా 2 ఈతలోని పాడి పశువులను మాత్రమే కొంటే భవిష్యత్తులో మన దగ్గరే ఎక్కువ ఈతలు ఈని ఎక్కువ పాల దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాగే ఎక్కువ సంఖ్యలో కూడా దూడలు లభిస్తాయి. ముర్రా జాతి గేదెలు 10 నుంచి 12 లీటర్లు, సంకరజాతి ఆవులైతే 16 నుంచి 18 లీటర్లు ఇలా రోజుకు పాల దిగుబడినిచ్చే వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి. పాల దిగుబడి 3 పూటలా చూసి సగటు గుణించి దిగుబడిని అంచనా వేసి కొంటే మంచిది. శంకరజాతి ఆవులను కొనుగోలు చేసేటప్పుడు విదేశీ లక్షణాలు ఎక్కువగా ఉన్న వాటిని కాకుండా శంకరజాతి లక్షణాలు ఉన్న వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తే మంచిది. కొనుగోలు చేసే శంకరజాతి పశువుల్లో విదేశీ రక్తం పాళ్ళు 50 నుంచి 62.5% మించకుండా చూసుకోవాలి. ఇక పశువుల శారీరక లక్షణాల విషయానికి వస్తే పాడి పశువుకు జాతి లక్షణాలు కలిగి ఉండాలి. ఆకర్షణీయంగా నెమ్మది స్వభావం, ఆడ లక్షణాలు కలిగి ఉండాలి. గొంతువాపు, దొమ్మ, బ్రూసెల్లోసిన్ మొదలగు అంటువ్యాధులు లేత దశలో ఉన్నాయో లేదో గమనించాల్సి ఉంటుంది. అలాగే పాడి పశువును పక్క నుండి, ముందు నుండి, వెనుక నుండి చూస్తే త్రికోణాకారంలో ఉండాలి. చర్మం సున్నితంగా ఉండాలి. శరీరం సైజుతో పోలిస్తే పొట్ట పరిమాణం పెద్దదిగా ఉండాలి. కళ్ళు చురుకుగా, మెరుస్తూ, విశాలంగా ఉండాలి. ఇక ముఖ్యమైన పొదుగు వ్యవస్థ విషయానికి వస్తే మేలైన పాడి పశువుల ఎంపికలో పొదుగు వ్యవస్థ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. పొదుగు తొడల మధ్యలో విశాలంగా అమర్చబడి ఉదర భాగానికి అతుక్కొని ఉండాలి. పొదుగును చేతితో తాకితే సున్నితంగా, సంకోచ వ్యాకోచాలు కలిగి దూదిలా మెత్తగా ఉండాలి. ఎలాంటి కణుతులు ఉండకూడదు. పొదుగుపై 4 రొమ్ములు ఒకే పరిమాణంలో ఉండి చతురస్రాకారంలో అమర్చబడి మృదువుగా ఉండాలి. పొదుగుకు ఇరువైపులా పాల నరాలు బాగా పెద్దగా, స్పష్టంగా కనపడాలి. పాలు రంగు మారకుండా, నీళ్ళల్లాగా కాకుండా రక్తపు చారలు, గడ్డలు లేకుండా ఉండాలి. ఇలా అనేక విషయాలను పరిశీలి

0: చెల్లించిన తర్వాతే ఈ పాడి పశువులను కొనటం వల్ల రైతుకు ఆర్థికంగా అలాగే పాల దిగుబడి కూడా ఎక్కువగా లాభం చేకూరుస్తుంది. ఇక వివిధ రకాల కలుపు మొక్కల నివారణ గురించి తెలుసుకుందాం. పైరులో పలు రకాల కలుపు మొక్కలు మొలిచి వాటి ఎదుగుదలకు అవరోధంగా మారుతూ ఉంటాయి. వాటిలో మొండి జాతి కలుపు మొక్కలు త్వరగా నాశనం కావు. మరి ఈ మొక్కల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ముందుగా తుంగ, దీని నివారణకు భూమిని దున్నకముందు లేదా మొదటి పంట కోత తర్వాత రెండో పంట సాగుకు ముందు బాగా పెరిగిన కలుపు మొక్కలపై లీటర్ నీటిలో 10 మిల్లీలీటర్ల గ్లైసోఫేట్ కలిపి కలుపు మొక్కలు బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. 10-15 రోజులకు కలుపు ఎండిపోయిన తర్వాత దున్నితే తుంగను కొంతవరకు నివారించవచ్చు. ఈ విధంగా 2-3 సార్లు చేస్తే కలుపు తగ్గుముఖం పడుతుంది. ఇక పార్థినేం విషయానికి వస్తే దీన్నే సాధారణంగా వయ్యారి బామ, కాంగ్రెస్ కలుపు మొక్క అంటూ ఉంటారు. దీని నివారణకు చేతులకు తొడుగులు ధరించి పూత రాకముందే పీకి తగులబెట్టాలి లేదా కంపోస్ట్ తయారు చేయాలి. బంతితో పంట మార్పిడి చేస్తే తర్వాత సాగు చేసే పైరులో ఉధృతి తక్కువగా ఉంటుంది. జైగోగ్రామ బైకులరేట అనే క్రైసో మిల్లిద్ జాతికి చెందిన పెంకు పురుగులు పార్థినేం మొక్కలను విపరీతంగా తింటాయి. ఈ పార్థినేం నివారణకు కసివింద విత్తనాలను చేల్లో చల్లాలి. పైరు లేని భూముల్లో కలుపు మొక్కల మొలవకు ముందు 5 గ్రాముల అట్రాజిన్ లీటర్ నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి. ఖాళీ భూముల్లో కలుపు మొలకెత్తిన 15-20 రోజులకు లీటర్ నీటిలో 3 గ్రాముల 2.4 గ్రాముల డైసోడియం ఉప్పు లేదా 10 మిల్లీలీటర్ల గ్లైసోఫేట్ లీటర్ నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. ఇక పరాన్నజీవి కలుపు మొక్కల నివారణ విషయానికి వస్తే బంగారు తీగ నివారణకు 5 మిల్లీలీటర్ల పెండి మిథాలిన్ లీటర్ నీటిలో కలిపి పైరు విత్తిన 48 గంటల్లోపు తడి నేలపై పిచికారీ చేయాలి. 1.5 మిల్లీలీటర్ల ఇమాజితాఫిర్ లీటర్ నీటిలో కలిపి పంట విత్తిన 15-20 రోజుల్లో పిచికారీ చేయాలి. వరి మాగాణంలో తీగ వ్యాపించిన మొక్కలతో పాటు పీకి కాల్చివేయాలి. అశ్రద్ధ చేస్తే ఇది పైరంతా పాకి విత్తనాల ద్వారా ప్రతి సంవత్సరం పొలంలో కనిపించి పైరును నష్టపరుస్తూ ఉంటుంది.
1: సేద్యపు సుద్ధులు కార్యక్రమంలో శ్రేష్టమైన పాడి పశువుల పెంపకంలో జాగ్రత్తలు, కలుపు మొక్కల నివారణ ఈ అంశాల గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి తెలియజేసిన సమాచారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వారంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణలో ఈరోజు

0: ఈరోజు నుంచి ప్రారంభం కానున్న ఆషాఢమాస బోనాల ఉత్సవాలు. వార్తల వివరాలు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు పెరిగేలా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లతో అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా అమరావతిని అభివృద్ది చేస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ విధానాలతో పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఛానల్ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ ఆధునికీకరణ పనుల పురోగతిని ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భూసేకరణలో రైతులకు పరిహారం చెల్లిస్తూ పనులను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. తొలి 47 కిలోమీటర్ల ఆధునికీకరణకు 370 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆక్వా సాగు రంగంలో పారదర్శకత, శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత, కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగ సమస్యలపై కృష్ణాజిల్లా పెనమలూరులో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేత ధరల నిర్ణయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు సరైన సమాచారం అందించి అపోహాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలుపుతూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం. రేపు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఈ రంగానికి చాలా ప్రాధాన్యత వస్తున్నటువంటి విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్కే గ్రోత్. మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 63.65 లక్షల కోట్లని జీవీఏ రూపంలో ప్రభుత్వానికి తీసుకొచ్చామంటే ఈ రంగం అభివృద్ధికి ఇంతకంటే సూచిక ఇంకొకటి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను.
0: తెలుగువారు గర్వించదగ్గ నాయకురాలు ఎస్ జానకి అని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఎస్ జానకి స్మృత్యంజలి కార్యక్రమం, వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ జానకి 17 భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీత రంగంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అలాగే వందేమాతరం గీతం దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని, యువతలో జాతీయ భావన పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించవలసిన అవసరముందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ మహిళల భద్రత కోసం రూపొందించిన అభయ కార్యక్రమాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లిలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలపై నేరాల నివారణ, బాధితులకు తక్షణ సహాయం, నేరస్తులపై కఠిన చర్యలే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే 100 రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలియజేశారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ అమలులోకి వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ సనత్ నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి యూకేకు వెళ్లే ఎగుమతి కంటైనర్లను తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సంబంధాల్లో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గడంతో తెలంగాణ నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని, వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ

0: ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, పోర్టుల యాజమాన్యం నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు. విధానం ద్వారా ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలుపుతూ,
1: పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పోర్టులను అమ్మేయడం కాదు, ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ హక్కులు ఎక్కడ కూడా మేము వదులుకోవడం లేదు. ఏదైతే యజమాన్య పోర్టులు సమర్థతంగా చేయాలన్నప్పుడు పీపీపీ మోడల్లో ఓఎండం కింద వారికి ఇవ్వడం జరుగుతుంది, వాటన్నీ కూడా చేస్తాం. దీంట్లో ఇంకోటి ఏంటి, పీపీపీలో ప్రభుత్వ హక్కులు ఎక్కడ కోల్పోవు, పోర్టు యజమాన్యం పూర్తిగా ప్రభుత్వానిదే, పోర్టు భూమి ప్రభుత్వానిదే, సముద్ర తీర హక్కులన్నీ కూడా ప్రభుత్వానివే, టారిఫ్లు, చట్టాలు, పర్యావరణ నిబంధనలు ఇవన్నీ కూడా ప్రభుత్వం కండిషన్లో ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో మూతపడిన బంగారు గనులను గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పరిశీలించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు బంగారు గనులను తిరిగి ప్రారంభించాలని చేసిన విజ్ఞప్తి మేరకు గనుల ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. రామగిరి ఏదైతే ఇక్కడ గోల్డ్ మైన్ ఉందో 460,000 టన్నుల డంప్ ఉండాలి ఇక్కడ, అదంతా కూడా మళ్ళీ రీకాల్క్యులేట్ చేయమని సంబంధిత అధికారులకి ఆల్రెడీ ఆదేశించాం. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖనిజాన్వేషణ చేస్తున్నాం. డెఫినెట్ గా రామగిరిని కూడా అతి త్వరలోనే ప్రొడక్షన్ లో తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
0: తెలంగాణలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సికింద్రాబాదులోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 2 ఆగస్టున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 15,05,00,000 రూపాయలను కేటాయించింది. భారతీయ చేనేత ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ మార్కెట్లకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని రాజ్యసభ సభ్యులు వి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట చేనేత, జౌలి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వా రంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీతా పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, తర్వాత విజ్ఞాన విపంచ.

శీర్షికన వరం కాని వర్షం శ్రీమతి కేవి చాముండేశ్వరి గారు అందించే వివరాలు. ఇంకా మా తెలుగు తల్లికి మల్లెపూదండ, సహకారం శ్రీ వి చలపతి. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ. రచన ఎస్ స్వామినాథ్. 8:35 చిత్రసీమ సినీ గీతాలు. 9:00 మన ఆలయాలు శీర్షికన నార్పలమ

రచన ఎస్ స్వామినాథ్. 8:35 చిత్రసీమ సినీ గీతాలు. 9:00 మన ఆలయాలు శీర్షికన నార్పల మండలం బండ్లపల్లి పప్పూరు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయ వివరాలు. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఈ ఉదయం 10:00 ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజుగార్ యోజనపై ప్రత్యేక ముఖాముఖి. అతిథి అమర్దీప్ మిశ్రా, రీజనల్ పిఎఫ్ కమిషనర్. పరిచయం చేస్తున్నవారు ఎన్ మణి. 10:28 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 10:30 వాణిజ్య సందేశాలు. 11:32 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:15 వాణిజ్య సందేశాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 12:00 ఆంగ్లంలో, 12:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ వారం అంశం జానకి పాట నా నోట. జానకి గారు పాడిన ఏ పాట మీకు ఇష్టమో మాతో పంచుకోవచ్చు ఈ సాయంత్రం 5:30 హలో బాగున్నారా కార్యక్రమంలో. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్ 0855422553. సాయంత్రం 6:00 లలితగీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినీ గీతాలు. 7:00 లలితగీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 కిసాన్ వాణి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఉద్యాన పంటలైన చీని, అరటి, దానిమ్మ, బొప్పాయి ఇంకా కూరగాయలు, పూల తోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయి సముద్ర మండలం రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారి సమాధానాలుంటాయి. అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం తరువాత జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ప్రసారమవుతాయి కిసాన్వాణి కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ తిరుపతి కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 చిత్రసీమ సినీ గీతాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 సినిమా పాట. 8:45 శ్రీ ఎం నారాయణస్వామి వినిపించే జానపద గీతాలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. ఈ రాత్రి 10:00 అంగలాసిగాడు కుశాలగాడు కుటుంబ సంక్షేమ నాటిక. రచన మరియు నిర్వహణ శ్రీ కవికాకి కోగిర జై సీతారాం. 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి నేటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం విందాం. ఏదో ఏదో పాడాలని. గానం డి సురేఖామూర్తి.

0: డి సురేఖామూర్తి ఆలపించిన లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఫిఫా వరల్డ్

0: కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన రెండవ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోందని చెప్పారు.
1: ఇన్ 10 వర్షో మే ఏక్ మాసివ్ చేంజ్ ఆయా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మే 7 గుణా మ్యానుఫ్యాక్చరింగ్ బడి, ప్రొడక్షన్ బడా ఔర్ 11 గుణా ఎక్స్పోర్ట్ బడా 2014 కే కంపారిజన్ మే. ఔర్ భారత్ జో మొబైల్ ఫోన్ ఇంపోర్టర్ థా ఆజ్ నెట్ ఎక్స్పోర్టర్ బన్ గయా హై ఔర్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ బన్ గయా.
0: ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని కూడా తెలియజేశారు.
1: పహలా హై వరుణ నదీ కే కినారే కినారే కంప్లీట్ 6-lane or 4-lane ఎలివేటెడ్ కారిడోర్ 43 కిలోమీటర్స్ ఇస్కి లెంత్ హై 10,998 కరోడ్ రూపీస్ కి ఇస్కి ఇన్వెస్ట్మెంట్ ఆయేగా ఔర్ కరీబ్ కరీబ్ 4 సాల్ మే కంప్లీట్ హోగా. దూసరా హై గంగా జీ కే సాత్ సాత్ కంప్లీట్ 6 lane కా ఎలివేటెడ్ కారిడోర్ 46 కిలోమీటర్ కా యే హోగా 14,448 కరోడ్ రూపీస్ కా బనేగా.
0: రైల్వే రవాణా రంగంలో ఒడిశా జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే 2 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదకత యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని భారత్ ఈయు వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నిన్న బ్రసెల్స్లో జరిగిన 3వ భారత్ ఈయు ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ భారత్ ఈయుకి మధ్య సహజమైన అనుబంధం ఉందన్నారు. ఇరు దేశాలు పరస్పరం నమ్మకాన్ని పెంపొందించుకున్నాయని, ఇప్పుడు దానిని వ్యాపార సాంకేతిక రంగాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాయని అన్నారు.
2: As open societies and as market economies, India and the EU have a natural affinity. The rule of law and the sanctity of contracts are central to our thinking. When it comes to sensitive technologies, this is all the more important. The fact is that emerging technologies literally hold the potential to shape our lifestyle and future. India and the European Union have developed this trust with each other and now strive to take that into the business and technology domains.
0: భారత్ ఈయు ఎఫ్టీఏను న్యాయమైనదిగా, సమతుల్యమైనదిగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. ఇది రెండు దేశాల్లోని ప్రతి రంగానికి పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందమని అన్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన మైలురాయి అని, చర్చల స్థాయి నుంచి ఫలితాలను అందించే స్థాయికి ఇరు దేశాలు చేరుకోవడానికి ఈ సమావేశం దోహదపడుతుందని గోయల్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ టెక్నాలజీ సదస్సు 2026ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, కార్పొరేట్ రంగం భారతీయ ట్రస్టీషిప్ విధానాన్ని అవలంబించాలని, తమ సంపాదనలో కొంత భాగాన్ని రైతుల సంక్షేమం, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణ ప్రజల కోసం కేటాయించాలని కోరారు. దేశాభివృద్ధికి అవకాశాలను కల్పిస్తున్న

0: ఉన్నప్పుడు సిఎస్ఆర్ ద్వారా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో పెట్టుబడులు పెడుతూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడం పరిశ్రమల బాధ్యత అన్నారు.
1: जो सीएसआर है हमारी इसी भाव का प्रतीक है. एक तरफ हमारी जवाबदारी का एहसास है क्योंकि हम जो कुछ अपनी कंपनी हो, अपना व्यवसाय हो, अपना उद्योग हो, हम जो अर्जित करते हैं वो अकेले अपने दम पे अर्जित नहीं करते. उसमें सरकार का, समाज का बड़ा योगदान होता है. ये धरती भगवान ने सबके लिए बनाई. ये धरती, ये खनिज, ये संसाधन, ये पानी, ये हवा सबकी है. लेकिन सारे संसाधन सबके पास नहीं है. तो जिनके पास है वो उससे धन कमाए, लेकिन उस धन का एक हिस्सा वो समाज के हित में समर्पित कर दें.
0: వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, నేల సారం, పోషకాలతో కూడిన ఆహార వ్యవస్థలు, వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి, మహిళా రైతుల వ్యవస్థాపకత వంటి రంగాల్లో సిఎస్ఆర్ పెట్టుబడులు స్పష్టమైన మార్పును తీసుకొస్తాయని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జిందులోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్ను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు మంగళవారం ఎడ్జ్ బాస్టన్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక 3వ వన్డే మ్యాచ్ ఆదివారం నాడు లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. 73వ శ్లోకం. అర్జున ఉవాచ:

అర్జునః ఉవాచ, అర్జునుడు పలికెను, అచ్యుత విచ్యుతిలేని ఓ పరమాత్మ, త్వత్ప్రసాదాత్ నీ యొక్క అనుగ్రహం వలన మోహః నష్టః, నా యొక్క అవివేకము నశించిపోయింది. మయా నా చేత స్మృతిహి మర్చిపోయిన ఆత్మజ్ఞానం యొక్క స్మరణము లబ్ధా పొందబడినది. గత సందేహ సందేహాలు తొలగినవాడినై స్థితః అస్మి, నీ ఆజ్ఞలో నిలబడి ఉన్నాను. తవ నీ యొక్క వచనం మాటను లేదా ఆజ్ఞను కరిష్యే పాటిస్తాను. నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః.

విచ్యుతిలేని అచ్యుత పరమాత్మ, నీ అనుగ్రహం వలన నా జ్ఞానము, దానివల్ల జనించే అన్ని రకాల అవివేకాలు తొలగిపోయాయి. పూర్వం అభ్యసించిన ఆత్మజ్ఞానం స్మృతికి వచ్చింది. ఇప్పుడు నాకు ఏ సందేహాలు లేవు. నీ ఆజ్ఞలో సుస్థిరంగా నిలబడి ఉన్నా. నువ్వు చెప్పినట్లే చేస్తా. అర్జునుని మాటలలో స్థిరత్వం కనిపిస్తోంది కదా, దాంతోపాటు మాటలలో జాగ్రత్త కూడా ఉంది. ఈ జాగ్రత్త వినయంలోంచి, కృతజ్ఞతలోంచి, ఆత్మానుభూతిలోంచి ఆవిర్భవించింది. శోకం మోహం వల్ల, మోహం అజ్ఞానం వల్ల కలుగుతాయి కాబట్టి ఈ రెండిటికీ మూల కారణమైన అజ్ఞానం పోయి స్మృతి లభించింది అన్నాడు అర్జునుడు. ఇప్పుడు పూర్వం నారదాదులు చెప్పిన తత్వం యొక్క స్మృతి కలిగిందయ్యా, అందుకే అజ్ఞానం తొలగింది అంటున్నాడు. అర్జునుడికి ఇంతకుముందు చాలా జన్మలున్నాయి. వాటిలో నరమహర్షిగా అతడు జీవించిన జన్మ ముఖ్యమైనది. ఆ జన్మలో నారాయణ మహర్షి యొక్క సాంగత్యం వల్ల అతడు సంపాదించిన జ్ఞానం చాలా ఉంది. కానీ ఈ జన్మలో అది పూర్తిగా మరుమున పడిపోయింది. ఇప్పుడు భగవానుడు చేసిన ఉపదేశంతో ఆనాటి నారాయణోపదేశం గుర్తొస్తోంది. ఎందుకంటే ఇప్పుడు చిత్తం శుద్ధమైంది కదా.

గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం 7:22.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మంగు మరుసూదన కృష్ణ. నేటి కార్యక్రమంలో సమాచార వేదిక, తర్వాత విజ్ఞాన విపంచి శీర్షికన వరం కాని వర్షం శ్రీమతి కేవీ చాముండేశ్వరి గారు అందించే వివరాలు, ఇంకా మా తెలుగు తల్లికి మల్లెపూదండ సహకారం శ్రీ వి చలపతి. కార్యక్రమాలు విందాం, ముందుగా ఒక పాట.

0: పాట విన్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
4: భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: సమాచార వేదిక. రామగిరి బంగారు గనులను అందుబాటులోకి తీసుకొస్తామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వేలం ద్వారా త్వరలోనే మైనింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. బుధవారం ఆయన రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామగిరి బంగారు గనుల ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్తో కలిసి పరిశీలించారు. మూడు వారాల విరామం తర్వాత కలెక్టరేట్లో బుధవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్లకు అర్జీదారులు పోటెత్తారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణం, రెవెన్యూ భవన్లు బాధలతో నిండిపోయాయి. తమ కష్టాలు చెప్పుకోవడానికి, అర్జీలు సమర్పించడానికి, రాయించుకోవడానికి ఎప్పట్లాగే నిరీక్షించాల్సి వచ్చింది. కలెక్టర్ ఆనంద్, జేసీ విష్ణుచరణ్, జేసీ సుయాష్ కుమార్, డిఆర్ఓ మనోలా, ప్రత్యేక ఉప కలెక్టర్లు ఆనంద్, రామకృష్ణారెడ్డి తదితరులు అర్జీలు స్వీకరించారు. మొత్తం 520 వినతులు అందగా PGRSతో పోల్చితే రెవెన్యూ క్లినిక్కే 60% పైగా అర్జీలు ఇవ్వడం గమనార్హం. గురుకులాల్లో సీట్లు, పాఠశాలల మార్పులకు అధిక సంఖ్యలో విజ్ఞప్తులు అందాయి. నవజాత శిశువులు ఆరోగ్యకరంగా ఎదగాలని వారికి అత్యున్నత సాంకేతిక పరికరాలతో సేవలను అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం సామాజిక ఆరోగ్య కేంద్రంలో నవజాత శిశువుకు అత్యవసర సేవలందించేలా 108 వాహనం అందుబాటులోకి వచ్చింది. సమాచారం అందగానే సంఘటనా స్థలానికి, ఇతర గ్రామాలకు వెళ్లి సమీప ఆసుపత్రులకు చేరువేస్తుంది. ఇంక్యుబేటర్ వంటి అత్యాధునిక పరికరాలను అమర్చారు.

0: ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్ లాగా చిన్నారుల రక్షణకు నియోనాటల్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఉంచుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నెలకు 100 కేసుల వరకు ఆధునిక చికిత్సలు అందించుకునేందుకు వీలుంది.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: సమాచార వేదిక వింటున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి మహర్దశ పట్టనుంది. 16వ శతాబ్దంలో ఆలయం నిర్మితమైన 1996 నుంచి నిత్య పూజలు మొదలయ్యాయి. 2011 ఆలయాన్ని అభివృద్ధి చేసి అప్పటి భక్తుల రద్దీకి అనుగుణంగా వసతులు కల్పించారు. రాను 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ప్రస్తుత నిర్మాణాలు వసతులు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో దేవాదాయ అధికారులు దేవాలయ పునర్నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించగా ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ అనుమతులు తీసుకొచ్చారు. అనంతపురం డివిజన్లో ఖరీఫ్లో వర్షాధారం కింద సాగైన పంటలను ఈ పంట యాప్లో నమోదు చేసుకోవాలని డివిజన్ ఇన్ఛార్జ్ ADA వెంకట్ కుమార్ సూచించారు. ఆయన బుధవారం అనంత గ్రామీణంలోని మనీలా ఉప్పరపల్లిలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా PMDS మోడల్ కింద రైతు సూర్యనారాయణ పొలంలో విత్తనాలను చల్లే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ పంట నమోదు గత జూన్ 1 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందేనని తెలియజేశారు. సెప్టెంబర్ 15 నాటికి ప్రక్రియ పూర్తవుతుందని తెలియజేశారు. నగరంలో ఆవులను రోడ్ల మీదకు వదిలితే ఈ నెల 22 తర్వాత వాటిని గోశాలకు తరలిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు తెలిపారు. ఈ నెల 7 వాటిని తరలించాలని ప్రయత్నించగా గడువు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. గడువు ముగిసిన తర్వాత రోడ్లు, వీధి సందుల్లో పశువులు కనిపిస్తే వాటి యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అపరాధ రుసుం విధిస్తామని ఆయన హెచ్చరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న అనంత శ్రీ సత్యసాయి జిల్లాల బూత్ స్థాయి అధికారులు BLOలకు సూపర్వైజర్లకు అదనపు 6,000 ప్రకారం పారితోషికాన్ని మంజూరు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3,802 మందికి 2.29 కోట్లు చెల్లించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం CEO వివేక్ యాదవ్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా BLOలకు ప్రతి ఏటా 12,000, పర్యవేక్షకులకు 18,000 ప్రకారం చెల్లిస్తున్నారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: देश के हर बुजुर्ग को अस्पताल में ముక్త ఇలాజ్ మిలేగా.
3: దేశపు యువత చేసుకున్నారొక నూతన సంవత్సర సంకల్పం. 70 పైపడిన వృద్ధులకై ఆయుష్మాన్ వయా వందనా కార్డు తయారు చేయాలని, 5,00,000 రూపాయల ఉచిత చికిత్స బహుమతిగా అందచేసి భారతదేశాన్ని ఆయుష్మాన్ చేయాలని. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 70 లేదా అంతకన్నా ఎక్కువ వయసు గల వృద్ధులకు ఆయుష్మాన్ వయా వందన కార్డ్ తయారు చేయించండి. అధిక వివరాలకై 1455555కి కాల్ చేయండి.

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. ఒక ప్రకటన. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరాయతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఉద్యాన పంటలైన చీని, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు పూలతోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుకరాయ సముద్రం మండలం రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు ఈ రాత్రి 7:15 2255533 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0855 ప్రకటన విన్నారు హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం విజ్ఞాన విపంచి శీర్షికన వరం కాని వర్షం. శ్రీమతి కేవి చాముండేశ్వరి గారు అందించే వివరాలు.
1: చీమ కుట్టినప్పుడు మంట పుడుతుంది. కారణం ఫార్మిక్ ఆమ్లం. ఇటీవల వరం కాని వర్షాలుగా ఆమ్ల వర్షాలను చెప్పుకోవచ్చు. వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ వర్షపు నీటిలో కరిగి కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరచడం వల్ల సాధారణ వర్షపు నీరు కొద్దిగా ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. సల్ఫర్ డయాక్సైడ్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు, వాటి జనక స్థావరాలు అంటే ఫ్యాక్టరీలు, వాహనాల నుండి వెలువడే పొగతో పాటు వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. వాతావరణంలో ఈ వాయువులు కొన్ని కాంతి రసాయనక చర్యలకు లోనయ్యి నీటిలో కరిగి వర్షపు నీటిని ఆమ్లీకరణం చేస్తాయి. గంధక ఆమ్లము, నైట్రిక్ ఆమ్లాలు మారి వర్షపు నీటితో కలిసి భూమిని చేరతాయి. అందువల్ల వర్షపు నీరు అధిక ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ వర్షాన్ని ఆమ్ల వర్షం అంటారు. ఈ పదాన్ని 1852 రాబర్ట్ ఆంగస్ స్మిత్ ప్రవేశపెట్టాడు. వాతావరణంలో ఉండే హైడ్రోకార్బన్లు, నైట్రోజన్ ఆక్సైడులు వాటి ఆమ్లాలుగా ఏర్పడే చర్య వేగాన్ని పెంచుతాయి. ఈ చర్యలలో కార్బన్ కణాలు, లోహపు ఆక్సైడులు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. ఆకాశంలో మెరుపుల వల్ల సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్లను ఆక్సీకరించే రసాయనాల ఉత్పత్తి పెరగడం వల్ల వాతావరణంలో ఆమ్లాల గాఢతలు పెరుగుతాయి. సాధారణంగా వర్షపు నీరు pH 5.6 కంటే తక్కువగా ఉంటే ఆ వర్షాన్ని ఆమ్లవర్షంగా పేర్కొంటాం. ఆమ్లవర్షాలకు కారణమైన కాలుష్యాలు ఒక దేశంలో వాతావరణంలోకి విడుదలయ్యి గాలి ప్రవాహంలో 1000 కిలోమీటర్లు ప్రయాణించి వేరొక దేశంలో ఆమ్లవర్షాలుగా మారతాయి. అందువల్ల ఆమ్లవర్షాలు అంతర్జాతీయ సమస్యగా పరిగణించింది. ఆమ్లవర్షాలు భూమి ఆవరణంలో విపరీతమైన దుష్పరిమాణాలను కలుగజేస్తున్నాయి. ఆమ్ల వర్షపు నీరు బావులు, చెరువులు, సరస్సులు, నదులు, సముద్రాల వంటి జల ఆవాసాలలో ప్రవేశించి నీటిని కలుషితం చేయడమే కాక జలచరాల ఉనికి కూడా నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీనితో జలచరాలు నశించిపోయే అవకాశం కూడా ఉంది. ఆమ్ల వర్షాల వల్ల నీటి ఆవాసాలలో భారలోహాల గాఢతలు స్థాయికి మించిపోయి నీటి మొక్కలు, నీటి జంతువులకు విషాలుగా పనిచేసి వాటికి హాని కలుగుతుంది. నత్తలు, ఆల్చిప్పలు మొదలగు వాటి పెంకులలో కాల్షియం కార్బోనేట్ ప్రభావితమయ్యే అవకాశము ఉంది. జలచరాలకు అవసరమయ్యే నాచు, బ్యాక్టీరియా పూర్తిగా నాశనం అవడంతో చేపల మనుగడ కష్టమవుతుంది. ఆమ్ల వర్షాల వల్ల కలుషితమైన మంచినీరు తాగిన మానవులలో కూడా నాడీ సంబంధిత, జీర్ణ, శ్వాసక్రియల సంబంధ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం చెందే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆమ్ల వర్షాలకు కారణమైన పొగమంచు వల్ల మానవులలో కంటిచూపు దెబ్బతినటం వంటి, కంటి దురదల వంటి వ్యాధులు సంక్రమించడం జరుగుతుంది. భవనాలు, కట్టడాలకు వాడే పాలరాళ్ళు, సున్నపురాయి, మోర్టార్ ఆమ్ల వర్షాల ప్రభావానికి సులభంగా లోనవుతాయి. పాలరాతిపై ఆమ్ల వర్షపు చర్యను రాతి కుష్టుగా పేర్కొంటారు. ఈ ఆమ్ల పదార్థాల చర్యల వల్ల భూమి పైననే కాక భూమి లోపల గుహల్లాంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఉదాహరణకు బెలిం గుహలు, బొర్రా కేవ్స్ మనం చెప్పుకోవచ్చు. సెయింట్ కెథడ్రల్ చర్చిలో శిలా కట్టడాలు ప్రతి 100 సంవత్సరాలకు 1 అంగుళం తరుగుతున్నాయి. బ్రిటిష్ పార్లమెంటు భవనం సల్ఫ్యూరిక్ ఆమ్ల వర్షం వల్ల తీవ్రంగా దెబ్బతిన్నది. మన దేశంలో కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉత్తరప్రదేశ్

0: మధ్యప్రదేశ్లోని ఆగ్రాలోని తాజ్మహల్ కట్టడం ఆమ్ల వర్షంతో కళావిహీనమవుతుంది. దీనికి కారణం చమురు శుద్ధి కర్మాగారం ఇతర పరిశ్రమల నుంచి వెలువడే హానికర పదార్థాలతో కలిసి ఆమ్ల వర్షాలు ఏర్పడటమే. మొక్కల పెరుగుదలకు కావలసిన పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి లోహ పదార్థాలు మృత్తిక నేల నుంచి కొట్టుకుపోవటం వల్ల మొక్కలకు, అడవులకు తీవ్రమైన విపత్తు వాటిల్లింది. ఆమ్ల వర్షాల వల్ల మొక్కలలో కిరణజన్య సమయక్రియ సామర్థ్యం తగ్గటం వల్ల వాటి పెరుగుదల కూడా తగ్గినట్టు పరిశోధనల వల్ల తెలుస్తున్నాయి. ఆమ్ల వర్షాల వల్ల ప్రపంచంలో ఏటా 18 మిలియన్ల ఎకరాల అడవులు నాశనమవుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. కావున ఆమ్ల వర్షాల వల్ల విలువైన కట్టడాలు, విగ్రహాలు దెబ్బతింటమే కాక జలచరాలు, మొక్కలు, మానవులు కూడా దాని విషపు కోరలలో చిక్కుకుంటున్నారు. అందువల్ల పర్యావరణ కాలుష్య కారకాలైన ఆమ్ల వర్షాలు లేకుండా చేయవలసిన ఆవశ్యకత అందరిపైన ఉంది. పర్యావరణ కాలుష్య కారక జనకాలైన పరిశ్రమలు, రైలు మార్గాల వంటివి విలువైన కట్టడాలు జనావాసాలకు దూరంగా నిర్మించాలి. అంతేకాక వాటి చుట్టూ పెద్ద సంఖ్యలో మొక్కలను నాటి వాటిని పెంచాలి. అందువల్ల ప్రపంచం మొత్తంలో ఈ చర్యలను చేపట్టినట్లయితే ఆమ్ల వర్షాలను తగ్గించే అవకాశం ఉండవచ్చు.
1: వరం కాని వర్షం. శ్రీమతి కేవి చాముండేశ్వరి గారు అందించిన వివరాలు విన్నారు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మా తెలుగు తల్లికి మల్లెపూదండ, సహకారం శ్రీ వి చలపతి. ఈ కార్యక్రమం విందాం.

0: శ్రోతలకు నమస్కారం. తెలుగు భాష మన మాతృభాష. తెలుగు వారమైన మనం పరస్పరం తెలుగులోనే మాట్లాడుకోవాలి. ఇతర భాషల పట్ల గౌరవం చూపి నేర్చుకుని సంభాషించి ప్రయోజనం పొందడం అభిలషించదగిందే. ఈ ప్రపంచంలోని ఏ భాష అయినా శాశ్వతంగా ఉండాలి అంటే ఆ భాషను మాతృభాషగా గలవారు వారి నిత్య దైనందిన వ్యవహారాల్లో ఆ భాషను తప్పనిసరిగా ఉపయోగించాలి. ప్రపంచంలోని ఏ దేశము తమ మాతృభాషను విస్మరించి పరభాషకు పెద్ద పీట వేయడం లేదు. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాతాస్వరూపాలే స్త్రీలందరూ గాని మన అమ్మ మనకెంతో ఘనమురా అన్న సత్యాన్ని మరువరాదు.
1: ముందుగా జాతీయాలు. మొదటి జాతీయం అష్టకష్టాలు. అష్టకష్టాలు అనేక రకాలైన కష్టాలను అనుభవించడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. అనేక రకాలైన కష్టాలను అనుభవించడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. అష్ట అంటే ఎనిమిది, కష్టాలు అంటే బాధలు ఇబ్బందులు. పూర్వకాలం నుండి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు. ఎనిమిది రకాల కష్టాలు ఏవో తెలుసుకుందాం. దాస్యం, దారిద్ర్యం, ప్రయాణం, భార్య లేదా భర్త వియోగం, యాచన, రోగం, వృద్ధాప్యం, తర్వాత శత్రుత్వం లేదా అప్పులుపాలు కావడం, రుణంచ యాచ్న వృద్ధత్వం, జారచోర దరిద్రత, రోగాశ్చ భుక్తశేషాశ్చాప్య అష్టకష్టాః ప్రకీర్తితః అని శ్లోకం. ఈ శ్లోకాన్ని బట్టి జారత్వం, చోరత్వం అష్టకష్టాల్లో భాగమే. ఈ జాతీయం మనిషిని సన్మార్గంలో నడపడానికి చక్కని ఉదాహరణ. అప్పుల సమస్యలు,

దరిద్రం తీరాలంటే పొదుపును పాటించడం అవసరం. సత్ప్రవర్తనతో మెలిగితే జార చోర వంటి అపనిందలు దరిచేరవు. మంచి తిండి, నడక, వ్యాయామం, యోగా మొదలగు వాటిని దైనందిన జీవితంలో అలవాటు చేసుకుంటే రోగాలు దరిచేరవు. ఇటువంటి సందర్భాలలో అష్టకష్టాలు అనేటువంటి జాతీయాన్ని వాడుతారు. తరువాతి జాతీయం ఇంటిదారి పట్టు. ఇంటిదారి పట్టు ఓడిపోయి వెనుతిరగడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఓడిపోయి వెనుతిరగడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఈ జాతీయం పుట్టడం వెనుకున్న నేపథ్యాన్ని తెలుసుకుందాం. పనుల నిమిత్తం లేదా కళాకారులు ప్రదర్శనల నిమిత్తం బయటకు వచ్చిన వారు తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. ఇలా ఇంటిదారి పట్టు అనే జాతీయం పుట్టింది. నేడు ఈ జాతీయాన్ని ఇంకొక అర్థంలో ఎక్కువగా వాడుతుంటారు. అదేమిటంటే, ఏదైనా పని నుండి కానీ ఒక రంగం నుండి కానీ విరమించుకొని వెళ్ళిపోవడం. ఉదాహరణకు, కొత్త సినిమా బాగులేకపోవటంతో సినిమా హాల్లో ఉన్న ప్రేక్షకులు ఇంటర్వెల్లోనే ఇంటిదారి పట్టారు అన్నప్పుడు సినిమా నచ్చక మధ్యలోనే వెళ్ళిపోయారు అని అర్థం వస్తుంది ఈ జాతీయానికి. అదే ఇంటిదారి పట్టు అనే జాతీయం. తర్వాతి జాతీయం ఊపిరాడని. ఊపిరాడని శ్వాస అందని పరిస్థితి అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. శ్వాస అందని పరిస్థితి అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఈ జాతీయం వాయు కాలుష్యం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న శ్వాసకోశ ఇబ్బందులలో ఈ జాతీయం ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే, వాయు కాలుష్యం వల్ల ప్రజలు పడుతున్న తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఊపిరాడని అనే జాతీయం తెలుపుతుంది. ఏదైనా ఒక పనిలో నిమగ్నమై అస్సలు తీరిక లేకపోవటాన్ని ఊపిరాడని అనే జాతీయాన్ని వాడుతారు. రాయల కాలంలో విజయనగర దర్బారుకి ఇతర దేశానికి చెందినటువంటి ఒక పండితుడు వచ్చి స్థానిక పండితులను తన వాదనతో ఓడిస్తానని సవాల్ విసిరాడు. కానీ తెనాలి రామకృష్ణ కవి తన అసాధారణ పాండిత్యంతో ప్రశ్నల వర్షాన్ని కురిపించి ఆ పరదేశీ పండితునికి ఊపిరాడకుండా చేశారు. రామకృష్ణ కవి ఆ పండితునికి సమాధానం చెప్పడానికి సమయమే ఇవ్వలేదని ఈ సందర్భంలో ఊపిరాడని అనే జాతీయాన్ని వాడారు. జాతీయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు సంస్కృత న్యాయాలు. మొదటి సంస్కృత న్యాయం కదలీ కాక న్యాయం. కదలీ కాక న్యాయం. కదలీ అంటే అరటి చెట్టు, కాక అంటే కాకి. అరటి చెట్టు ఒకసారి గెలవేయగానే ఇక నిర్జీవమవుతుంది, ఆ చెట్టును కొట్టేస్తారు. అరటి చెట్టు ఆకులు చాలా పెద్దవిగా వెడల్పుగా ఉంటాయి. అటువంటి అరటి ఆకుల మీద కాకి వాలగానే దాని బరువుకి ఆ అరటాకు రెండుగా చీలిపోతుంది. ఇలా కదలీ కాక న్యాయం అనే సంస్కృత న్యాయం పుట్టింది. తర్వాతి సంస్కృత న్యాయం గ్రత కోశాతకీ న్యాయం. గ్రత కోశాతకీ న్యాయం. ఒక వస్తువు యొక్క బాహ్య రూపాన్ని చూసి మోసపోకూడదనే సందర్భంలో ఈ న్యాయాన్ని ఉపయోగిస్తారు. గ్రతము అంటే నెయ్యి, కోశాతకీ అంటే చేదు బీరకాయ, అదే నేతి బీరకాయ. పేరుకు మాత్రమే నేతి బీరకాయ, అందులో నెయ్యి ఉండదు. ఒక పేరు పెట్టినంత మాత్రాన ఆ పేరుకు వాస్తవ పరిస్థితికి పొంతన ఉంది అని అనుకోరాదు. ఉదాహరణకు, సజ్జనరావు అని పేరు పెట్టినంత మాత్రాన అతను మంచివాడు, సజ్జనుడు అని అనుకోవడానికి వీల్లేదు కదా. ఇలా ఈ సంస్కృత న్యాయానికి అర్థం చెప్పుకోవచ్చు. తర్వాతి సంస్కృత న్యాయం శ్వాన మకర న్యాయం. శ్వాన మకర న్యాయం. ఈ న్యాయం స్థానబలాన్ని తెలియచేస్తుంది. శ్వానము అంటే కుక్క, మకరం అంటే ముసలి. నీటిలో ఉన్న ముసలి మదించిన ఏనుగునైనా సరే పట్టి బంధిస్తుంది. అదే ముసలి మడుగు విడిచిపెట్టి బయటకు వస్తే కుక్క కూడా దాన్ని చంపగలదు. ఇలా శ్వాన మకర న్యాయం అనే న్యాయం పుట్టింది. ఈ అర్థం వచ్చేలా వేమనగారి పద్యం ఒకటి ఉందండోయ్. నీళ్లలోన ముసలి నిగిడి ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థానబలిమి కాని తన బలిమి కాద.

ಹೃದಯ ವಿಶ್ವದಾಭಿರಾಮ ವಿನುರವೇಮ అని రాశారు. సంస్కృత న్యాయాలు తెలుసుకున్నాం కదా. లావు కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులున్ ఠావులు దప్పెను మూర్ఛ వచ్చే తనవుండసెన్ శ్రమంబయ్యడన్ నీవే తప్ప నితప్పరంబెరుగా మన్నింపదగుందినునిన్ రావే ఈశ్వరా కావవే వరద సంరక్షించు భద్రాత్మక. బొమ్మెర పోతనగారి భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టములోనిది ఈ పద్యం. తనను తాను పూర్తిగా భగవంతునికి సమర్పించడాన్ని శరణాగతి అని అంటారు. మానస సరోవరంలో ముసలి బారిన పడిన గజేంద్రుడు మొదట తన సొంత బలంపైన, తన పరివారం బలంపైన ఆధారపడి ముసలితో పోరాటం చేశాడు. కానీ ప్రయోజనం లేదు. తదుపరి భగవంతుడే సర్వస్వం అని భావించి పరమాత్ముని శరణాగతి చేశాడు. లావు కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులున్ ఠావులు దప్పెను మూర్ఛ వచ్చే తనవుండసెన్ శ్రమంబయ్యడెన్ నీవే తప్ప నితప్పరంబెరుగా మన్నింపదగుందినునిన్ రావే ఈశ్వరా కావవే వరద సంరక్షించు భద్రాత్మక. పోరాడి పోరాడి నా బలం తరిగిపోయింది, ధైర్యము నశించింది, ప్రాణాలు ఎగిరిపోతున్నాయి, ఇక పోరాడలేను. నీవు తప్ప నన్ను రక్షించేటువంటి వారు ఎవ్వరూ లేరు, పరమేశ్వరా నన్ను రక్షించు అని వేడుకున్నాడు గజేంద్రుడు. ఆ గజేంద్రుని మొరవిని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా వదిలిపెట్టి వచ్చి గజేంద్రుణ్ణి రక్షించాడు. సంపూర్ణమైన శరణాగతికి పరమాత్మ లొంగిపోతాడు అన్న విషయం పోతనగారు రచించినటువంటి ఈ పద్యమే ఒక ఉదాహరణ.

ఇప్పుడు పొడుపు కథలు. ఇప్పుడు పొడుపు కథలు. మొదటి పొడుపు కథ. వీటికి విడుపును మీరే చెప్పాలి సుమా. శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ. దీనికి విడుపేమిటి? శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ. దీనికి విడుపేమిటి? రెండవ పొడుపు కథ. కార్తీక మాసంలో కదరంత ఉంటినా మాఘమాసంలో నా మహిమ చూపుత. ఇంకోసారి చెబుతాను. కార్తీక మాసంలో కదురంత ఉంటినా మాఘమాసంలో నా మహిమ చూపుత. దీనికి విడుపేమిటి? మూడవ పొడుపు కథ. గడ్డి తిన్నా కంప

కంపే పాయ తిన్నా కంపే, గడ్డి తిన్నా కంపే పాయ తిన్నా కంపే. దీనికి విడిపేమిటి? తర్వాతి పొడుపు కథ. పున్నమికి పూత అమావాస్యకి ఆరగింపు. పున్నమికి పూత అమావాస్యకి ఆరగింపు. దీనికి విడుపు మీరే చెప్పాలి. చివరి పొడుపు కథ. శివరాత్రికి శివశివాని పోతుంది. దీనికి విడిపేమిటి? శివరాత్రికి శివశివాని పోతుంది. దీనికి విడిపేమిటి? పొడుపు కథలకు విడుపును తెలుసుకునే ముందు ఇప్పుడు సామెతలు. మొదటి సామెత. ఈయనగాచి నక్కల పాలు చేసినట్లు. ఈయనగాచి నక్కల పాలు చేసినట్లు. ఎంతో కష్టపడి ఎన్నో నష్టాలను ఓర్చి ఫలితం అనుభవించే సమయానికి అశ్రద్ధ వల్ల గాని లేదా అజాగ్రత్త వల్ల

ఫలితం అనుభవించే సమయానికి అశ్రద్ధ వల్ల కానీ లేదా అజాగ్రత్త వల్ల కానీ ఫలితాన్ని పోగొట్టుకోవటం, ఒక్క మాటలో చెప్పాలంటే మన కష్టార్జితాన్ని ఇతరుల పాలు చేయటం అని ఈయనగాచి నక్కల పాలు చేసినట్లు అనే సామెత తెలుపుతుంది. రెండవ సామెత, ఇస్తే చెడేది లేదు చస్తే వచ్చేది లేదు. ఇస్తే చెడేది లేదు చస్తే వచ్చేది లేదు. ఈ సామెతకున్న అర్థమేమిటో తెలుసుకుందాం. దానగుణ ప్రాముఖ్యతను చాటి చెప్పే సామెత ఇది. దానం చేయటం వల్ల నష్టమేమీ లేదు, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటం వల్ల సంపద తరిగిపోదు, అలాగే మనిషి కాలం చేశాక తాను సంపాదించిన డబ్బు తన వెంట రాదు కదా. తర్వాతి సామెత, ఊపిరి ఉంటే ఉప్పమ్ముకొని బ్రతకవచ్చు. ఊపిరి ఉంటే ఉప్పమ్ముకొని బ్రతకవచ్చు. మనిషి జీవితంలో ప్రాణం యొక్క ప్రాముఖ్యతను ఇది వివరిస్తుంది. కష్టకాలంలో అధైర్యపడి ప్రాణాలు పోగొట్టుకోకుండా రేపటిపై ఆశతో బ్రతకాలని ఈ సామెత చెబుతుంది. సామెతలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు పొడుపు కథలకు విడుపును తెలుసుకుందాం. మొదటి పొడుపు కథ, శివరాత్రికి జీడికాయ ఉగాదికి ఊరగాయ, దీనికి విడుపు మామిడి పిందె. రెండవ పొడుపు కథ, కార్తీక మాసంలో కదరంత ఉంటినా మాఘమాసంలో నా మహిమ చూపుత, దీనికి విడుపు చిక్కుడు తీగ. మూడవ పొడుపు కథ, గడ్డి తిన్నా కంపే పాయ తిన్నా కంపే, దీనికి విడుపు ఉల్లిపాయ. తర్వాతి పొడుపు కథ, పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు, దీనికి విడుపు తేనెపట్టు. చివరి పొడుపు కథ, శివరాత్రికి శివశివాని పోతుంది, దీనికి విడుపు చలి. ఆధునికాంధ్ర సాహిత్య ప్రపంచంలో వెలసిన వీరరస ప్రధానమైన కావ్యాల్లో విజయశ్రీది ఒక విశిష్టమైనటువంటి స్థానం. స్వాతంత్ర్య సమాదరణం, నిరంకుశత్వ నిరాదరణం, సమైక్యతత్వం, సంస్కృతి ప్రియత్వం, దేశభక్తి, విదేశ విరక్తి రాసిపోసుకున్న కురుక్షేత్ర వీరకావ్యం విజయశ్రీ. దీని కావ్యకర్త కరుణశ్రీ గారు. వీరి అసలు పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఆయన తనకు అత్యంత కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టిన కావ్యత్రయంలో ఉదయశ్రీని తన హృదయంగా, కరుణశ్రీని తన జీవితంగా చెబుతూ విజయశ్రీ కావ్యాన్ని తన శిరస్సుగా పేర్కొనటం గమనింపదగినటువంటి అంశం. ఇందువల్ల ఏ మనిషి అయినా తల ఎత్తుకుని స్వేచ్ఛ పరిమళాలు పీలుస్తూ జీవించాలనే కవి ఆత్మీయత ముద్ర అభివ్యక్తమవుతుంది ఇందులో. విజయశ్రీ కావ్యం మొదటి నుండి చివరి వరకు భారత కథను పైకి వ్యక్తీకరిస్తున్నట్లున్న అంతర్లీనంగా భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ గాథను స్ఫురింపచేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటుంది. కనుకనే ఇది చక్కని ధ్వని కావ్యం అయింది. అంతేకాదండోయ్, 50 సంవత్సరాలుగా పాఠకుల ప్రశంసలను అందుకుంటూ ముందుకు సాగుతోంది ఈ రచన. ఈ విజయశ్రీ కావ్యంలో మొత్తం 205 పద్యాలుంటాయి. 5 విభాగాలున్నాయి. మంత్రాలోచనం, స్కంధావారం, విషాదం, ప్రబోధం, విజృంభణం అని శీర్షికలతో పంచపాండవుల మనోభావాలు ప్రతిబింబిస్తాయి ఇందులో. ధర్మజ భీమార్జున నకల సహదేవులు ద్రౌపదితో పాటు అన్నమాట ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసి తిరిగి వస్తారు. శ్రీకృష్ణుని వంటి మహనీయుణ్ణి రాయబారిగా పంపినా ఫలితం లభించలేదు. పాండవుల కర్తవ్య సమాలోచనంతో కావ్యం ప్రారంభమవుతుంది. కాగల కార్యాన్ని నిర్దేశిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటారు, అయినవి సంధి సంబరములు ఆయుధముల్ ధరింపుడయ్యా, దాపైనది వీర భారత మహారణరంగము, సర్వదా వృధాయైనవి సంప్రదింపులు తథాస్తు జయాపజయం ములేవి, ఎట్లయినను మీవి వారివి గుణాగుణముల్ గ్రహించిరందరన్. అనగానే యుధిష్ఠరుడు యుద్ధోన్ముఖుడయ్యాడు, అది కూడా ఇష్టంగానే.
నెయ్యం.

దింపిన కయ్యమునకు దింపినారు కౌరవులు వృథాయై మదాశయ. ఇక నాదయ్య మెరుగు కురుకులంబు దశ ఏమగునో అంటారు. ఆ మాటకి మీసం మెలివేస్తూ భీమసేనుడు ఇలా అంటారు. రాజవ్వడు రాజ్యమేలగా అపారస్నార దోసారమే పారణ్ రాజుల నాజులన్ గెలిచి ఆడాసేతుల సీతాచలక్ష్మారాజ్యమును పాండురాజు వెలయింపన్ నేడిటుల్ కొళ్ళు సింగారమ్మై కుడువంగ బుట్టిరి దొరల్ గాంధారి గర్భమునన్ అంటారు భీమసేనుడు. వీరాలాపంతో గాంధీవాణ్ణి సవరించేటువంటి అర్జునుడు ఇలా అంటారు. పచ్చని రాజవంశవని పాడునరింప జనించినాడు కార్చిచ్చైరేడు సూతసుతు స్నేహము దానికి తోడు కాడుపై కచలు రేపి ఆశకునిగాడు రగుల్కొని మంటమింట వివచ్చుని వింటనింక శరవర్షము తప్పదు విశ్వశాంతికై అంటారు. ఆ మాట వినగానే ద్రౌపదీదేవి రణోత్సాహంతో ఇలా అంటుంది. భుజాగ్రముల్ పొంగపురోగమింతురో ధ్వజాగ్రముల్ వంగతిరోగమింతురో శరమ్ములన్ దాల్చి పరాక్రమింతురో కరమ్ములన్ మోర్చి ఏరెక్రమింతురో అని భర్తలను శత్రు సంహర్తలనుగా మార్చడానికి ప్రయత్నించేటువంటి ద్రౌపది రణోత్సాహంతో ఖడ్గాలను కదిలించేటువంటి నకుల సహదేవులు మొదటి విభాగమై మంత్రాలోచనంలో మనకు కనిపిస్తారు. ఈ కావ్యానికి సంబంధించి మరికొన్ని అంశాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం.

0: తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు, వాటి జవాబులను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, వరాహ పురాణాన్ని రచించిన కవులెవరు? వరాహ పురాణాన్ని రచించిన కవులెవరు? సమాధానం, నంది మల్లయ్య ఘంటసింగన. నంది మల్లయ్య ఘంటసింగన. తర్వాతి ప్రశ్న, రాధామాధవీయం ప్రబంధకర్త ఎవరు? రాధామాధవీయం ప్రబంధకర్త ఎవరు? సమాధానం, చింతలపూడి ఎల్లనార్యుడు. చింతలపూడి ఎల్లనార్యుడు. తర్వాతి ప్రశ్న, మొట్టమొదటి జాతీయోద్యమ నవల ఏది? మొట్టమొదటి జాతీయోద్యమ నవల ఏది? సమాధానం, వేలూరి శివరామశాస్త్రి గారు రచించిన అహోబలీయం. వేలూరి శివరామశాస్త్రి గారు రచించిన అహోబలీయం. తర్వాతి ప్రశ్న, రక్తం నదులై పారకపోతే రాధ రివల్యూషన్ అన్న కవి ఎవరు? రక్తం నదులై పారకపోతే రాధ రివల్యూషన్ అన్న కవి ఎవరు? సమాధానం, దాశరథి కృష్ణమాచార్యులు గారు. దాశరథి కృష్ణమాచార్యులు గారు. తర్వాతి ప్రశ్న, తెలుగులో చేరిన సర్దారు ఏ భాష పదం? తెలుగులో చేరిన సర్దార్ ఏ భాష పదం? సమాధానం, పారశీకం. పారశీకం.
1: మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ఇంట్లో, బయట, సమాజంలో తెలుగు వారితో కలిసినప్పుడు తెలుగే మాట్లాడండి. అత్యవసరమైతే తప్ప మరొక భాష ఉపయోగించకండి. సెలవు మరి, నమస్తే.

శ్రోతులు, ఇంతవరకు మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సహకారం శ్రీ వి చలపతి. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. శ్రోతలకొక ప్రకటన. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరాయ్తన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఉద్యాన పంటలైన చీని, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు, పూలతోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారు సమాధానమిస్తారు. కావున రైతు సోదరులు, ఈ రాత్రి 7:15 2255533 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడి కోడ్ 0854. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జస్టిస్ చౌదరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం విందాం. సంగీతం చక్రవర్తి.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. ఇక ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: empty oil tanker sailing toward Kurg Island, an economic lifeline for Iran. It marks the first vessel disabled since the US naval blockade went back into effect. Meanwhile, Iranian Foreign Ministry spokesperson said Tehran has no plans for negotiations with the US. With Vishal's report, Chirag Jha, Akashwani News, Delhi.
1: And now moving on to the world of sports. In football, defending champions Argentina defeated England 2-1 in the second semi-final at Atalanta Stadium in USA to set up the title clash of the FIFA World Cup against Spain. The first half ended goalless, but Anthony Gordon scored the opening goal for England in the 55th minute. Argentina's Enzo Fernandez equalized in the 85th minute, and Lautaro Martinez struck in the 90th minute to complete a dramatic 2-1 comeback victory for Argentina. And in men's cricket, second one-day international of the three-match series between India and England will be played at Sophia Gardens in Cardiff today. The match will start at 5:30 p.m. Indian time. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
2: Thank you, Anuja. All the dailies have noticed the India-UK historic FTA coming into effect, setting a new path, and also the cabinet clearing major projects pushing for semiconductor chips and mobile phone production. Iran threatens regional oil blockade over US sanctions is a headline in the Hindu. Well, the paper quotes Iran saying oil and gas will either be for everyone or no one as US claims waves of strikes. As the world famous Rath Yatra in Puri begins today, President Draupadi Murmu in an op-ed in Hindustan Times has written about her childhood memory of prayers and hymns to Sri Jagannath. She has expressed her feelings, saying 13 festivals are also said to be celebrated during the 12 months of the year in Kshi Kshetra. But the splendor of Rath Yatra is unique and incomparable. And finally, under the headline Power of Second Life, the Times of India writes about discarded X-ray sheets transformed into stylish dresses, orange peels creating fabric and for use for shoes refurbished for school children in Ladakh, showing India's journey towards sustainability. And with that, it's back to you, Anuja.
1: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Union Cabinet clears two elevated road projects worth over 25,000 crore rupees for Varanasi in Uttar Pradesh. Railway Ministry launches new beta version of IRCTC website to make train ticket booking simpler and more user-friendly. World-famous Rath Yatra of Lord Jagannath and his two siblings begins today at Puri in Odisha. US says it launched new wave of strikes on Iran aimed at protecting vessels in Strait of Hormuz. In football, defending champions Argentina beat England 2-1 in second semi-final of FIFA World Cup to set up title clash with Spain. And in men's cricket, second ODI of three-match series between India and England to be played in Cardiff this evening. And with that, we end the morning news. Have a nice day.
3: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
4: బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనపై రెండేళ్ల నమ్మకం పేరిట బహిరంగ సభ నిర్వహణ, వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాలు వంటి అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అభివృద్ది సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ది, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై రెండేళ్ల నమ్మకం పేరుతో జిల్లా కేంద్రమైన బాపట్లలో నిర్వహించిన విజయోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. రెండేళ్ల పాలనలో జిల్లా ప్రగతి నివేదికను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ను స్థానిక శాసనసభ్యులు కొండయ్య, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్తో కలిసి విశాఖపట్నం రేంజ్ కోస్టల్ మెరైన్ ఐజీ జే గోపినాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోస్టల్ మెరైన్ ఐజీ జట్టి గోపినాథ్ మాట్లాడుతూ, బాపట్ల జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం తదితర ప్రాంతాలకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్న క్రమంలో పర్యాటకుల భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. చీరాల ప్రాంతాన్ని సుందరమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నామని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య స్పష్టం చేశారు. చీరాలలో ప్రధాన సమస్యగా ఉన్న కుందేరు ఆధునికీకరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ, దశల వారీగా కుందేరు కాలువ ప్రక్షాళనకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకుగాను మొదటి దశగా సుమారు 5 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులను ప్రారంభించామన్నారు.

0: అన్నారు. రాష్ట్రంలో చిన్నారులు, స్త్రీల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మహిళా శిశు సంక్షేమం విభాగ ఐజీ బి రాజకుమారి అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళల రక్షణపై శక్తి బృందాలు స్పందిస్తూ సత్వర సేవలు అందిస్తున్నాయన్నారు. ఆపరేషన్ ట్రేస్ ద్వారా తప్పిపోయిన 9,700 మంది స్త్రీలు, బాలికలను కాపాడి వారి కుటుంబాలతో కలిపామన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలోని మాట్టూరు, గన్నవరం గ్రామాలలో 5.80 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల అభివృద్ది పనులకు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రహదారుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహన చోదకులు ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రమాదాల నియంత్రణకు సహకరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించి పోలీసు సిబ్బందితో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసులు జరిమానాలు విధిస్తారనే భయంతో కాకుండా మీకోసం ఎదురుచూసే మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించాలని తెలిపారు. రాష్ట్ర మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రాజెక్ట్స్ సీజీఎం కె లింగమూర్తి బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పలు విద్యుత్ అభివృద్ది కార్యక్రమాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే పీఎం సూర్యగారి పథకం కింద ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానెల్ వ్యవస్థలను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హిందూ శ్మశాన వాటికల అభివృద్ది కోసం అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బాపట్ల శాసనసభ్యులు వేగేసన నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల మండల కేంద్రం పిట్టలవానిపాలెంలో అపరకర్మల భవనం, హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మానవ జీవితంలో చివరి ప్రయాణం అత్యంత గౌరవప్రదంగా సాగాలని, ఆ సమయంలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి అర్జీలను స్వీకరించారు. ఈ క్రమంలో రేపల్లె మండలం బాడెకాలువ పరిధిలో 350 ఎకరాల్లో బంజారా, పోరంబోకు భూముల్లో సాగుదారులుగా ఉన్న చిన్న రైతులకు ప్రభుత్వం ఎరువులు ఇచ్చే విధంగా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా అభినందన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం, సంగీతం ఇళయరాజా.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: యమజాతకుడు చిత్రం కోసం సుఖ్వీందర్ సింగ్, స్వప్న అవస్థి పాడిన భువనచంద్ర గీతం, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఒక ప్రకటన. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరాయ్ తన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఉద్యాన పంటలైన చీనీ, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు, పూలతోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు

బుకరాయ సముద్ర మండలం రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు, ఈ రాత్రి 7:15 2255333, అలాగే 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడి కోడ్ 08554. ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమం తర్వాత విక్కీ దాదా చిత్రం కోసం మనో ఎస్ జానకి పాడిన వేటూరి గీతానికి సంగీతం రాజ్ కోటి.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: వియాల వారి కయాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమోలా బృందం పాడిన వేటూరి గీతానికి సంగీతం సత్యం.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ ప్రసారంలో 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:00. ఇప్పుడు విందాం మన ఆలయాలు శీర్షికన నార్పల మండలం బండ్లపల్లి పప్పూరు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయ వివరాలు.

0: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.
1: ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు, అనేక దేవాలయాల విశిష్టతలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. భారతదేశంలో శివుణ్ణి ఆరాధించే వాళ్లంతా శైవులని, విష్ణువుని ఆరాధించే వాళ్లంతా వైష్ణవులని పేర్కొంటారు. భక్తులు వారి వారి ఆధ్యాత్మిక జీవనానికి ఇలా తమ ఇష్ట దైవాలను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రయత్నిస్తూ ఉంటారు.
0: అంతటితో ఆగిపోతే నిజంగా ప్రతి మనిషి ధన్యతను పొందేవాడే పద్మలత. చరిత్రను గమనించినప్పుడు మాదేవుడే గొప్పంటూ మాదేవుడు గొప్పని దేవుళ్లకు కూడా ఆధిపత్యాన్ని ఆపాదించారు. ఈ పరిణామం చాలా దూరమే వ్యాపించింది. ఎంత దూరం అంటే మారణహోమానికి కూడా పాల్పడ్డారు.
1: చరిత్ర పుస్తకాలలో నేను చదివాను చలపతి, పల్నాటి యుద్ధంలో నాగమ్మ శైవ మతస్థురాలు, బ్రహ్మనాయుడు వైష్ణవ మతావలంబకుడు, వీరి మధ్య జరిగిన యుద్ధం దాదాపు ఒక తరం మనుష్యులను ప్రభావితం చేసింది.
0: నిజమే పద్మలత, దేవుడికి కులమేమిటి మతమేమిటి, ఆయన సర్వవ్యాపకుడు, అంతటా తానై ఉంటాడు. పల్నాటి సీమలో బ్రహ్మనాయుడు చెన్నకేశవ స్వామివారి ఆలయాలను

0: ఎన్నింటినో నిర్మించాడట. శ్రీనాథ మహాకవి విరచితమైన పల్నాటి వీరచిత్ర గ్రంథమే అందుకు ఉదాహరణ.
1: తిక్కన సోమయాజీ తన మహాభారత గ్రంథాన్ని హరిహరనాథునికి అంకితము చేసి శివకేశవ అభేదాన్ని పాటించాడు. పోతన వారి భాగవతం హరిహరులు ఇద్దరూ కాదు ఒకరే అని తేటతెల్లం చేసింది. మానవులు శివకేశవులు వేరనే వైషమ్యాలను విడనాడి పరమాత్మ సర్వంతర్యామి అని నమ్మితే ప్రతిచోట ప్రత్యక్షంగా కనిపిస్తారు.
0: అంతదాకా ఎందుకు? కర్ణాటకలోని తుంగభద్రా నదీ తీరాన హరిహరులు స్వరూపాన్ని కనులారా చూడవచ్చు. పద్మలత, చెన్నకేశవస్వామివారి ప్రధాన ఆలయాలు ఎక్కడెక్కడున్నాయో చెప్పు.
1: అనంతపురం పాత ఊరిలో, ఇంకా చుక్కలూరు, యాడికి, ధర్మవరం నాకంతే జ్ఞాపకమున్నాయే.
0: చెన్నకేశవస్వామివారి ఉపాలయాల విషయానికి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ కొలువయ్యాయి?
1: తాడిపత్రిలో చింతల వెంకటరమణ స్వామివారి ఆలయం, పెన్నోబిలంలో నరసింహస్వామివారి ఆలయం అంతే జ్ఞాపకం ఉన్నాయి చలపతి.
0: ఇలాంటి ప్రధాన ఆలయాల విషయానికి వచ్చినప్పుడు నార్పల మండలం బండ్లపల్లి పప్పూరులో కూడా చెన్నకేశవస్వామివారు శ్రీదేవి భూదేవి సహితంగా దశావతారాలతో కొలువై భక్తులను కాస్తూ సర్వమంగళకరుడై అమ్మవార్లతో కలిసి ప్రత్యేక పూజలందుకుంటున్నాడు చెన్నకేశవుడు. పైగా ఈ ఆలయ ప్రాంగణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి పార్వతీదేవితో కలిసి కొలువు కావటం విశేషం. హరిహరుల అభేదాన్ని చాటుతోంది ఆలయం పద్మలత.
1: అలాగా చలపతి, బండ్లపల్లి పప్పూరు గ్రామంలో కొలువైన శివకేశవులను పప్పూరు గ్రామ ప్రకృతి శోభను వెంటనే చూడాలని ఉంది. శ్రోతలు, మీరు కూడా ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా? రండి రండి, ఆలస్యమెందుకు.

0: పద్మలత, దారికి ఇరువైపులా అరటితోటలు, జామతోటలు, కనుచూపు మేర పచ్చటి పొలాలే దర్శనమిస్తున్నాయి.
1: ఇంతటి శోభాయమానమైన ప్రకృతి నడుమ ఉభయ దేవేరులతో కలిసి శ్రీ చెన్నకేశవుడు నిత్యపూజలందుకుంటున్నాడు.

0: అరే, మాట్లాడుతుండగానే ఆలయం దగ్గరకు చేరుకున్నామే.
1: దాదాపు ఒక ఎకరా విస్తీర్ణం ఉండవచ్చు ఈ ఆలయ ప్రాంగణం. మూడు భాగాలు తోటలు ఆవరించి ఉన్నాయి. ఒక భాగం ఊరు ఆవరించి ఉంది. చలపతి, ఎవరు నిర్మించారు ఈ ఆలయాన్ని?
0: సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారట. అందుకు సాక్ష్యం ఏమిటో తెలుసా? ఆలయానికి ఆనుకొని దక్షిణం వైపున రహదారి పోతుంది. ఈ రహదారికి పక్కనే రాయలు తన విజయానికి గుర్తుగా జయస్తంభాన్ని నాటాడు. చూడు, మనకు పక్కనే ఉంది.
1: అవును, రాజ్యాలను ఏలినారు వేలవేల రాజులు. చివరికి ఎవరు మిగిల్చారు? కులసతులకు గాజులు అని సి నారాయణరెడ్డి గారన్నట్లు, రాజులు మరణించినా వారు నిర్మించిన ఆలయాలు పదిలంగా ఉన్నాయి. ఈ ఆలయాలలోనే రాజుల పవిత్ర ఆత్మలు ధన్యతను పొందుతుంటాయి.

0: ఈ ప్రాంగణంలో దక్షిణ భాగాన శ్రీ చెన్నకేశవుడు, ఉత్తర భాగాన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వాములు కొలవయ్యారు. ఈ రెండు ఆలయాలు తూర్పుముఖంగా ఉంటాయి.
1: చలపతి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవుని దర్శించుకుందాం పద.
0: ఆయన సర్వవ్యాపి. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం 10 అవతారాలను దాల్చాడు.
1: దశావతారాలతో పాటు శ్రీహరి ఎన్నో రూపాలలో దర్శనమిస్తుంటారు. అలాగే

0: పద్మలత, శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయ గోపురం చూడు, పలు దేవతా రూపాలతో వెలిగిపోతోంది కదా.
1: నిజమే చలపతి, గోపురానికి దక్షిణం వైపున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, పడమర వైపున వరాహ నరసింహస్వామి, ఉత్తరం వైపు శ్రీరామచంద్రుడు, తూర్పు వైపు శ్రీకృష్ణుడు. ఆనాటి శిల్పకళకు ఇంతకన్నా ఉదాహరణలు ఇంక ఏం కావాలి?
0: విజయనగర రాజుల శిల్పకళ అనన్య సామాన్యమైనది పద్మలత.
1: స్వామివారికి ఎదురుగా ఉన్న గరుడస్తంభం ఎంత ఎత్తైనది, ప్రతిష్ఠించారో చూడు.
0: పద్మలత, జయస్తంభం నాటారు అన్నానే, ఈ గరుడస్తంభం దగ్గర నుండి దక్షిణం వైపుగా చూడు, కనిపిస్తుంది?
1: ఎక్కడా? ఆ, జయస్తంభం కనపడుతోంది చలపతి. స్వామివారికి అర్చన జరుగుతున్నట్లుంది, వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం.

0: అర్చన అయిపోయింది. అలంకరణలో స్వామి రూపం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. శ్రీహరి, చిన్నకేశవ, కేసి అనే రాక్షసుణ్ణి చంపి కేశవా అన్న పేరును పెట్టుకున్నావా? నీ చేతిలో మరణించిన రాక్షసుడికి చిరస్థాయి కీర్తిని తెచ్చిపెడితే నీ భక్తులం. సర్వం నీ పాదాలే మాకు శరణ్యం. నిన్ను నమ్మి కొలుస్తున్నాము. మమ్మల్ని కాపాడి చిరస్థాయి పుణ్యాన్ని తెచ్చిపెట్టు స్వామి.
1: శ్రీదేవి, భూదేవి, శంఖం, చక్రం, పద్మం, గదను ధరించి మమ్మల్ని రక్షిస్తున్నావా?

0: పద్మలత, పూజారి గారు మనవైపే వస్తున్నారు. ఆయన్నడిగి ఆలయ విశేషాలను తెలుసుకుందాం.
1: నార్పల మండలం బి పప్పూరు గ్రామంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయంలో మనమున్నాం. ఈ ఆలయానికి సంబంధించిన వివరాలను పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. పూజారి గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నేను ఈ ఆలయ ప్రధాన అర్చకుడిని. నా పేరు వచ్చేసి పంచాంగం ఫణినాగ శర్మ. ఈ ఆలయం 400 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్యానికి రాజైనటువంటి శ్రీ కృష్ణదేవరాయల కాలంలో నిర్మించడం జరిగినది. ఇక్కడ వచ్చిన ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే, ఇక్కడ శ్రీదేవి భూదేవి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారు శంఖము, చక్రము, గద, అలాగే అభయహస్తాలతో కూడిన పద్మం మరియు దశావతారాలతో ఇక్కడ దర్శనమిస్తారు మనకు. ఇక్కడ ఆలయానికి గోపురానికి కూడా సారలు మరి ఆలయ గోపురము అప్పటి విజయనగర సామ్రాజ్య వారి గుర్తులుగా ఇక్కడ కనిపిస్తాయి ఆలయానికి. అలాగే ఇక్కడ ఆలయానికి కొద్ది దూరంలో విజయనగర స్తూపము, అలాగే దేవనాగరి లిపితో రాసి ఉన్న శిలాఫలకము మరియు ఆరుబయట తిమ్మరాజు నంది స్తూపము. పురాతనంగా ఇక్కడ నాగలకట్ట కూడా ఉండేది, దాన్ని రీమోడలింగ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ ఆలయానికి ఆనుకుని అటువైపు శివకేశవ ఇక్కడ శివాలయం కూడా ఉన్నది. ఇక్కడ ఉన్న విశిష్టత ఏమిటంటే, ఇక్కడ శివకేశవులు ఇద్దరు ఒకే చోట వెలిసి ఉన్నారు. గతంలో ఇక్కడ కోనేరు కూడా ఉండేదని ప్రచారంలో ఉంది.
1: పూజారి గారు, విజయనగర కాలం నాటి ఆలయం అంటున్నారు, దానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు అంటే శిలాశాసనాలు కానీ నాణ్యాలు కానీ ఇలాంటివి ఏమైనా ఈ ఆలయంలో?
2: నాణ్యాలు అయితే ఏం లేవు, కానీ ఆలయ గోపురానికి ఆ కాలం నాటి విగ్రహాలు చెక్కడం జరిగింది. దాన్ని మళ్ళీ ఆలయ పునర్నిర్మాణంలో జీర్ణోద్ధారణ పనుల కోసం దాన్ని కొంచెం అక్కడక్కడ మరమ్మతులు చేయించి దాన్ని నీట్గా చేయించడం జరిగింది.
1: పూజారి గారు, ఈ ఆలయం ఎన్ని సంవత్సరాల క్రితం నిర్మించిందంటారు?
2: ఇది సుమారుగా 400 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగిందండి. అప్పటి నుంచి ఆలయంలో రోజు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు గతంలో నాన్నగారు చేస్తుండే, వంశపారంపర్యంగా ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇక్కడ ఆలయంలో పూజా కార్యక్రమాలు వచ్చేసి ఈయన విష్ణువు కాబట్టి వైష్ణవ సాంప్రదాయంలో జరుగుతుంది. పక్కనటువంటి శివాలయంలో శివ సాంప్రదాయం ప్రకారం ఇద్దరికి పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటాం.
1: ఇక్కడ ఈ రెండు ఆలయాలు, లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం పక్కనే శివాలయం, ఈ రెండు ఆలయాలు ఎంత ప్రాంగణంలో అంటే ఎంత విస్తీర్ణంలో ఆవరించి ఉంది ఈ ఆలయం?
2: దగ్గర దగ్గర ఒక ఎకరా పైన 1.5 ఎకరా అట్లా ఉంటుంది. 1-1.5 ఎకరా వరకు ఉంటుంది విస్తీర్ణం.
1: పూజారి గారు, చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం తీసుకున్నప్పుడు ఎన్ని అంచెల్లో గర్భగుడి ఉందంటారు?
2: ధ్వజస్తంభం, ధ్వజస్తంభం నుంచి ఒక 4 అడుగుల తర్వాత ఆలయ హాల్ వస్తుంది దేవాలయానికి. ఇది వచ్చేసి
1: ముఖమండపం.
2: ఇది ముఖమండపం. ఇది ఎంత లేదన్నా దగ్గర దగ్గర ఒక 10 అడుగులు ఉంటుంది. ఆ లోపల వచ్చేసి ఆలయం ఒక ఇక్కడ నుంచి మొత్తం వస్తుంది. ఇంకా ఇది వచ్చేసి ఒక 5 అడుగులు ఉంటుంది లోపల.
1: పూజారి గారు, చెన్నకేశ్వర స్వామి వారి విగ్రహ విశిష్టతను మా శ్రోతలకు తెలియచేయండి.
2: స్వామివారి విశిష్టత ఏమంటే, ఇక్కడ స్వామివారి శిలానికి పైన పైవైపున మాత్రం దశావతారాలు కనిపిస్తాయి. అలాగే స్వామివారికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి సహిత విగ్రహాలు కూడా చెక్కబడి ఉన్నాయండి. అలాగే స్వామికి చేతిలో శంఖము, చక్రము, గద, అభహస్తాలతో కూడిన పద్మము, ఇవన్నీ ఇక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడ ఈ విగ్రహ విశిష్టత వచ్చేసి ఇది. ఇక్కడ
1: పూజారి గారు, ఏ సమయంలో ఇక్కడ విశిష్టమైన పూజలు పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి?
2: ఇక్కడ మామూలుగా అయితే ఈయన చెన్నకేశ్వర స్వామి కాబట్టి ఇక్కడ ధనుర్మాసంలో బాగా విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే వైకుంఠ ఏకాదశి విశిష్టంగా జరుగుతుంది.

0: కానీ ఇక్కడ ఒక చిన్న లోపం ఏమంటే ఆలయానికి ఉత్తరముఖ ద్వారం లేదు, అది ఈసారన నిర్మించాలనేసి గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. అది నిర్మిస్తే ఇంకా బాగుంటుంది.
1: అంటే దాతలు ముందుకొస్తే కార్యక్రమం నెరవేరు
0: వస్తాం అంటున్నారు. ఈసారికి ముందుకేమైనా కడితే నెక్స్ట్ ఇయర్ లోపల కంప్లీట్ చేస్తాం. అది
1: బీపపురణగానే పచ్చటి ప్రకృతి, ఈ సౌందర్యం చాలా ఎనలేనిది. మరి ఈ ఆలయంలో శివకేశవులు అభేదం పాటించడం ఒకటి జరిగింది. మరి పురాణ పఠనం కానీ లేదంటే ప్రవచనాలు కానీ ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తారా?
0: ఏర్పాటు చేస్తుంటాను. మామూలుగా ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజు భజన కార్యక్రమాలు, స్వామి వీలైతే స్వామివారి కళ్యాణోత్సవం, శ్రీదేవి భూదేవి చెన్నగేశ్వరం కళ్యాణోత్సవం, అలాగే శివాలయంలో వచ్చేసి కార్తీక మాసంలో విశిష్టంగా 41 రోజులు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా శివరాత్రి రోజు కళ్యాణోత్సవము, భజన కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తుంటాం.
1: మరి శివుడికి జరిగేటువంటి నిత్య అభిషేకాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి అభిషేకాలు చేస్తారు, ఎలాంటి పూజలు చేస్తారు వివరించండి.
0: శివునికి అయితే రోజు ఉదయం తెల్లవారుజామున 5:30కే పూజా కార్యక్రమాలు మొదలు పెడతాం. ఆయన మామూలుగా ప్రాతకాల పూజ చేసి నిర్మాల్యం తొలగించి ఆయన ప్రాతకాల పూజ, షోడశోపచారాలు పూజ చేసి అక్కడ ఇక్కడ రెండు చోట్ల స్వామి శివునికి చెన్నగేశ్వరికి ఇద్దరికి 6:30 లోపల పూజా కార్యక్రమం నిర్వహిస్తాం. తర్వాత భక్తాదులు 6:30 నుంచి భక్తాదులు వస్తూ ఉంటారు.
1: ఇది వంశపారంపర్యంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్నారు మీరు. మరి ఎన్ని సంవత్సరాల ముందు నుంచి ఇక్కడ మీరు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
0: మేము గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం. నాన్నగారు చేస్తున్నారు, ఆయన తదనంతరం నేను 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను ఆలయానికి.
1: శివుడు అనగానే శివరాత్రి చాలా ప్రత్యేకమైంది. ఆ శివరాత్రి పర్వదినం సందర్భంగా మరి అన్నదాన కార్యక్రమాలు కానీ భక్తాదులు వచ్చేటువంటి వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
0: భక్తాదులు కానీ అన్నదాన కార్యక్రమాలు, శివరాత్రి రోజు ఉపవాసం ఉండే వాళ్ళకి వచ్చేసి పానకము, ఇలా దాతల సాయంతో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. ఆ రోజు తెల్లవారు వరకు జాగరణ కార్యక్రమాలు, అలాగే రాత్రి 10 గంటల నుంచి విశేషంగా స్వామికి అభిషేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం.
1: పూజారి గారు, శివాలయంలో ఉన్నటువంటి మిగిలిన సన్నిధానాల గురించి తెలియజేయండి.
0: శివాలయంలో వచ్చేసి అక్కడ శివాలయం సపరేట్గా అక్కడ 3 గర్భగుడులు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి వినాయకుడు ఆలయం, తర్వాత శివుడు, తర్వాత అమ్మవారు, అలాగే అక్కడే హాల్లో వచ్చేసి నాగ్రహాలు ఉన్నాయి. ఇంకా విశేషంగా ఇక్కడ అర్ధనారీశ్వర విగ్రహం కూడా ఉందండి. ఇక్కడ రాత్రి రోజు ఉపవాసం ఉండే వాళ్ళకి వచ్చేసి పానకము, ఇలా దాతల సాయంతో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. ఆ రోజు తెల్లవారు వరకు జాగరణ కార్యక్రమాలు, అలాగే రాత్రి 10 గంటల నుంచి విశేషంగా స్వామికి అభిషేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం.
1: పూజారి గారు, శివాలయంలో ఉన్నటువంటి మిగిలిన సన్నిధానాల గురించి తెలియజేయండి.
0: శివాలయంలో వచ్చేసి అక్కడ శివాలయం సపరేట్గా అక్కడ 3 గర్భగుడులు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి వినాయకుడు ఆలయం, తర్వాత శివుడు, తర్వాత అమ్మవారు, అలాగే అక్కడే హాల్లో వచ్చేసి నాగ్రహాలు ఉన్నాయి. ఇంకా విశేషంగా ఇక్కడ అర్ధనారీశ్వర విగ్రహం కూడా ఉందండి. ఇక్కడ
1: పూజారి గారు, వినాయకుడు అమ్మవారు అన్నారు, వారి పేర్లను తెలియజేయండి.
0: ఆయన వచ్చేసి గణపతి ఆలయం, అది అమ్మవారు వచ్చి పార్వతీ ఆలయం, శివాలయం వచ్చి కాశీ విశ్వేశ్వర ఆలయం. ఇంకా మామూలుగా నవగ్రహాలు ఉన్నాయి. విశిష్టంగా ఏమంటే ప్రత్యేకించి ఇక్కడ పంచాయతన పూజ జరుగుతుంది శివాలయానికి. పంచాయతనం ఉన్నాయి, చుట్టూ గణపతి, విష్ణువు, సూర్యుడు, అమ్మవారు, ఆయనకి 4 వైపులా 4 ఉన్నారు అన్నమాట. అది విశిష్టత అక్కడ.
1: శ్రీదేవి భూదేవి సమేతం అన్నారు, మరి వారికి కూడా ప్రత్యేక పూజలు జరిపిస్తూ ఉంటారు?
0: వారికి కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి స్వామివారివి, అమ్మవార్లవి. ఆ ఊరేగింపు శ్రీరామనవమి సందర్భంగా, అలాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివార్ల ఊరేగింపు కార్యక్రమం కూడా చేస్తూ ఉంటాం ఇక్కడ. కాబట్టి వాళ్ళు కూడా కార్యక్రమం, పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు.
1: పూజారి గారు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలను ఎన్నింటినో తెలియజేశారు, మీకు మా ధన్యవాదాలండి.
0: చాలా చాలా ధన్యవాదాలండి మీకు కూడా.
2: గరుడస్తంభం దాటి లోపలికి రాగానే కళ్యాణ మంటపం, ముఖ మంటపం, గర్భగుడి స్వామిని దర్శించి ధన్యతను పొందాం.
3: పద్మలత, అయ్యప్ప స్వామి వారిని కూడా దర్శించుకో.
2: అలాగే సకల కళలతో, శిల్ప సోయగాలతో స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని తనివితీరా దర్శించి ముక్తిని పొందాం.
3: శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని కూడా దర్శించుకుందాం పద.
2: అలాగే చలపతి.
3: నందీశ్వర నమో నమః.

0: పరమశివుడు శివ పంచాయతన కొలువయ్యారు. శివుడికి వెనుక వైపున అర్ధనారీశ్వర తత్వంలో ప్రకాశించే మూర్తి కూడా కనబడుతోంది చూడు.
1: శివాలయంలోకి అడుగు పెట్టగానే తల్లి కుమారులు ఎదురెదురుగా కొలువయ్యారు.
0: అవునవును, వినాయకుడు ఉత్తరాభిముఖంగా ఉండగా పార్వతి దక్షిణాభిముఖంగా కొలువయ్యారు.
1: వీరిరువురిని చూస్తూ, ఒరే వినాయక, మీ అమ్మను నా వైపు ఒకసారి చూడమను అన్నట్లు వీరిరువురిని చూస్తూ తూర్పుముఖంగా శివుడు కొలువయ్యాడు.
0: శివాలయానికి వెనుక వైపున బిల్వపత్రం చెట్టు కూడా ఉంది.

0: చెన్న అంటే అందమైన కేశవా, కేసి అనే రాక్షసుణ్ణి సంహరించి చెన్నకేశవా అనే నామాన్ని పొంది శంఖ చక్ర పద్మ గదా దారి అయిన శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులను తన కృపా కటాక్ష వీక్షణాలతో అనుగ్రహిస్తున్నా, అలానే మనోకారకుడైన శంభుని మన మనస్సును సదా భక్తి మార్గంలో ప్రేరేపించడానికి సిద్ధంగా ఉన్నట్లు మనకు ఇక్కడ గోచరిస్తూ ఉంది.
1: వచ్చే వారం మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్తే.
2: శ్రోతలు, ఇంతవరకు మన ఆలయాలు శీర్షికన నార్పల మండలం బండ్లపల్లి పప్పూరు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయ వివరాలు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:30. అభిలాష ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణవరెడ్డిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరుతున్న పాట కలిసిందాంరా చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రగీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, వీరికోసమే పాట.

0: ముఖాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: అభిలాష కార్యక్రమం తర్వాత ఉత్తరం. కర్నూలు రమణ రెసిడెన్సీ పందిపాడు నుంచి కోరుతున్న శ్రోతలు జస్వంత్ కృష్ణ, పార్థు, ఈక్షిత, లేహ్యా, తరుణిక, హరణి, శ్రీకర్, కార్తీక్, శేఖర్, పవన్, కాత్యాయని, సరిత, సుమాంజలి, సంయుక్త, సింధూరి వీరంతా కోరుతున్న పాట ఓరి దేవుడా చిత్రం కోసం అనిరుద్ధ్, రవిచందర్, తరుణి పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం లియోన్ జోన్స్. వీరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఈ ఉత్తరం శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి కోరుతున్న శ్రోతలు ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్తా, రాజశేఖర్, బాబురావు, రజని, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, కోటి రాము, పైడితల్లి వెంకటేష్, నరసింగరావు, పువ్వుల ఈశ్వర్రావు వీరంతా కోరుతున్న పాట ప్రేమ్ నగర్ చిత్రం కోసం. ఘంటసాల పి సుశీల బృందం పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్. వీరికోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈ సాయంత్రం 7:15 కిసాన్ వాణి వ్యవసాయ

విదారుల కార్యక్రమంలో హలో అనంతరాయితన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఉద్యాన పంటలైన చీనీ, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు, పూల తోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయి సముద్రం మండలం రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు ఈ సాయంత్రం 7:15 2-2-5-5-3-3 లేదా 2-9-6-8-9-0 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. STD కోడ్ 0-8-5-5-4. ఫోన్ నంబర్లు మరోసారి 2255-33, మరో నంబర్ 2968-90, STD కోడ్ 08-554. ప్రకటన విన్నారు. అభిలాష కార్యక్రమంలో తరువాత ఈ ఉత్తరం. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారాం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, రాజేశ్వర్, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, దుర్గారావు, లావణ్య, కుమార్, దుర్గారెడ్డి, భిక్షపతి వీరంతా కోరుతున్న పాట స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ చిత్రం కోసం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా. వీరికోసం ఈ పాట

ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి. కోరుతున్న శ్రోతలు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా. వీరంతా కోరుతున్న పాట సీతాకోక చిలుక చిత్రం కోసం ఇళయరాజా స్వీయ స్వరకల్పనలో వాణి జయరాంతో పాడిన పాట వేటూరి గీతమది. వీరికోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమం చివరిగా ఈ ఉత్తరం. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు అనుమళ్ళ నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట పంతులమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం. సంగీతం రాజన్ నాగేంద్ర. వీరికోసమే పాట.

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనపై ప్రత్యేక ముఖాముఖి. అతిథి అమర్దీప్ మిశ్రా, రీజనల్ పిఎఫ్ కమిషనర్. పరిచయం చేస్తున్నవారు ఎన్ మణి. మరి కాసేపట్లో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: अबाउट दी प्रधानमंत्री विकसित भारत रोजगार योजना. थैंक यू वंस अगेन मैडम.
1: थैंक यू सर. नमस्ते.
0: नमस्ते.
1: यू हैव लिसन टू एन इंटरव्यू विद रीजनल पीएफ कमिश्नर श्री अमरदीप मिश्रा जी ऑन द टॉपिक PMVBRY.
2: రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ముందుగా శారద చిత్రం నుంచి రామకృష్ణ పాడిన పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సతీష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కట్ల, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 10:30.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికాసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
2: మార్చండి, బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: నాణ్యతలో రాజీ లేదు,
4: ధరలో సాటి రాదు,
3: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
4: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
3: విజయ వంట నూనెలు.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
6: వింటూ ఆనందిస్తూ ఉన్నారు నవరస భరిత హరివిల్లు. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. హలో హలో జేస్వి, వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ మై గాడ్. హాయ్ జేస్వి, ఎలా ఉన్నారు? వేణుగోపాల్ యాదవ్ గారు చిన్న బెండేకల్ నుంచి, నేను చాలా బాగున్నానండి. గుడ్ మార్నింగ్ బాస్, వేదస్వి గారికి అమ్మ బాబోయ్ కొత్త పేరు పెట్టేశారా అండి? కర్నూతల్ సునీల్ గారు రకిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి, జేస్వీగా ఉంచండి ప్లీజ్. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్ పడిన, జోగనేంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు అండ్ రాకేష్ ఫ్రమ్ ముంబై, అబ్దుల్ కలాం గారు పెద్ద పరిమి నుంచి, వీరందరూ

సరైన ఆన్సర్ అందించారు కోనేరు విష్ణు అయ్యప్పనగర్ నుంచి. రైట్ ఆన్సర్ రేడియో మిత్రులకు శుభోదయం శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రైట్ ఆన్సర్ కనకారావు గారు పెడరి నుంచి. సరైన సమాధానం రాజు ఫ్రం ఏలూరు నుంచి. అబ్బో, నేను అడిగిన శాస్త్రానికి మీరు అడిగిన పంపించినటువంటి ఆన్సర్ కి ఎక్కడో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, బట్ ఎనీవేస్ తప్పకుండా నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. సూర్యప్రకాష్ గారు ఫ్రం పెనుకొండ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడరి నుంచి, అండ్ తాలాజీ గారు మొహమ్మద్ ఇనైతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమ అంబటి నగర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. వీరందరూ మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇది గోండి అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నస్రీన్ ఫ్యామిలీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మెసేజ్ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ జేఎస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సౌజన్య గారు మంగళగిరి నుంచి, కొంచెం లేట్ అయిందండి నా మెసేజ్, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. ఎర్రమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నంది వెలుగు నుంచి నాగలక్ష్మి గారు సరైన సమాధానాన్ని పంపించారు. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. పాపారావు గారు నర్సాపురం నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండి పాపారావు గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. శుభోదయం తెలియచేస్తూ మీరు అడిగిన రెండో ప్రశ్నకి సమాధానం అంటూ ఏం చెప్తారో వింటాను. కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి పలక సత్యనారాయణ గారు, కృష్ణకుమారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అలాగే ప్రత్యేకంగా పాముల గురించి అధ్యయనం చేసేవారిని అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సాయి శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ పిఎస్ రంగారావు గారు వస్తాంబ్రం చెన్నై నుంచి. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి రైట్ ఆన్సర్. ఆదిశేషు గారు ఫ్రమ్ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జేఎస్వి, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చండిక వరలక్ష్మి వాసు గారు ఫ్రమ్ గంటలమ్మపాలెం మచిలీపట్నం నుంచి, కృష్ణా డిస్ట్రిక్ట్, రైట్ ఆన్సర్. కానూ నుంచి తాతారావు గారు, ఈరోజు సెలవు పెట్టేశారు మేడం, అందుకే మీ ప్రోగ్రామ్ నేను వినే అవకాశం కలిగింది. హౌ స్వీట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ తాతారావు గారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి సరైన సమాధానం పంపించారు. అలాగే మంగళగిరి నుంచి మీ పేరు మీ రాజారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ రాజారావు గారు సరైన ఆన్సర్ పంపించినందుకు. సుశ్లా వేణుగోపాల్ దత్త గారు సరైన ఆన్సర్ అందించారు. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వైదంపేట్ అనంతపూర్ డిస్టిక్ నుంచి సరైన సమాధానం అందించారు. రాఘవేంద్రారెడ్డి, శ్రీను, విశ్వ, నీల్, సురేష్, వెంకట్ కాకినాడ నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, అండ్ రేణుక గోపరాజు కడప నుంచి, శివ శ్రీఫణి విలేజ్ దేశాయిపేట నుంచి వేటపాలెం, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. హాయ్ జయస్వి, ఇప్పుడే ట్యూన్ చేశాను. కొడమూరు కొండపేట నుంచి మాచాని నాగరాజు గారు, భువనేశ్వరి అండ్ మరియు కుటుంబ సభ్యులు. అండ్ మీ రెండో ప్రశ్నకి సమాధానం సరైన ఆన్సర్ పంపించారు వేటపాలెం రామ్నగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. అక్కరపాక నుంచి రమ, ఒక సాంగ్ పాడొచ్చు కదండి? తప్పకుండా పాడతాను, థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్. ఐదవరం నుంచి గోలి ధర్మారావు గారు, పద్మావతి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పద్మ ఎల్లాపురం నుంచి మీరు అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఎస్ రాజుగారు ఫ్రమ్ ఏలూరు నుంచి. అండ్ ఫైనల్లీ హమ్మ జీవశాస్త్రం, అయ్యో ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. గంగరాజు గారు ఫ్రమ్ పెదరాజుపల్ల అన్నమయ్య జిల్లా నుంచి, సూపర్ ప్రోగ్రామ్ అండి, స్నేక్ లెసన్ లో నేను తెలుసుకున్నాను అంటూ పంపించారు. ఓకే, నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సర్పశాస్త్రం, సర్పెంటాలజీ లేదా ఓఫియాలజీ అని కూడా పిలుస్తారు. ఇది హెర్పెటాలజీ అనేటువంటి ఒక పెద్ద విభాగంలో ఒక భాగం అన్నమాట. హెర్పెటాలజీ అనేది పాములు మరియు ఉభయచరాలు అంటే కప్పలు, తాబేళ్లు వంటివి, వాటిని అధ్యయనం చేస్తుంది. సో ఇది అందులో ఒక భాగం. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు ఓఫియాలజీ అని చెప్పి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వరల్డ్ స్నేక్ డే బాస్, ఈరోజు వరల్డ్ స్నేక్ డే సందర్భంగా ఈ క్వశ్చన్స్ అందించానన్నమాట. మరి మాట్లాడుకుందాం నెక్స్ట్. 1956 సంవత్సరంలో జరిగిన ఏ చరిత్రాత్మక కాన్ఫరెన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని అధికారికంగా మొట్టమొదటిసారి ప్రయోగించారు? నా క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. 1956 ఈ సంవత్సరంలో జరిగిన ఏ చరిత్రాత్మక కాన్ఫరెన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని అధికారికంగా మొట్టమొదటిసారి ఉపయోగించారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. ఆన్సర్ ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, జింక వేటకి సింహంలా వస్తా, ఈ పాట ఫ్రమ్ ద మూవీ అడవి రాముడు.

వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు హరివిల్లు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం మీ జేఎస్పీతో 10:43 దాటి అలా అలా అలా పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం అని నేను అడిగాను కదా. 1956 జరిగిన ఏ చరిత్రాత్మక కాన్ఫరెన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని అధికారికంగా మొట్టమొదటిసారి ఉపయోగించారు అని. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. హాయ్ జేఎస్వి, సూపర్ క్వశ్చన్స్, ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఈనాటి హరివిల్లు. వావ్, థ్యాంక్స్ అ లాట్. ఆన్సర్ ఏదండి సౌజన్య గారు, పంపించండి. అండ్ ఇందాకటి ప్రశ్నకి రైట్ ఆన్సర్ పంపించారు పాలెంపోలే ఆలగడ్డ జిల్లా నంద్యాల నుంచి, థ్యాంక్ యూ. అండ్ ఐలవరం డోకుపర్తి గోపాలరావు గారు పంపించారు, సంవత్సరం ఓకే బట్ ఆ కాన్ఫరెన్స్ పేరేంటి, అది కూడా తెలిస్తే పంపించండి. మురళి గారు హాయ్ హాయ్ వెరీ గుడ్ మార్నింగ్, అండ్ ఓఫియాలజీ అంటూ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి కోనసీమ జిల్లా మురిపాలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగా భవానీ గారు ఆన్సర్ పంపించారు, అండ్ థ్యాంక్ యూ. రేణుక గోపరాజు ఫ్రమ్ కడప రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు సరైన సమాధానం, కోట శ్రీమన్నారాయణమూర్తి గారు సరైన ఆన్సర్ అందించారు, కనకారావు గారు పెడన నుంచి, అండ్ రాజు ఫ్రమ్ ఏలూరు నుంచి సరైన ఆన్సర్ అందించారు, ధన్యవాదాలండి. పిఎస్ రంగారావు గారు వస్తాంబరం చెన్నై నుంచి, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ ఆల్సో ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. భాస్కర్ గారు పెడన నుంచి సరైన సమాధానాన్ని అందించారు, అక్కరపాక నుంచి రమ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి టైలర్ రమేష్, అండ్ గుడ్ మార్నింగ్ మీకు కూడా శుభోదయం తెలియచేస్తూ కోనకొండ్ల రమణారావు గారు, కవిత జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పని పంపించారు, ధన్యవాదాలు. విజయవాడ నుంచి మల్లికార్జున్ గారు సరైన సమాధానం అందించారు, అలాగే వెంకట్ సురేష్, విశ్వనీల్ అండ్ రాఘవేందర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కాకినాడ నుంచి సరైన సమాధానం. హాయ్ ఆర్జే జేఎస్పీ అంటూ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. శివ శ్రీఫణి దేశాయిపేట విలేజ్ నుంచి మనకి సరైన ఆన్సర్ అందించారు. గంగరాజు గారు ఫ్రమ్ పెద్దరాజుపల్లె అన్నమయ్య డిస్టిక్ నుంచి, యువర్ వాయిస్ ఇస్ సో బ్యూటిఫుల్ అండి, ఐ డోంట్ నాకు మీ క్వశ్చన్ అర్థం కాలేదు, నేను వివరిస్తాను ఆన్సర్తో సహా, అంటల్ దన్ స్టే ట్యూన్. గుడ్ మార్నింగ్ అంటూ సిద్ధాంతి గారు, గోలి ధర్మారావు అండ్ పద్మావతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్ పంపించారు. సో వెల్, మరి 1956 ఏ చరిత్రాత్మక కాన్ఫరెన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని అధికారికంగా మొట్టమొదటిసారి ఉపయోగించారు అని అడిగాను. సో 1956 డార్ట్ మౌత్ సమ్మర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, ఈ ఒక కాన్ఫరెన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా అధికారికంగా ప్రయోగించారన్నమాట. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పౌరసత్వం పొందిన ఏఐ రోబోట్ పేరు ఏమిటి? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పౌరసత్వం పొందిన ఏఐ రోబోట్ పేరేంటి? క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పౌరసత్వం సిటిజన్షిప్ పొందినటువంటి ఏఐ రోబోట్ పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 నెంబర్ కి వాట్సాప్ చేయండి. అందుదాన్ని అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై నీ జేస్మితు. 10:53 అయిపోతుంది మన క్లాక్ లో. టైం ఏంటోనండి, టైం అలా అయిపోతుంది, ఏం చేద్దాం. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఈ సమయం ఆగిపోతే, ఇలాంటివి మాటల్లోనూ ఊహల్లో మాత్రమే నిలిచిపోతాయి. సరే కానీ ఇంతకీ నా క్వశ్చన్ సంగతి ఏం చేశారు, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సిటిజన్షిప్ పొందిన ఏఐ రోబోట్ పేరేంటి అని అడిగాను. సో చాలా మంది నాకు ఆన్సర్స్ పంపించారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ. ఇందాకటి ప్రశ్నకి నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్ వెల్, హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. కర్నూతల్ సునీల్ నుంచి ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి, రామనగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన సమాధానం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, మల్లీశ్వరి గారు ఫ్రమ్ ఒంగోల్ నుంచి, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఆన్సర్ బట్ నేను తెలుసుకున్నాను, బట్ థ్యాంక్ యూ సో మచ్, ప్రయత్నించారు కదా. అండ్ రాజుగారు ఫ్రమ్ ఏలూరు నుంచి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు సరైన సమాధానం అందించారు. ఆ స్వీట్ రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం. అలాగే శివ శ్రీఫణి దేశాయిపేట వేటపాలెం నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి సరైన సమాధానం. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడన నుంచి, అండ్ ఆదిశేషు గారు ఫ్రమ్ ఆత్మకూరు నుంచి, అలాగే నాగలక్ష్మి గారు ఫ్రమ్ నందివెలుగు నుంచి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్స్. హాయ్ జయస్వి, ఒక పాట మా కోసం పాడండి, తప్పకుండా పాడతానండి. అండ్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్ అందించారు. అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి సరైన సమాధానాన్ని అందించారు. తో పాటుగా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, సో తో పాటుగా కాదు దాంతో పాటుగా. సో బట్ ఎనీవేస్, అనంతపురం నుంచి టైలర్ రమేష్ అండ్ మెకానిక్ వెంకటాచలపతి గారు సరైన ఆన్సర్ అందించారు, ధన్యవాదాలండి మీకు కూడా. భాస్కర్ గారు పెడని నుంచి రైట్ ఆన్సర్, అండ్ ప్రపంచంలోనే అంటూ నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించిన మీ పేరు షేక్ మహమ్మద్ రఫీ ఫ్రమ్ వైజాగ్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ జయస్వి గారు, జానక్ గారు పాడిన పాట మీ నోట వినాలని అనుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం పాడాలని ఆలోచిస్తున్నాను, సో మీరే నాకు మంచి క్లూ ఇచ్చారు, థ్యాంక్స్ అలాట్. అండ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ. రాఘవేందర్ రెడ్డి గారు అండ్ విశ్వనీల్ సురేష్ వెంకట్ కాకినాడ నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల నుంచి కిషోర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే వైదంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి నాగార్జున లక్ష్మి గారు సరైన సమాధానాన్ని అందించారు. ప్రకాశం డిస్టిక్ కందుకూరు నుంచి కొండయ్య గారు సరైన సమాధానం. అండ్ హాయ్ మామ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. పెదరాజుపల్లె అన్నమయ్య జిల్లా నుంచి గంగరాజు గారు సరైన ఆన్సర్ అందించారు. అలాగే జోష్ణవి మోహిత్రావు బెంగళూరు నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ జేఎస్పీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సౌజన్య గారు థ్యాంక్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు రాంగ్ ఆన్సర్ అండి, ఈరోజు హరివిల్లు కూడా అదిరింది బాస్, థ్యాంక్స్ ఎ లాట్. ఒక పాట పాడగలరు తప్పకుండా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే మొత్తానికి అందరు రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇందాక మీరు మెసేజ్ పెట్టారు, నేను చదివానండి. మరి ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ ఆ రోబో పేరేంటి అంటే, బట్ యస్ ఆన్సర్ అయితే సోఫియా అనమాట. నాకు ఈ పాట వినగానే, ఐ మీన్ ఈ మాట వినగానే ఒక పాట గుర్తొచ్చింది, నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా క్యాపంచినో కాఫియా సోఫియా. సో పాటలో ఇన్ని ప్రాసలు ఉన్నాయి, కానీ ఈ యొక్క ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వారసత్వం పొందిన ఏఐ రోబోట్ పేరు సోఫియా. 2017 అక్టోబర్లో సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ రోబోట్ కు తమ దేశ పౌరసత్వాన్ని అందించిందనమాట. అండ్ దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఎగ్జాక్ట్ గా రోబోలో చిట్టి ఎలా అయితే మన భావనలని మన భావోద్వేగాలని అర్థం చేసుకోగలడో, అలాగే 60కి పైగా ముఖ హావభావాలను కూడా ప్రదర్శించగలదనమాట ఈ యొక్క సోఫియా. ఇంతకీ ఇన్ని విషయాలు ఎందుకు మాట్లాడుకున్నాం ఏఐ గురించి అంటే, ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డే, అట్ ద సేమ్ టైం వరల్డ్ స్నేక్ డే అనమాట. సో అనేక కలకలిపి ఇలా మిక్సీ చేసి మీ అందరి కోసం నవరస భరిత హరివిలులో అందించే ప్రయత్నం అయితే చేశాను. సో వెల్, మరి 10:57 AM అయిపోయింది, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత మంచి పాట వస్తుంది, ఐ మీన్ నేను పాడి మీకోసం వినిపిస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ at 7:15.
5: సుమల్, మరి అందరూ కూడా ఒక మంచి పాట పాడండి అన్నారు కదా. సో జానక్ గారు, ఆ పేరు తలుచుకుంటేనే ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, కొన్ని వేల పాటలు గుర్తొస్తాయి. సో మరి ఆవిడ మనందరి కోసం అందించిన ఎన్నో పాటల్లో ఒక మంచి పాట మీ అందరి కోసం, అండ్ ఎవర్ గ్రీన్ సాంగ్

0: షేర్ చేస్తూ, నేమ్ అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
1: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
2: సుమల్, మరి అందరూ కూడా ఒక మంచి పాట పాడండి అన్నారు కదా. సో జానక్ గారు, ఆ పేరు తలుచుకుంటేనే ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, కొన్ని వేల పాటలు గుర్తొస్తాయి. సో మరి ఆవిడ మనందరి కోసం అందించిన ఎన్నో పాటల్లో ఒక మంచి పాట మీ అందరి కోసం, అండ్ ఎవర్ గ్రీన్ సాంగ్

వెల్ మరి 10:59:30 అయిపోయింది మన క్లాక్ లో టైం. విన్నారు కదా, ఈరోజు బోర్డ్ అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేశారు. కలుసుకుందాం మళ్ళా ఇంకొక సూపర్ డూపర్ హిట్ షోలో. అంటిల్ దెన్ నా కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వెయిట్ చేస్తారు కదా, అఫ్ కోర్స్ నేనైతే మీకోసం వెయిట్ చేస్తాను. ఇంకా బోల్డ్ అని కబుర్లు కూడా తీసుకొస్తాను. సో అంటిల్ దెన్ నేను మీ ఆర్జే జయస్వి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద బ్యూటిఫుల్ రెస్పాన్స్ అండ్ మెసేజెస్. సో స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిర్వహించిన హస్తకళ ప్రదర్శనలు కళాకారులకు ప్రత్యక్ష మార్కెట్ అవకాశాలతో పాటు జీవనోపాధికి కొత్త మార్గాలు చూపాయని, ఆంధ్రప్రదేశ్ హస్తకళ మహోత్సవం అద్భుత విజయాన్ని సాధించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఔషధ గుణాలున్న మొక్కలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నందున వీటి పెంపకం, మార్కెటింగ్ దిశగా రైతులను ప్రోత్సహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ సుగంధ మొక్కల సాగు, మార్కెటింగ్ అంశంపై వైద్యారోగ్య, ఏపీ ఔషధ సుగంధ మొక్కల బోర్డు నిన్న నిర్వహించిన రాష్టస్థాయి సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చేనేత జౌళీ శాఖ మంత్రి సవిత ఈరోజు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. భారత్ టెక్స్ 2026 కార్యక్రమంలో పాల్గొని జాతీయ అంతర్జాతీయ కొనుగోలుదారులతో భేటీ కానున్నారు. టెక్స్టైల్స్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేలా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారని మంత్రి కార్యాలయం నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల బీమా నమోదుపై రైతులకు అవగాహన కల్పించాలని, ఎక్కువ మంది అన్నదాతలు నమోదు చేసుకునేలా చూడాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అధికారులకు సూచించారు. అమరావతి నుంచి మండల, డివిజన్, జిల్లా వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిన్న ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో వరుసగా 2 ఏడాది విద్యుత్ వినియోగదారులకు బిల్లుల సర్దుబాటు చేయబోతున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో రోజుకు విద్యుత్ వినియోగం 280 మిలియన్ యూనిట్లకు చేరిందని, అయినప్పటికీ అంతరాయం లేకుండా విద్యుత్ అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రానున్న 2 రోజులు రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తా రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 9:45 సమయంలో సెన్సెక్స్ 224 పాయింట్ల లాభంతో 77,409 వద్ద కొనసాగగా, మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 52 పాయింట్ల లాభంతో 24,131 వద్ద కదలాడుతోంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: FM 101.3 మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3. 11:13 అవ్వడానికి దగ్గరగా ఉంది టైం. మనం ఎంటర్ ఇచ్చేసాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్కి. అండ్ మీ అందరినీ అలరించేందుకు వచ్చేసా నేను, మీ అజయ్ చందనాని. సో మంచి మూవీ అప్డేట్స్ అయితే మీకోసం రెడీగా ఉన్నాయి. ఇందుకీ ఎవరికి సంబంధించిన అప్డేట్స్ నేను మీతో షేర్ చేస్తాను. ఈలోపైతే మన శంకర్ వరప్రసాద్ గారి శశిరేఖ మన కోసం వచ్చేస్తుంది అనమాట. మరి వింటూ ఉండండి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ చందనాతో కలిసి.

0: నీకుమే నత్తయ్యేలా మిసాల పిల్ల, నా మొహం మీద ఎన్నిసార్లు డోరేవయ్యల్లా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: PM జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

మరి మన శంకర వరప్రసాద్ గారు, అలాగే గాడ్ ఫాదర్, సైరా, ఇలాగా చాలా మూవీస్లో చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకున్న నయనతార గారు, సో ఇప్పుడైతే తన కొడుకుతో అంటే రామ్ చరణ్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. మరి రంగస్థలం లాంటి హిట్ కాంబో, అదే మన సుకుమార్ గారు అండ్ రామ్ చరణ్, తాజాగా తెరకెక్కించబోతున్న ఒక కొత్త చిత్రంలో హీరోయిన్తో సమాన పాత్రలో ఒక కీలక పాత్ర నటించబోతున్నారట నయనతార గారు. మరి ఇప్పటికే స్టోరీ లైన్ అయితే కన్ఫర్మ్ అయింది, మరి అప్డేట్ ఏంటి, ఇంకా ఈ మూవీ ఎలా ఉంటుంది, థీమ్ ఏంటి, ఇవన్నీ కూడా త్వరలోనే మనకి తెలుస్తాయి. మరి ఈలోపు అయితే ఇంకొక మంచి సాంగ్ విందాం నయనతార గారిది, అండ్ మరిన్ని అప్డేట్స్ని మీతో షేర్ చేస్తుంటా. వింటూ ఉండండి సినిమా కబుర్లు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: भारती FM 101.3
1: బెన్నీ దయాల్ అండ్ సాధనా సగ్గం కలిసి చక్కగా పాడిన ఒక మంచి మెలోడీ సాంగ్ సల్యూట్ సినిమా నుంచి వినేశారు. మనం సినిమా కబుర్లలో ఉన్నాం కదా, మరి ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని అంటే, సో ఒక ప్రముఖ నిర్మాత శ్రీధర్ గారి కొడుకు విక్రమ్ సాహిదేవ్ హీరోగా నటించబోతున్న కొత్త సినిమా అప్డేట్ అయితే నేను మీకు అందించబోతున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ సినిమా మనకి జూన్4నే రిలీజ్ అవ్వాల్సింది, బట్ కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అయితే అయిపోయిందనమాట. సో నెక్స్ట్ ఎప్పుడు మరి రిలీజ్ అవ్వబోతోంది ఈ సినిమా అంటే 7th ఆగస్టున. మరి ఇప్పటికే ఈ సినిమా నుంచి మనం 2 పాటలు అయితే చూసాం అండ్ విన్నాం కూడా. మరి ఆ నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని అంటే, సో నిన్ననే ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ అయితే రిలీజ్ చేశారట. మరి ఇది ఎవరు రిలీజ్ చేశారు అంటే, నాగవంశీ గారు తన చేతుల మీదుగా ఈ పాటని రిలీజ్ చేయగా, మరి ఈ సాంగ్ ఎవరు రాశారు అని అంటే అనంత్ శ్రీరామ్ గారు రాశారనమాట. అండ్ కపిల్ కపిలన్, దేవజన్ వీళ్ళిద్దరు కూడా కలిసి పాడారనమాట ఈ సాంగ్ని. మరి ఇంత రొమాంటిక్ సాంగ్ ఎంత బాగుంటుంది, మనమైతే వినాలి కదా. సో వినేయండి, మరి మీరైతే నేను కూడా వింటాను. అండ్ ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే ఒక వెరైటీ టైటిల్ అయితే ఉంది. అది ఏంటి ఆ టైటిల్ అంటే, అనకాపల్లి అన్నమాట. ఒక పచ్చని పల్లెటూరు వాతావరణం మనకి కనబడుతూ ఉంటుంది. సో మరి ఇంత మంచి టైటిల్తో రాబోతున్న ఈ సినిమా మనం 7th ఆగస్టున అయితే చూడబోతున్నాం. మరి అది సంగతి, ఇంకొక లేటెస్ట్ అప్డేట్ మీకోసం రెడీగా ఉంది, అది కూడా నేను మీతో షేర్ చేస్తాను, అందిస్తాను. ఈలోపు అయితే మంచి సాంగ్ రౌడీ అల్లుడు నుంచి వినేద్దాం. వింటూ ఉండండి వివిధ భారతిలో సినిమా కబుర్లు. బప్పిలహరి గారి సంగీతంలో ఎస్పి బాలు గారు అలాగే రాధికా గారు కలిసి పాడారు ఈ సాంగ్ని అండ్ భువనచంద్ర గారు లిరిక్స్ అందించారు. మరి వింటూ ఉండండి ఈ సాంగ్.

0: भारती FM 101.3।
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సో దేవరా లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మన హీరో జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా డ్రాగన్తో మన ముందుకు రాబోతున్నారు. మరి ఈ సంగతి మనకు తెలిసిందే కదా. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ కనిపించబోతున్నారు, అది మనకి తెలిసిందే. అయితే ఇక సప్త సాగరాలు దాటి అనే ఒక మంచి మూవీతో ఇండస్ట్రీలో షేక్ చేసిన ఈ కన్నడ బ్యూటీ అయితే ఒక లక్కీ ఛాన్స్ కొట్టేసిందనమాట. ఏ సినిమాతో అంటే మన డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు గారి డైరెక్షన్లో రాబోతున్న ఒక యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ ధర్మన్ అనే సినిమాతో అనమాట. మరి ఈ సినిమాలో మనకి హీరో రజనీకాంత్ గారు అండ్ యాక్ట్రెస్ సిమ్రన్, రాశి ఖన్నా వీళ్ళు కూడా నటిస్తున్నారని అప్డేట్ అయితే ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి రుక్మిణి వసంత్ గారు కూడా యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. మరి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నారట రుక్మిణి వసంత్. అది సంగతి అండ్ ఇంకొన్ని అప్డేట్స్ నేను మీతో షేర్ చేస్తాను ఈ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. ఇప్పుడైతే మీకోసం ఇంకొక మంచి సాంగ్ వచ్చేస్తుంది వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: വിവിധ ഭാരതി എഫ് എം 101.3.
1: ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది. ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

0: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
1: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
0: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
1: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
0: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
1: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంట్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
0: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడ్ ను అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
2: స్టే హెల్దీ, బి హ్యాపీ.
3: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

హీరోయిన్ సిమ్రన్ అండ్ హీరో రజనీకాంత్ గారి కాంబోనే మళ్ళీ మంచి సాంగ్ అయితే, అంటే మంచి ఫిలిం అయితే రాబోతోంది ధర్మన్ అని. అండ్ ఇప్పుడు మీరు విన్న ఈ సాంగ్ అయితే పేట సినిమాలో అనమాట. మరి వీళ్ళిద్దరు కాంబో ఎప్పుడు హిట్టే కదా. మరి అలాగే చూద్దాం నెక్స్ట్ ఈ సినిమాలో ఎన్ని అప్డేట్స్ వస్తాయనేది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, నిన్ననే మన ఒక యంగ్ హీరో అదే మన కిరణ్ అబ్బవరం బర్డే కదా, మరి ఎస్ఆర్ కళ్యాణ మండపం ఈ సినిమాతో తనలో ఉన్న రైటింగ్ టాలెంట్ని నిరూపించేసుకున్నారు కిరణ్ అబ్బవరం. మరి ఈసారి ఏం చేస్తున్నాడో తెలుసా, ఏకంగా కథ స్క్రీన్ ప్లేతో పాటు స్వయంగా మెగాఫోన్ పట్టి డైరెక్షన్ కూడా చేస్తున్నాడట తన కొత్త ఫిలింకి. సో అదే K13 అని చెప్పి పెట్టారు ప్రజెంట్ అయితే. ఆ సినిమా టైటిల్ ఇంకా రివీల్ అయితే చేయలేదు. అండ్ ఈ మూవీకి సుధాకర్ చాగంటి అనే ఒక కొత్త ప్రొడ్యూసర్ పరిచయం అవబోతున్నారు. అండ్ కో ప్రొడ్యూసర్గా సురేష్ ఎర్ర గారు అయితే ఉంటారనమాట. మరి ఈ అప్డేట్ని మనకి ఒక మేకింగ్ వీడియో లాగా నిన్న అయితే రిలీజ్ చేసేసారు. మరి ఈ సినిమాతో మనకి అటు యాక్టర్గా ఇటు డైరెక్టర్గా అటు కథ స్క్రీన్ ప్లే ఇవన్నిటినీ కూడా అన్ని పాత్రలు వహిస్తూ మనకి కిరణ్ అబ్బవరం అయితే నిలుస్తారనమాట. మరి K13 ఎలా ఉండబోతుందో త్వరలో మనం కూడా తెలుసుకుందాం. అండ్ ఇంకొక విషయం తెలుసా, ఈ రేపు అంటే జులై 17న ఏకంగా 9 చిత్రాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటిలో మాత్రం మనం చెప్పుకోదగ్గవి ఇంకా ఉన్నాయి అని కానీ, అండ్ హిట్ పేర్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. ఇంతకీ ఏంటో తెలుసా, టక్ జగదీష్ సినిమా గుర్తుందా మీ అందరికీ. అండ్ ఆ సినిమాలో మనకి నానికి మరదల్ క్యారెక్టర్లో మనకి ఐశ్వర్య రాజేష్ కనబడతారు కదా. మరి ఐశ్వర్య రాజేష్ భర్తగా తిరువీర్ అనే ఒక యాక్టర్ అయితే కనబడతారు. అయితే వీళ్ళిద్దరూ మరొకసారి ఒక విలేజ్ డ్రామా ఎంటర్టైనర్గా మరొక సినిమాతో మన ముందుకు రాబోతున్నారన్నమాట. అయితే ఈ సినిమాకి భరత్ గారు డైరెక్షన్ అందిస్తారు. అండ్ సినిమా స్టోరీ ఏంటంటే, అంటే ఒక స్టోరీ లైన్ అయితే మనకి ఇచ్చేసారు, ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటి అమ్మాయి, అంటే సో కొంచెం ఇలా గట్స్ ఉన్న అమ్మాయి లాగా కనిపించే ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథ అన్నమాట. సో ఆ సినిమా అయితే రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఎప్పుడు రేపే అది. టైటిల్ కూడా చాలా మంచి టైటిలే పెట్టారు, ఓ సుకుమారి అనే టైటిల్ అయితే పెట్టారు. కానీ సుకుమారత్వంగా అయితే ఉండదట, ట్రాన్స్ఫార్మర్ లాంటి అమ్మాయి అట. సో చూద్దాం మరి అంత ఫన్నీ అండ్ క్రేజీగా ఉండబోతోంది సినిమా అనేది. అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ గారు లయా గారు వీళ్ళిద్దరి జంట ఎంతో అందంగా ఉంటుంది కదా. మరి ఈ అందమైన జంట నటించబోతున్న చిత్రమే మిస్టర్ మిడిల్ క్లాస్. సో హీరో ఒక గోవిందుని భక్తుడు, అలాగే మిడిల్ క్లాస్ వ్యక్తి కూడా. మరి ఈ గోవిందుని భక్తునిగా తన పడిన కష్టాలు అండ్ అలాగే ఆ గోవిందుని పాత్రలో మనకి కూడా కనిపిస్తారు రాజేంద్ర ప్రసాద్ గారు అనమాట. మరి ఈ సినిమా అటు కామెడీ ఇటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలవబోతోంది. మరి ఈ రెండు సినిమాలు రేపు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇవి మన సినిమా కబుర్లు అయితే. సో చూద్దాం అసలు ఈ మూవీస్ రేపు ఎంత అందంగా ఎంటర్టైన్ చేస్తాయి అనేది. సో అది విషయం. మరి సినిమా కబుర్లు వినేశారు కదా, మంచి పాట కూడా వినేయండి, వింటూ ఉండండి వివిధ భారతి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 12:15.
1: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
2: అండ్ ఈలోపు ఇంకొక మంచి సాంగ్ వినిపించేస్తున్నాను, వింటూ ఆనందించండి.

ひげん T シャツ、赤たひげの帽子なく、あれめるぷれるれる。

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

నాగమణి సాంగ్ అయితే వినేశారు రోజా సినిమా నుంచి. అండ్ మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. మరి ఈరోజు మీకు తెలుసా మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాం, అక్కడ ఎన్ని పాములు ఉన్నాయి. అంటే యాక్చువల్లీ ఇది కూడా ఒక మంచి ప్లేసే అనమాట. మరి ఈ ప్లేస్ పేరేంటి ఇంతకేనంటే మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్ అండ్ హెర్పటాలజీ సెంటర్ అనమాట. పేరు పెద్దగానే ఉంది, అక్కడ కనిపించే పాములు కూడా అంతే పెద్దగా ఉంటాయి అనమాట. మరి ఇక్కడ ఈ ప్రదేశంలో ప్రత్యేకించి మనకి పాములతో పాటుగా ఈ మొసళ్ళు అంటే క్రొకోడైల్స్ కూడా కనబడుతూ ఉంటాయి. మరి ఇంతకీ ఎక్కడుంది ఈ ప్లేస్ అంటే గనక తమిళనాడులో ఉందన్నమాట. అండ్ ప్రత్యేకించి ఈ కేంద్రం కూడా రెప్టైల్ సంరక్షణ కేంద్రంగా నిలిచింది. అయితే ఇక్కడ నేను ఇందాక అన్నట్టు మొసళ్ళు కూడా కనబడుతూ ఉంటాయి. అండ్ అంతేకాదు అనేక రకాల పాముల్ని ఇక్కడ సంరక్షిస్తూ ఉంటారు. అండ్ వాటిపైన శాస్త్రీయ పరిశోధనలు కూడా నిర్వహిస్తూ ఉంటారనమాట కొన్నిసార్లు. అండ్ ఇలా నిర్వహించి ఏం చేస్తారు, వాటి యొక్క లైఫ్ స్టైల్ని అలాగే ఒకవేళ ఆ పాము గనుక కాటు వేస్తే లేకపోతే ఆ పాముకి ఉన్న మెడిసినల్ ఇవి ఉంటాయి కదా క్వాలిటీస్, ఇలాంటివన్నీ కూడా అంటే కొన్నిసార్లు మనకి పాము విషయాన్ని కూడా మెడిసిన్లు వాడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటివి అన్నీ కూడా సందర్శకులు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి తెలియజేస్తూ ఉంటారనమాట. సో కొన్ని ఈవెంట్స్ ద్వారా. అండ్ ఈ ప్లేస్ ప్రత్యేకించి మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్ అండ్ హెర్పటాలజీ సెంటర్ అనే ఈ ప్లేస్ ప్రత్యేకించి ఫ్యామిలీ టూరిస్టులకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే వైల్డ్ లైఫ్ లవర్స్కి అంటే వన్యప్రాణుల్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ ది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. అండ్ ఇందాక అన్నాను కదా పాకే జీవులు అంటే చాలామందికి భయం ఉంటుందని, వాటిల్లో అలా నమిలి చక్కగా కరకర ఏదో మన ఇంట్లో మనం అప్పడాలు వడియాలు తినేసినట్టు ఇతర జీవుల్ని తినేసే ఆ పాకే జీవుల్లో ఒకటి అంటే సరీసృపాల్లో ఒకటి ఏదేనంటే ఈ మొసళ్ళు అనమాట. అండ్ చాలా షార్ప్గా ఉంటాయి వాటి టీత్ అయితే. సో మనం పాముల దగ్గర నుంచి మొసళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, బట్ ఈరోజు అయితే మనం పాములనే చూసేసేద్దాం ఈ ప్లేస్లో. అండ్ నెక్స్ట్ ఇంకొక అందమైన ప్లేస్ నేను మీకు పరిచయం చేస్తాను, అలాగే పాములు ఉండే ప్లేస్. మరి ఆ ప్లేస్ చూడడానికన్నా ముందు ఒక మంచి రెట్రో సాంగ్ ఖైరీ సినిమా నుంచి వస్తుంది. ఈ సాంగ్ తర్వాత నేను న్యూస్ తర్వాత మళ్ళీ మీ అందరితో కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి మీకు తెలుసా ప్రోగ్రామ్.

0: సమయం 12:30 ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సన్నిహిత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల సమావేశంలో దోవల్ మాట్లాడుతూ, బిమ్స్టెక్ సభ్య దేశాలు పరస్పర ప్రయోజనాల కోసం చేతులు కలిపి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, పరస్పర చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దాదాపు 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఉమ్మడి జీడీపీ కలిగిన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అత్యంత కీలకమైన, శక్తివంతమైన దేశాలను బిమ్స్టెక్ ఒకే వేదికపైకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు.
2: There is an urgent need for us to collaborate, take decisive actions for our mutual benefit and find solutions through mutual discussions and deliberations to the vexed problems that we are all facing. Excellencies, BIMSTEC brings together two of the most significant and vibrant regions of the Indian Ocean together. We are home to 1.7 billion people, almost 22% of the world population.
1: అలాగే కొత్తగా ఎదురవుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడానికి సభ్య దేశాల మధ్య బలమైన సహకారం ఉండాలని చెప్పారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, సైబర్ ముప్పులు, సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సభ్య దేశాలు ఇప్పటికే సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాయని ఆయన చెప్పారు.
2: BIMSTEC's long-standing goals of regional security, connectivity, capacity building and economic security should continue to drive our collective efforts. For India, BIMSTEC represents our vision of neighborhood first, our commitment to Act East policy and the Mahasagar vision, which stands for mutual and holistic advancement for security and growth across regions.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్

లను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రధాని జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్లో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. ఈ బృందంలో ఫిక్కీ, సిఐఐ, అసోచామ్, ఇతర ప్రాంతీయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య భారతీయ పరిశ్రమలకు కొత్త అవకాశాలు కల్పించడం, భారతీయ వ్యాపారాలకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుస్తుందనే అంశాలపై తాము చర్చించినట్టు గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర ఈరోజు ఒడిశాలోని పూరిలో ప్రారంభం కానుంది. ఈ వార్షిక రథయాత్ర ఉత్సవంలో జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బలభద్రుడు, దేవి సుభద్ర రథాలపై ప్రజలకు దర్శనమిస్తూ జగన్నాథుడి పినతల్లి ఇల్లుగా భావించే గుండిచా ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్ర త్రిమూర్తుల ఊరేగింపును వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఊరికి తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు, భక్తుల ఈ పవిత్ర కలయిక ఒక అసమానమైన భావోద్వేగ భరితమైన క్షణమని రాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జగన్నాథుని ఆశీస్సులతో ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్య విలువలను ప్రతిబింబిస్తుందని, అన్ని భేదాలకు అతీతంగా ప్రజలను ఒకచోటికి చేరుస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రథయాత్రను దేశం కాలాతీత ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ఒక ఉజ్వలమైన వ్యక్తీకరణగా ప్రధానమంత్రి అభివర్ణించారు. రథయాత్రతో ముడిపడి ఉన్న సాంప్రదాయాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. జగన్నాథుడు అందరికీ ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సును ప్రసాదించాలని ప్రధానమంత్రి ప్రార్థించారు. హార్మోజ్ జలసంధిలో నౌకల రక్షణే లక్ష్యంగా ఇరాన్పై దాడులను ప్రారంభించినట్టు అమెరికా తెలిపింది. హార్మోజ్ జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకునే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్పై దాడులను పూర్తి చేసినట్టు అమెరికా పేర్కొంది. ఈ కీలక జల మార్గంపై టెహరాన్ పట్టును సడలించేందుకు అమెరికా సైనిక చర్యను మరింత విస్తరించడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున టెహరాన్లో వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. బెహ్రెయిన్, కువైట్లతో సహా ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక లక్ష్యాలపై తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. రైలు టికెట్ బుకింగ్ను మరింత సరళంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త బేటా వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ కొత్త బేటా వెర్షన్లో ఐఆర్సిటీసీ 4 ముఖ్యమైన మార్పులు చేసింది. ఇందులో అనవసరమైన పాపప్లు, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్ లేదా ఇతర చికాకు కలిగించే అంశాలుండవు. ప్రయాణికులు అన్ని క్లాసులకు సంబంధించిన సీట్ల లభ్యతను ఒకేసారి చూసుకోవచ్చు. ఇది వేగవంతమైన చెక్అవుట్ ప్రక్రియను అందిస్తుంది. ఈ వెబ్సైట్ ఇకపై ప్రయాణికుల వివరాలను సేవ్ చేసి ఉంచుతుంది. దీనివల్ల ప్రతిసారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా తదుపరి బుకింగ్లు సులభంగా చేసుకోవచ్చు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు చైనా క్రీడాకారిణి హాన్ యూయును వరుస గేమ్లలో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో సింధు 21-16, 21-14 తేడాతో ఘన విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ జంట తనీషా క్రాస్టో, ధ్రువ్ కపిల ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన
రెండవ సెమీఫైనల్లో అర్జెంటీనా

2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022 ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: Bharti FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: भारती एफएम 101.3
1: ఎస్పీ బాలుగారి వాయిస్ లో మంచి సాంగ్ అయితే వినేశారు కదా దేవి సినిమా నుంచి. వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ప్రోగ్రామ్. సో ఫస్ట్ లైన్ లోనే ఒక మంచి లిరిక్ అనిపించింది, నీ నవ్వే నాగస్వరమే అంటూ. సో ఒక అమ్మాయి నవ్వుని ఒక నాగస్వరంతో పోల్చారనమాట ఇందులో. ఎంత బాగుందో కదా. మరి ఇలాంటి ఒక అందమైన ప్రదేశాన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నా. అండ్ ఇది ఎక్కడ ఉంది అని అంటే బెంగళూరులో ఉందన్నమాట, ఒక అందమైన స్నేక్ పార్క్. దాని పేరే స్నేక్ పార్క్. అయితే పాములపై మనకి చాలా అపోహలు ఉంటాయి, అండ్ ఆ అపోహల్ని తొలగిస్తూ పాములపై అవగాహన కల్పించేందుకు పెంచేందుకు ఏర్పాటైన ఒక ప్రత్యేక కేంద్రం అన్నమాట ఇది. మరి ఇక్కడ చూస్తే కనుక మనకి వివిధ రకాల పాములు అలాగే వివిధ జాతుల పాములు కూడా కనబడుతూ ఉంటాయి. ఒక సంఖ్య అంటే పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో కనబడుతుంటాయి అన్నమాట. అండ్ వాటి కదలికల్ని మనం ఎలా గుర్తించాలి, అలాగే అవి వాటి యాక్షన్స్ని మనం ఎట్లా పరిగణించాలి, అండ్ ఒకవేళ అది కాటు వేయాలనుకుంటే ఎలా ఉంటుంది, దాని యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నిటిపైన మనకి శిక్షణ కూడా ఇస్తారట అక్కడికి వెళ్తే. అండ్ అలాగే ఈ ప్లేస్ ఎంతమందికి బాగా ఉపయోగపడుతుంది అని అంటే ముఖ్యంగా స్టూడెంట్స్కి. అలాగే రీసెర్చ్ చేస్తూ ఉంటారు చూసారా, పాముల గురించి తెలుసుకుందామని చెప్పి రీసెర్చ్ చేస్తూ ఉంటారు చూసారా, అట్లాంటి వాళ్ళకి ఈ ప్లేస్ బెస్ట్ అన్నమాట. అండ్ ఇంకా మాట్లాడుకుందాం, అండ్ మెయిన్ అండ్ ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది పాములకు సంబంధించి. మన ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన నాగులు మనకి కనబడతాయి అన్నమాట ఇక్కడ. అవేంటి, ఆ ప్లేస్ ఏంటి, ఈ ప్లేస్ గురించి నేను మీతో షేర్ చేస్తాను. ఈలోపు ఒక మంచి సాంగ్ వచ్చేస్తుంది మీకోసం, వింటూ ఆనందించండి.

మంచి సాంగ్ అయితే అలా వినేశారు శ్రేయా ఘోషల్ వాయిస్లో. మనం మీకు తెలిసిన ప్రోగ్రాంలో ఉన్నాం కదా, అండ్ మరి చివరిగా అందమైన ప్రదేశాన్ని చూడబోతున్నాం. అంతేకాదు, ఇది కేవలం అందంగా ఉండడం మాత్రమే కాదు, అత్యంత విషపూరితమైన ప్లేస్ అన్నమాట. అంటే విషపూరితమైన పాములు ఉన్న ప్లేస్ ఎక్కువగా చెప్పాలంటే, కరెక్ట్గా చెప్పాలంటే. అండ్ పేరు కూడా చాలా వెరైటీగా ఉంటుంది, అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి. మరి ఈ ప్లేస్ని మరొక పేరుతో కూడా పిలుస్తారు, ఏమన్నా తెలుసా? కింగ్ కోబ్రా రాజధాని అని చెప్పి. మన ప్రపంచంలోనే అతి పెద్ద విషనాగు అయిన కింగ్ కోబ్రాని మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. మరి కేవలం ఈ కింగ్ కోబ్రాస్ మాత్రమే కాదు, అనేక రకాల పాములు కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అండ్ అంతేకాదు, దట్టమైన అడవులు అలాగే వర్షపాతం కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా

చూసేవచ్చేయచ్చు అనమాట. అంటే పాములతో పాటుగా అందమైన అడవుల్ని, అలాగే వర్షపాతంతో కూడిన ప్రదేశాన్ని అన్నిటినీ కూడా చూసేయచ్చు. అండ్ అంతేకాదు పాముల జీవన వైవిధ్యం గురించి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ ఈ పాముల లైఫ్ స్టైల్ని మనం గనుక గమనించాలి, తెలుసుకోవాలి అని అంటే అగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటరే బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ అడవి అందాలతో పాటు పాముల జీవన విధానాన్ని కూడా ఇక్కడికి వెళ్ళి చూసొచ్చేయచ్చు.

సో ఇది మనం మీకు తెలుసా ప్రోగ్రామ్, అందమైన ప్రదేశాల్లో విషపూరితమైన అలాగే విషరహితమైన మనందరినీ భయపెట్టే పాముల్ని అలా చూసేసి వచ్చేసాం కదా. సో చివరిగా మంచి సాంగ్తో ఎండింగ్ ఇచ్చేద్దాం. అండ్ పాముల్ని మనం చూడగానే చాలామంది నాట్యమాడుతాయి అంటారు కదా, సో అట్లాంటి పాటే అనమాట స్నేక్ డ్యాన్స్. సో ఆ పాటతో వచ్చేస్తుంది రాకాస మూవీ నుంచి. మరి వింటూ ఉండండి మీకు తెలుసా ప్రోగ్రాంలో చందనతో కలిసి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: అమ్మా, ఈ రోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు? నాకు
4: నువ్వు చెప్పమా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
3: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
5: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
4: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్ మిక్సీ వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సర్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
5: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
4: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
5: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రభుత్వ ప్రజల ప్రైవేట్ పీపీపీ ప్రాజెక్టులను సస్టైనబుల్ మోడల్లో అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్టంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార ప్రత్యేక వేదిక కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నట్లు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులు, పర్యాటక విభాగం అభివృద్ది కోసం ప్రత్యేక నిధులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట బీజేపీ నేతలు రాజమహేంద్రవరం నుంచి పోలవరం సందర్శన యాత్ర చేపట్టారు. ఈ ర్యాలీని పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన అన్ని రకాల ఇంజనీరింగ్ అభివృద్ది పనులను గడువులోగా పూర్తి చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఆమె ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో ఈ రోజు చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకార బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న 7 మత్స్యకారులు సురక్షితంగా బయటపడగా గాయపడిన 2 ఆసుపత్రిలో చికిత్స అందించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 22 ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. రైల్వే టికెట్లను వేగంగా సులభంగా తీసుకోగలిగేలా ఐఆర్సీటీసీ నూతన బీటా వర్షన్ వెబ్సైట్ నిన్న అందుబాటులోకి తీసుకొచ్చింది. టికెట్ బుక్ చేయడానికి అవసరమైన దశల్ని గణనీయంగా తగ్గించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రానున్న 2 రాష్టంలోని ఉత్తర దక్షిణ కోస్తా రాయలసీమ అలాగే యానంలలో తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136 సంచిక ఈ నెల 26 తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
0: ఏదో బాగానే ఉన్నాన్లే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
0: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
0: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
0: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
0: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती एफ एम 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

1:48 అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం ధీర ప్రోగ్రామ్ కి. మరి వాళ్ళ ధీరాలో ఎవరి గురించి తెలుసుకోబోతున్నామనంటే ఈరోజు ఆమె జయంతి అనమాట. మరి ఇందుకు ఎవరు ఆమె అంటే ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు అనమాట. మన ఇండియాకి స్వాతంత్రం తెచ్చిపెట్టిన ఎందరో ధీరులు ఉన్నారు, మరి వాళ్ళల్లో ఈమె కూడా ఒకరన్నమాట. మరి ఈవిడ ఎవరు, ఆమె లైఫ్ స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ అంతేకాదు ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ధైర్యవంతమైన స్త్రీగా మనం ఎలా ఎదగాలి అనే విషయాన్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇవాళ ధీరాలో. మరి ముందుగా అయితే ఒక మంచి పాట వినేద్దాం. వింటూ ఉండండి ధీరా ప్రోగ్రామ్ చందనాతో కలిసి ఓన్లీ ఆన్ విత్ భారతి FM 101.3.

0: Tanaro Vivid Bharati FM 101.3.
1: చిత్ర గారి వాయిస్ లో మంచి సాంగ్ అయితే వినేశారు కదా. మనం ధీరాలో తెలుసుకోబోతున్నాం అరుణ ఆసిఫ్ అలీ గారి గురించి అనమాట. మరి చరిత్ర తిరగేస్తే స్వాతంత్ర పోరాటంలో ఎందరో ధీర మహిళలు మనకి కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఒక ధీర మహిళ ఈరోజు జయంతి అనమాట. ఆవిడే అరుణ ఆసిఫ్ అలీ. మరి స్వాతంత్రోద్యమ కాలంలో ఈమె ధైర్య సాహసాలు ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. 1909 జులై 16 జన్మించారనమాట ఈవిడ. అయితే అరుణ గారు ఎప్పుడూ కూడా అన్యాయాన్ని ఎదురు నిలవడం, అలాగే సమాజం కోసం పనిచేయడమే అలవాటుగా మార్చుకున్నారు. అలాగా మన భారతదేశ స్వాతంత్ర పోరాటాల్లో ఒకటైన క్విట్ ఇండియా ఉద్యమం మనందరికీ తెలిసిందే కదా. 1942 జరిగిన ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో ఒక కీలక పాత్ర కూడా పోషించారన్నమాట. అంతేకాదు, ఈ క్విట్ ఇండియా మూమెంట్లో భాగంగా బ్రిటిష్ వారి ఆంక్షలను కూడా అస్సలు లెక్క చేయకుండా ఉద్యమకారులందరికీ నాయకత్వాన్ని కూడా వహించారనమాట. మరి ఇలాంటి పోరాటాలు ఎన్నో కూడా చేశారు. మరి ఇంకా తెలుసుకుందాం ఆవిడ గురించి. ఇప్పుడైతే భారతీయుడు సినిమా నుంచి మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

ఎస్, భారతీయుడి నుంచి మంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి మనం తెలుసుకుందాం అరుణ ఆసఫ్ అలీ గారి గురించి ఇవాళ మన ధీరాలో. మరి ఇందాకైతే క్విట్ ఇండియా ఉద్యమంలో ఆమె యొక్క ధైర్య సాహసాల గురించి తెలుసుకున్నాం కదా. ఇంకొన్ని విషయాలు నేను మీకు పంచబోయే ముందు, ఇప్పుడైతే సమయం 1:20 అవుతుంది, మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆ తర్వాత మనం తెలుసుకుందాం ధీర ప్రోగ్రాంలో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. సుస్థిర అభివృద్ధి నమూనాలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్న మంత్రి కొలుసు పార్థసారథి. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులు, ఆర్థిక శాఖ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పీపీపీ విధానంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతి, ప్రభుత్వ వ్యయం వంటి అంశాలను సమీక్షించారు. పోర్టులు, షిప్యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులతో పాటు మొత్తం 260 ప్రాజెక్టులు పీపీపీ కింద చేపట్టినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సుస్థిర అభివృద్ధి నమూనాలో పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం సాయంత్రం వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద నిర్వహించే జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్ట శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ది కోసం ఏర్పాటు చేసిన వైల్డ్ లైఫ్ కమిటీకి చైర్మన్గా ఉన్నట్లు తెలిపారు. ఆసియాలోనే 3,000 ఎకరాల విస్తీర్ణంతో తిరుపతి జంతు ప్రదర్శనశాల అతిపెద్దదని పేర్కొన్నారు. టీటీడీ సహకారంతో దీనిని మరింత అభివృద్ది చేస్తే పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతుందని అన్నారు. అంతకుముందు శాసనసభాపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణా పశ్చిమ డెల్టాకు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నీటిని నిన్న విడుదల చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని వెల్లడించారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈ సంవత్సరం సూపర్ ఎలినోవో సందర్భంగా ప్రతి నీటి బొట్టు కూడా ఎంత విలువైనదో మనందరికీ తెలుసు. ఆ ప్రకాశం జిల్లా బాపట్ల, గుంటూరు దగ్గర నుండి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా వరకు ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి 10,000 నీరుని విడుదల చేయగలిగామని అంటే ఈ యొక్క వాటర్ మేనేజ్మెంట్ కి ఇది ఒక నిదర్శనం. ఎగువ ప్రాంతం నుంచి ఒక డ్రాప్ వాటర్ కూడా కృష్ణా నదికి రానటువంటి రోజుల్లో కూడా ఆ పట్టిసేమే ఈ రోజు ఈ యొక్క కృష్ణా డెల్టా స్థిరీకరణకి ఒక గుండెకాయలాగా మరి ఉపయోగపడినటువంటి పరిస్థితి.
0: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో ఈరోజు చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకార బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న 7 మత్స్యకారులు సురక్షితంగా బయటపడగా గాయపడిన 2 ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటనపై మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులు, అలల ఉధృతిపై ముందస్తు హెచ్చరికలు తప్ప

0: తప్పనిసరిగా మత్స్యకారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే లైఫ్ జాకెట్లతో పాటు ఇతర భద్రతా పరికరాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పోలవరం మోదీవరం పేరుతో పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రను ఈరోజు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, పార్లమెంటు సభ్యురాలు డి పురంధేశ్వరి, రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్తో పాటు పలువురు నాయకులు యాత్రలో పాల్గొన్నారు. యాత్రకు ముందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దానిని పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించారు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రాజెక్టు కోసం ఇప్పటికే కేంద్రం 20,750 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, పనుల పూర్తికి అవసరమైన అదనపు నిధులను కూడా అందిస్తుందని మంత్రి తెలియజేస్తూ,
1: దాదాపు 31,000 కోట్లు ఇవాళ పోలవరంకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఏదో ఈ కృష్ణా డెల్టా కోసం వచ్చిన ప్రాజెక్టు కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. లెఫ్ట్ బ్యాంక్ ద్వారా ఇవాళ అనకాపల్లికి సాగునీరు వస్తున్నా, తాగునీరు వచ్చే అవకాశం ఉంది వస్తున్న విషయం కూడా మనం తెలుసు. ప్రధానంగా లబ్ధి రాయలసీమ ప్రాంతానికి లబ్ధి జరుగుతుంది. కృష్ణా బేసిన్కి దాదాపు 80 TMCలు పోలవరం ద్వారా డైవర్ట్ అవుతున్న నేపథ్యంలో ఇవాళ శ్రీశైలం నుంచి ఏదైతే ఇప్పటిదాకా కృష్ణా డెల్టాకి నీరు పోతా ఉందో ఆ మేరకు రాయలసీమ ప్రాంతానికి నీరు తరలించుకోవడానికి అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రకాశం మార్కాపురం జిల్లాల ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. ఒంగోలులోని ప్రకాశం భవన్లో నిర్వహించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా సమీక్ష సమన్వయ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో కలిసి రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. అటవీ, తాగునీటి సరఫరా, నీటిపారుదల వంటి అంశాలపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, ఎల్నీలో ప్రభావం ఉన్నందున తాగు సాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా జిల్లా ప్రజలకు నీరు త్వరగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో నిర్వహించిన గ్రామసభలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికలతో ఆయన మాట్లాడుతూ, కంప్రెస్డ్ బయోగ్యాస్ సీబీజీ పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీబీజీ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 22న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుజ్జయ్య చౌదరి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులు చేపడుతున్నామని చెప్పారు. మురుగునీరు గోదావరిలో కలవకుండా శుద్ది కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఎక్సలెన్సీ సెంటర్లలో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం కార్యదర్శి వి ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి, జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు రాష్టంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2026 పదవ తరగతి పరీక్షల్లో 85% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు జూనియర్ ఇంటర్కు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 75% మార్కులు సాధించిన విద్యార్థులు రెండో సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి.

ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుస్థిర అభివృద్ది నమూనాలో ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: గరీబం
1: కి జయ బన్ గయి హ.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

మంచి సాంగ్ తో మళ్ళీ వెల్కమ్ బ్యాక్ చెప్పేసాం మన ధీరా ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు చెప్పా కదా అరుణ ఆసఫ్ అలీ గారి గురించి నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను కొన్ని విషయాలు. అండ్ ఇందాక మనం తెలుసుకున్నాం క్విట్ ఇండియా ఉద్యమంలో ఆవిడ చేసిన ధైర్య సాహసాలకు గాను అక్కడ ఉన్న బ్రిటిష్ వారు కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయన్నమాట. మరి అంతేకాకుండా ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో మన భారత జాతీయ పతాకాన్ని ఎగరవేసి ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని కూడా నింపారు అరుణ గారు అన్నమాట. అండ్ అంతేకాదు ఆమెకున్న ధైర్యం చూసి అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం వారు చాలా ఆశ్చర్యపోయేవారట. మరి ఉద్యమ కాలంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వెనకడుగు వేయని ధైర్యశాలి ఈ అరుణ ఆసఫ్ అలీ గారు. అండ్ దేశ స్వేచ్ఛ కోసం తను ఎన్నో త్యాగాలను కూడా చేశారు, అవి నేటికి చిరస్మరణీయంగా నిలిచిపోయాయన్నమాట. మరి దేశ స్వాతంత్ర అనంతరం అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆవిడ జీవితం అంతా కూడా ప్రజాసేవకే అంకితం చేసేసారన్నమాట. మరి ఆ విధంగా ఎంతో దేశ సేవ మనకి అందించిన అరుణ ఆసఫ్ అలీ గారు అయితే భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ అనే సత్కారాన్ని కూడా పొందారు. అండ్ ఆ తర్వాత భారతరత్న కూడా అందుకున్నారు. ఇక 1996లో ఆమె మరణించడం జరిగిందన్నమాట. మరి అరుణ ఆసఫ్ అలీ లాంటి ధైర్యశాలిగా నేటి సమాజంలో మనం మెలగాలి అనంటే ఏం చేయాలో ఇవాల్టి ధీరాల్లో నేను మీతో షేర్ చేయబోయే ముందు ఇంకొక మంచి పాట వినిపించేస్తున్నాను. వింటూ ఆనందించండి ధీరా ప్రోగ్రాంలో చందనతో కలిసి.

ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో మంచి సాంగ్ అయితే వినేశారు బిజిల్ సినిమా నుంచి. అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం చాలా చోట్ల ఆడపిల్లలకి ఎంత అన్యాయం జరుగుతోంది అనేది. దానికి కారణం ఏంటంటే, అమ్మో ఈ టైంలో నేను ఏం చేయలేను అని అనుకునే ఒక చిన్న ఇదన్నమాట, అధైర్యం అన్నమాట. మరి ఈరోజు మనం తెలుసుకున్నాం కదా ఒక స్వాతంత్ర సమర యోధురాల గురించి, అదే అరుణ గారి గురించి. మరి ఆమెలాగా మనం కూడా ధైర్యంగా ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉండాలి అని అంటే ఏం చేయాలి తెలుసుకుందాం. అసలు ఈ ధైర్యం అంటే ఏంటి? భయం లేకుండా ఉండడమా? కాదు, భయం ఉన్నప్పటికీ సరైన నిర్ణయాన్ని తీసుకొని ముందుకు సాగడం. సో అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే, ముందుగా మన పైన మనకి నమ్మకం ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఆత్మవిశ్వాసమే విజయానికి తొలిమెట్టు కాబట్టి. సో ఇతరులు ఏమనుకుంటారో అన్న భయాన్ని పక్కన పెట్టేసి లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. మనం చదువుకుంటున్నా, లేకపోతే ఏదన్నా ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే ఏమన్నా రీసెర్చ్ చేస్తున్నా, ఏ రంగానికి సంబంధించి అయినా సరే, స్త్రీ యొక్క బలమైన ఆయుధాలు ఏంటి అంటే తనకున్న విద్య, తనకున్న తెలివి, తనకున్న ధైర్యమే అన్నమాట. సో పరిస్థితి ఎదుర్కోగల శక్తి, మానసిక శక్తి ఉండాలి. అప్పుడు శారీరక శక్తి ఎంత తక్కువ ఉన్నా సరే ఆ సందర్భాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవచ్చు. కాబట్టి మన ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో, ఆడవారు ఎవరైతే ఉంటారో, అండ్ అలాగే ఏ యొక్క వయసు వారైనా సరే, ఎవరైనా సరే, ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అండ్ అంతేకాదు, ప్రతి విషయం కూడా కొత్త విషయాన్ని తెలుసుకోవడం, నేర్చుకోవడం చేస్తూ ఉండాలన్నమాట. ఒక నిత్య విద్యార్థినిలాగా తన లైఫ్ని కొనసాగిస్తూ ఉండాలి. సో అప్పుడే ఇప్పుడున్న సమాజంలో మనం బ్రతకడానికి ఒక మంచి రూట్ మ్యాప్ అనేది దొరుకుతుంది. అండ్ ఇంకా తెలుసుకుందరు కానీ ఇంకొన్ని విషయాలు, ఎలా ఉండాలి ధైర్యంగా అనేది, ధైర్యశాలిలా ఎలా ఉండాలి అనేది. అండ్ ఈలోపు ఇంకొక మంచి సాంగ్ మీకోసం వినిపించేస్తున్నాను, సాకిని ఢాకిని సినిమా నుంచి అనమాట. మరి వింటూ ఉండండి ధీర ప్రోగ్రామ్.

సో గూస్ బంప్స్ వచ్చే సాంగ్ అన్నమాట ఈ సాంగ్. అయితే మనం విన్నాం సాకిని ఢాకిని సినిమా నుంచి. మరి ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఒక ధైర్యశాలిగా ప్రతి స్త్రీ మెలగాలి అని అంటే ఏం చేయాలి అనేది నేను మీద షేర్ చేస్తున్నాను కదా. మరి ఇందాక మాట్లాడుకున్నాం ప్రతిరోజు కూడా ఒక నిత్య విద్యార్థినిలాగా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి, తనపై తాను నమ్మకంగా ఉండాలి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలి అని చెప్పి. మరి వీటన్నిటితో పాటు ఉండాల్సిన మరొకటి ఏంటి అని అంటే ఆర్థిక స్వావలంబన. మరి ఇది కూడా స్త్రీకి చాలా ముఖ్యమైనదే. మరి ఇవి కూడా అంటే ఆర్థిక స్వావలంబన కూడా ఒక స్త్రీకి ధైర్యాన్ని ఇస్తుంది. తమ అవసరాల్ని తామే తీర్చుకోగల ఒక ఆర్థిక స్థితి అనేది ప్రతి స్త్రీకి ఉండాలి. అప్పుడే స్వేచ్ఛ అనేది ఏర్పడుతుంది, వాళ్ళు ధైర్యంగా కూడా ఉంటారన్నమాట. సో ఆర్థికంగా బలంగా ఉన్న స్త్రీలు ఎప్పుడూ కూడా తమ కుటుంబానికి అలాగే సమాజానికి కూడా ఆధారంగా నిలుస్తారన్నమాట. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం చేసే పనులు కూడా మరొక ఎత్తు. మనం చాలా విషయాల్లో ఆడవాళ్ళు ఏంటంటే చాలా విషయాల్లో మగవారి మాట వింటూ ఉంటారు. అంటే కొడుకుల మాట వినే తల్లులు ఉంటారు, అలాగే తండ్రి మాట వినే కూతుర్లు ఉంటారు, భర్త మాట వినే భార్య ఉంటుంది, అలాగే చక్కగా వాళ్ళ చుట్టుపక్కల అన్నదమ్ముల మాట వినే అక్క చెల్లెలు కూడా ఉంటారు. ఇలా అందరూ చాలామంది కనబడుతూ ఉంటారు మన చుట్టూత. కానీ ప్రతి విషయంలో కూడా వినడం అని అంటే కరెక్ట్ కాదు కదా. కొన్ని సందర్భాల్లో మనం లేదు, కాదు, వద్దు ఇలాంటి పదాలను ఉపయోగించాల్సిన అవసరం రావచ్చు. కానీ అలాంటప్పుడు అవి చెప్పగలగడమే. అంటే నేను ఈ పని నేను చేయలేదు, లేదు, కాదు, లేకపోతే వద్దు, ఈ పని వద్దు, ఇలా ఏదో ఒకటి ఆ సందర్భాన్ని

బట్టి మనం చెప్పగలగడమే గొప్ప ధైర్యం అన్నమాట. మరి ఈ విషయాల పైన మనం ఎప్పుడూ కూడా రాజీ పడకూడదు ఈ మూడు పదాలని చెప్పే విషయంలో. మరి ధైర్యంగా ధర్మంగా నిలబడడానికి మనం ఏదైనా ఒక సందర్భంలో ఇలాంటి మాటలు మనం ఉపయోగించాల్సి వచ్చినప్పుడు స్పష్టంగా తెలియజేయగలగాలి. సో అవే మన ధైర్యానికి తొలి మెట్టుగా నిలుస్తాయి. మరి ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోండి, ప్రస్తుత సమాజంలో మీకు బాగా ఉపయోగపడతాయి. మరి ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. అండ్ చివరిగా ఒక మంచి పాటతో ఎండింగ్ ఇస్తున్నాను ఈ ప్రోగ్రామ్కి. అండ్ నెక్స్ట్ న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మంచి సాంగ్స్ నేను మీకు వినిపిస్తూ ఉంటాను. వింటూ ఆనందించండి.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: जरूर सुनिए शाम 4 बजे पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

o'clock, 31 minutes, 54 seconds అయిపోయింది. వెల్కమ్ టు సందడే సందడి. సో ఇప్పటి నుంచి 4 o'clock వరకు మనందరం కలిసి చక్కగా సందడి చేసేద్దాం. మరి నాతో కలిసి మీరు కూడా సందడి చేయాలంటే వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు 0866248814 వాట్సాప్ నంబర్ అన్నమాట. మరి ఇంకా మొదలెడదామా మన సందడి సందడి. ముందుగా అయితే మన లిజినెస్ చాలా మంది వెయిటింగ్ అనమాట, మెసేజెస్ చేస్తూ ఎవరెవరు పంపించారు ఏంటి ఒకసారి చూసేద్దాం. ఓకే, మరి ఎవరు పంపించారు అంటే అప్పలరాజు గారు పడి నుంచి పంపించారు. ఎలా ఉన్నారు చందన గారు, భోజనం చేశారా, వెల్కమ్ టు సందడి అంటున్నారు. అండ్ ఇక మీ క్రియేటివిటీతో మాతో ఆడుకుంటారని మాకు అర్థమవుతుంది, చూద్దాం ఏమవుతుంది అనేది అంటున్నారు. యా చూద్దాం, నేను కూడా చూడాలి ఇవాళ ఎవరెవరు ముఖ చిత్రాలు ఎలా మారతాయి అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ అంటూ పంపించారు శంకర్ గారు రాజల నుంచి. అండ్ అలాగే ఎలా ఉన్నారు అక్క అంటూ పరుష నంద్యాల నుంచి, అండ్ మీ యాంకరింగ్ సూపర్ అంటూ పంపించింది. హాయ్, థ్యాంక్ యూ. అండ్ నేనైతే బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు? అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మువ్వా మండలం నుంచి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ చేశారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రావణ్ గారు పంపించారనమాట రామన్నపేట నుంచి. ఓకే, అండ్ అలాగే వివిధ భారతి సందడి సందడికి వెల్కమ్ అంటున్నారు. మరి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహపాను గారు. అండ్ శాంతినగర్ నుంచి ఓకే ఒక్కడు పంపించారు వెల్కమ్ అంటూ. అండ్ పెదకాకాని నుంచి పద్మ గారు అండ్ ఫ్యామిలీ అంతా వెల్కమ్ అంటూ పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. ఓకే, అండ్ అలాగే వెల్కమ్ అంటూ పంపించారు మండూర్ నుంచి లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ అన్నమాట. సో ఇప్పుడు మన సందడే సందడి మొదలవ్వడానికి ముందు మీరు ఒక పాట విన్నారు కదా, సో ఈ ట్విస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. సో అదేం పాట, అదొక డబ్బింగ్ ఫిలింలోని పాట, తెలుగులోకి డబ్ అయిన ఒక ఫిలిం సాంగ్ కదా. మరి అలాగా మన తెలుగులో డబ్ అయిన కమల్ హాసన్ గారి సినిమా ఒకటి ఉంది. ఓకే, ఆ టైటిల్ కూడా తెలుగు టైటిలే ఉంటుంది, మీరు కంగారు అస్సలు పడద్దు. మన కమల్ హాసన్ గారు నటించిన ఒక తెలుగు డబ్ ఫిలింకి ముందు 2 అక్షరాలని జోడిస్తే హీరో విజయ్ తలపతి నటించబోతున్న అప్కమింగ్ ఫిలిం, అది కూడా డబ్బింగే, తెలుగు డబ్బే. సో ఆ ఫిలిం రాబోతుంది, ఏంటి ఆ సినిమా తెలిస్తే 0866248814కి ఆన్సర్ చేయండి. ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్న క్వశ్చన్ని, కమల్ హాసన్ గారు నటించిన ఒక తెలుగు డబ్ ఫిలింకి ముందు 2 అక్షరాలని జోడిస్తే హీరో విజయ్ తలపతి అప్కమింగ్ ఫిలిం వస్తుంది, అదే సినిమా తెలిస్తే 0866248814కి ఆన్సర్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం అందరి వాడు సినిమా నుంచి సాంగ్ వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్.

పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

ఎస్, మంచి సాంగ్ అయితే అలా వినేశారు. అఖండ నుంచి మనం సందడి సందడిలో ఉన్నాం. ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను, కమల్ హాసన్ గారు నటించిన ఒక సినిమా, అది తెలుగు డబ్ అన్నమాట. సో తెలుగు డబ్ ఫిలింకి ముందు ఒక రెండు అక్షరాలని జోడిస్తే

హీరో విజయ్ దళపతి నటించబోతున్న అప్కమింగ్ ఫిలిం అయితే వస్తుందన్న. మరి అదే సినిమా అని అడిగాను, మన లిజినెస్ ఆన్సర్స్ అయితే చేశారు, చూసేద్దాం ఎవరు పంపించారు. సో మండూర్ నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా వెల్కమ్ అంటూ, అండ్ వెల్కమ్ అండి మీకు కూడా. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారు, ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్గా పంపించేశారు. అండ్ అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్వి ప్రకాష్ గారు కర్ణాటక నుంచి పంపించారు, హాయ్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే లక్ష్మి గారు పంపించారు గొల్లపూడి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా నంద్యాల నుంచి పరుష కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దుర్గారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పూర్ణచంద్రరావు గారు అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు, వెల్కమ్ టు సందడే సందడే అంటున్నారు, ఓకే. అండ్ అలాగే హరికృష్ణ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు గోనెగండ్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ చేశారు. అండ్ అలాగే కలమందలపాడు నుంచి ఖసీం గారు, ముద్దజవలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ అండి ఎలా ఉన్నారు, భోజనం చేశారా అంటూ కోడ్మూర్ నుంచి విశ్వేశ్వరయ్య గారు అడుగుతున్నారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, ఓకే. అండ్ మరి ఆన్సర్ అయితే ఇది కాదనుకుంటా, ఇది ఆన్సరా కాదా లేకపోతే బై మిస్టేక్ పంపించారా ఒకసారి అయితే చూసుకోండి, నా భోజనం అయితే అయిపోయింది. అండ్ అలాగే చందనాజీ, మీరు వచ్చినప్పుడు డేట్ స్పెషల్ వినిపించలేదు బట్ నేను వినలేదు అనుకుంటా, చందన గారి సందడే సందడికి స్వాగతం పలుకుతూ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అంటూ కరెక్ట్గా ఆన్సర్ చేశారు వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. ఈరోజు డేట్ స్పెషల్ కాదు కానీ డే గురించి అయితే చెప్పా, అది కూడా మన మీకు తెలుసా ప్రోగ్రాంలో స్నేక్స్ డే స్పెషల్ అనమాట. ఈరోజు అలా పాముల్ని అలా చూపించేశాను మన లిజనర్స్కి. నెక్స్ట్ ఇంకా అక్కర్పాక నుంచి రమ్మ గారు పంపించారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ అండి, అండ్ సుధాకర్ గారు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు పంపించారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ సందన సూపర్ సాంగ్ బట్ నాకైతే క్వశ్చన్ అర్థం కాలేదు అంటున్నారు గంగరాజు గారు పెదరాజుపల్లి నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆన్సర్ ఎగ్జాంపుల్గా ఇస్తా దానికి. మన్మధుడు సినిమా ఉంది కదా నాగార్జున గారిది, దాని ముందు నవ అనే రెండు అక్షరాలను యాడ్ చేస్తే ధనుష్ నటించిన నవ మన్మధుడు వస్తుంది, తెలిసిందే కదా. సో అదేవిధంగా కమల్ హాసన్ గారి సినిమా ఒకటి ఉంది, దాని ముందు రెండు అక్షరాలు చేరిస్తే విజయ్ తలపతి సినిమా వస్తుంది, అది క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ పంపించారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ శుభోదయం చందన, వినోదపు విజ్ఞానపు కాదు కాదు విజ్ఞాన వినోదపుబడి ఆత్మీయ ఆనందాల ఓడి, తీయని మీ పలుకుల సవ్వడి ఉప్పొంగు ఆనంద భాష్పాల తడి, చిలిపి ప్రశ్నల అలజడి శ్రోతల జవాబుల జడి, మన సందడే సందడి అంటున్నారు. వావ్, అదిరిపోయింది మీ ప్రాసల ముడి, నేను కూడా ఇచ్చా ఎండింగ్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి, ఇంతకీ ఆన్సర్ ఏది సుమి పంపించండి. నెక్స్ట్ ఇంకా శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు ఎవరు అని అంటే శ్రోతలకు కూడా శుభ మధ్యాహ్నం చెప్తూ రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారనమాట వెంకటేష్ గారు, శ్యామల గారు, ఓకే. అండ్ అలాగే మై నేమ్ దీపిక అంటూ ఆన్సర్ సేతుపతి అంటున్నారు, కాదు ఈ ఆన్సర్ అయితే. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారనమాట, వరుణుడి కోసం కరుణించవా వరుణదేవా అని పిలిచినా కూడా కరుణ కలగట్లేదు అంటున్నారు, ఈ నెలలో విడుదల కాబోతున్న చిత్రం అంటూ కూడా క్లూ ఇచ్చేసారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ చేద్దాం మనం కూడా, నేను కూడా ఈసారి పాట మీ అందరి తరపున మన వరుణ్కి అలా షేర్ చేస్తాను అన్నమాట. సో నేను కూడా తీవ్రంగా కృషి చేస్తాను వరుణ్ ప్లీజ్, ఇక్కడ మా విజయవాడ అండ్ పరిసర ప్రాంతాల వాళ్ళు కొంచెం మీకోసం ఎదురు చూస్తున్నారు రా అంటూ అడుగుదాం అన్నమాట, అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి పంపించారు జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ప్రొద్దుటూరు నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజేష్ గారు, అంబిక గారు ఫ్యామిలీ మహారాష్ట్ర నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మురహరి యేసుద గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజేష్ రెడ్డి గారు ఆదోని నుంచి చందనాజీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే నాగార్జున గారు లక్ష్మీ బడియాంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి నుంచి పెద్దమస్తానరావు గారు, శ్రీనివాసానరావు గారు కరెక్ట్ ఆన్సర్. అనురాధ గారు పంపించారు అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రమేష్ గారు అనంతపూర్ నుంచి పంపించారు, ఒక ముక్క పంపించారు అంటే
కమల్ హాసన్ గారు ఫిలిం పంపించారు విజయ్.

అది ఫిలిం కూడా పంపించాల్సింది. సో మీకు 50 మార్క్స్ ఇచ్చేస్తున్నా ఈ క్వశ్చన్కి. అండ్ అలాగే రాఘవేంద్ర కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ తిమ్మప్ప గారు. అండ్ అలాగే శిల్పా గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, బాగున్నారా అమ్మ మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మళ్ళీ పంపించారు ఎందుకండి, ఇందాక చెప్పేసాను ఈ ఆన్సర్ని. అండ్ అలాగే బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వినాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పాటి బంగ్ల నుంచి గోపి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి కమల్ హాసన్ గారి వన్ ఆఫ్ ద డబ్బింగ్ ఫిలిం ఏంటి అని అంటే నాయకుడు అనమాట. అండ్ ఈ నాయకుడు అనే సినిమాకి రెండు అక్షరాలు జోడించామంటే ముందు తలపతి, విజయ్ తలపతి అప్కమింగ్ ఫిలిం వస్తుంది అన్నాను కదా, అదే జన నాయకుడు. సో తెలుగు టైటిల్ అయితే జన నాయకుడు అని చెప్పి ఉంటుంది. సో అది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. అండ్ క్వశ్చన్ ఏంటి అంటే అమ్మలో ఉండే సగం, నాన్నలో రెండో సగం, ఈ రెండు కలిపితే వచ్చే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏది? అమ్మలో ఉండే సగం, నాన్నలో రెండో సగం కలిపితే వచ్చే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏది? తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814. అండ్ ఇప్పుడైతే ఢమరుకం నుంచి మంచి సాంగ్ వచ్చేస్తుంది జస్ప్రీత్ జజ్ అలాగే సునీత గారు కలిసి పాడగా, డిఎస్పీ కంపోజిషన్లో సాహితి గారు లిరిక్స్ అందించగా. వింటూ స్టే ట్యూన్.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. నెల రోజుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ది పనుల్లో భాగంగా సింగపూరు ప్రతినిధుల బృందం భూసమీకరణ గ్రామాల్లో ఈరోజు పర్యటించింది. ఈ సందర్భంగా అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు, భవిష్యత్ అభివృద్ది ప్రణాళికలకు సంబంధించిన అంశాలపై అధికారులు ఈ బృందానికి వివరాలు అందించారు. సీబీఎస్ఈ ప్రణాళికలో 9వ తరగతి నుంచి 3వ భాషను ప్రవేశపెట్టే ప్రతిపాదనపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 6వ తరగతి నుంచే 3వ భాషను బోధించడం సమంజసమని, అలాగే 3వ భాషగా హిందీని తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల వారీగా అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల వివరాలను నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎం

సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ది పనుల్లో భాగంగా సింగపూర్ ప్రతినిధుల బృందం భూసమీకరణ గ్రామాల్లో ఈరోజు పర్యటించింది. ఈ సందర్భంగా అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు, భవిష్యత్ అభివృద్ది ప్రణాళికలకు సంబంధించిన అంశాలపై అధికారులు ఈ బృందానికి వివరాలు అందించారు. సీబీఎస్ఈ ప్రణాళికలో 9వ తరగతి నుంచి 3వ భాషను ప్రవేశపెట్టే ప్రతిపాదనపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 6వ తరగతి నుంచే 3వ భాషను బోధించడం సమంజసమని, అలాగే 3వ భాషగా హిందీని తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల వారీగా అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల వివరాలను నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో రాష్టంలోని పాడేరు, పిడుగురాళ్ల వైద్య కళాశాలల్లో 50 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. కృష్ణా జిల్లా రూరల్ డెవలప్మెంట్ అథారిటీ శాఖ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కానూరు గ్రామంలో జూట్ బ్యాగుల తయారీ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 24న అన్ని పాఠశాలల్లో జరగనున్న మెగా పేరెంట్ టీచర్ మీటును విజయవంతంగా నిర్వహించాలని విజయనగరం కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని దర్గామిట్ట దండుకాలువ సమీపంలో ఎంఎస్ పైప్లైన్ అత్యవసర మరమ్మతుల కారణంగా రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి ఉదయం వరకు లేక్యా కాలనీ, చంద్రమౌళి నగర్, పరమాత్మనగర్, సున్నపుబట్ట నగర్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. శనివారం సాయంత్రం నుంచి సరఫరా యథావిధిగా పునరుద్ధరించబడుతుంది. ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. లోయర్ సీలేరు ప్రాజెక్టు డొంకరాయి ప్రధాన ఆనకట్ట నుంచి గోదావరి డెల్టా 3 ప్రధాన కాలువలకు 3000 క్యూసెక్ల నీటిని అదనంగా విడుదల చేస్తున్నట్లు డ్యాం ఏడీఈ కాళ్ల శివశంకర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ పరిధిలోని 11 జిల్లాల్లో 135 ఏఈఈ పోస్టుల నియామకానికి జూన్ 25న నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి అచ్యుతాచారి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. భారత సైన్యం 2027 ఏప్రిల్లో ప్రారంభమయ్యే 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ కోర్సుల్లో చేరడానికి అర్హత కలిగిన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలకు ఎస్ఎస్సీ వెబ్సైట్ను చూడవచ్చు. ఫిఫా వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్ కు చేరింది. ఫిఫా వరల్డ్ కప్ లో వరుసగా 2వ సారి అర్జెంటీనా ఫైనల్ కు చేరుకుంది. ఈ నెల 19న జరగనున్న ఫైనల్లో స్పెయిన్తో అర్జెంటీనా తలపడనుంది. రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఇచ్చారు. ఓకే, పాట కన్వర్ట్ చేశారు అనమాట మొత్తానికి, కరెక్ట్ ఆన్సర్ చేసేసారు. నెక్స్ట్ ఇంకా నా పేరు తులసి అంటూ పంపించారు, అండ్ మౌనికా జయంత్ కూడా నందికొట్కూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు, అండ్ అలాగే అనంతపూర్ నుంచి పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జి చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ గారు పంపించారు కర్ణాటక నుంచి, గోకులంలో సీత కాదు ఆ తర్వాత వచ్చింది సినిమా ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా లక్ష్మీదేవి గారు పంపించారనమాట మండూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మల్లికార్జున గారు అభిరామ్ గారు కేశవ నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి సంచారి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు, అండ్ పోలయ్య గారు కూడా. సో నెక్స్ట్ ఎవరు పంపించారు, మిరియాల గోవర్ధన్ గారు పంపించారు గోల్నేపల్లి నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. అండ్ కరీముల్లా గారు పంపించారనమాట ఎన్టీఆర్ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కలమందిలపాడు నుంచి కసిం గారు ముత్తుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, సగం ఆన్సర్ వచ్చింది మరి ఇంకో సగం అది కూడా పంపించండి. అండ్ పంపించారు ఎవరు, రాము గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి పాలకుర్తి నుంచి అట. అండ్ పరుష మీ ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ చేసింది. అండ్ అలాగే చందూజీ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ అలాగే అదేనా అంటూ అడుగుతున్నారు అనురాధ గారు అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సరేనండి. అండ్ అలాగే ఆదోని నుంచి పంపించారు రాజేశ్వర్ రెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన, సెకండ్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అంటున్నారు. అప్పుడే ఏమైంది, ఇంకా ఉంది, ఇంకా చాలా ఉంది. గంగరాజు గారు పంపించారు అన్నమయ్య జిల్లా నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ముజఫర్నగర్ నుంచి రామకార్తిక అండ్ ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. వెంకట సుబ్బయ్య గారు కందకాయపల్లి విలేజ్ నుంచి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు, అండ్ ఈ క్వశ్చన్కి ఇందాకటి క్వశ్చన్కి రెండింటికి ఆన్సర్ చేశారా, ఒకటేనా ఒకటే పంపించారు పులిపాటి వెంకటేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. అండ్ దీపిక హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అలాగే కానూరు నుంచి తాతారావు గారు పంపించారు. ఇప్పుడే వచ్చి రేడియో పెట్టాను చందనకి వందనం అంటున్నారు, మీకు కూడా వందనం. అలాగే దొడ్డదేవరపాడు నుంచి జమలయ్య గారు కూడా సగం ఆన్సర్ చేశారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పోలే గారు ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ నుంచి మురహరి గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు బడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శంకర్పల్లి నుంచి కృష్ణ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయి అమ్మాయి అనుకుంటున్నారట, అంతేనా అని అడుగుతున్నారు వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. కాదు, సో మీ ఆన్సర్కి క్వశ్చన్ నేనే చెప్పేస్తాను. అమ్మాయి అబ్బాయితో వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అయితే ఇది అవుతుంది. నేను అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏంటనేది రివీల్ చేసేస్తున్నా. అమ్మలో ఉండే సగం, నాన్నలో రెండో సగం కలిపితే వచ్చే పవన్ కళ్యాణ్ సినిమా ఏది అని అంటే, అమ్మలో ఉండే సగం అంటే హాఫ్ ఫస్ట్ లెటర్, ఆ నాన్నలో రెండో సగం సెకండ్ హాఫ్ అంటే సెకండ్ లెటర్ నా అన్న. సో ఈ అన్న అనే పదంతో వచ్చే పవన్ కళ్యాణ్ సినిమా ఏది అని అంటే అన్నవరం. అండ్ ఒక పాట కూడా ఉంటుంది ఆ సినిమాలో. సో ఇదే నేను అడిగిన క్వశ్చన్ రూపేణ ఒక సాంగ్ కూడా ఉంటుంది. మన లిజనర్స్ ఒకళ్ళు ఆల్రెడీ అది కూడా మెసేజ్ చేశారు. మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోద్దాం. ఈసారి మీరైతే వేళ్లతో లెక్కేస్తారో ఎలా లెక్కేసుకుంటారో మీ ఇష్టం, క్వశ్చన్ అయితే అలా ఉంటుంది. కాబట్టి నేను ఒక సింగిల్ డిజిట్ నెంబర్ని, అంటే ఇది ఒక నెంబర్ అనమాట, మీరు చెప్పబోయే ఆన్సర్ ఒక నెంబర్ అయి ఉండాలి, అది చెప్తుంది మీకే. మరి వినండి, నేను ఒక సింగిల్ డిజిట్ నెంబర్ని, నా ముందున్న నెంబర్ని దాని ముందున్న నెంబర్తో యాడ్ చేస్తే అంటే కూడిస్తే నా వెనక ఉన్న నెంబర్ వస్తుంది. నేను ఏ నెంబర్ని తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. నేను ఒక సింగిల్ డిజిట్ నెంబర్ని నా ముందున్న నెంబర్ని దాని ముందున్న నెంబర్తో యాడ్ చేస్తే అంటే కూడిస్తే నా వెనకాల ఉన్న నెంబర్ వస్తుంది, అదేసింది నెంబర్. సో తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814కి. అండ్ ఇప్పుడు మీకోసం మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ టు సందడి సందడి. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి, చూద్దాం ఎవరు పంపించారు అనేది. అప్పలరాజు గారు పడని నుంచి, అలాగే వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అలాగే బ్రహ్మం గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. కొల్లాపూర్ నుంచి సోని గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. రమేష్ గారు అనంతపురం నుంచి పంపించారు, ఇంకో రెండు అక్షరాలు యాడ్ చేయండి అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ సిఆర్ నగర్ నుంచి. రాజేశ్వరి గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పెదకాకాని నుంచి పద్మ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే అక్కర్పాక నుంచి రమా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి రాజారావు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, శుభ మధ్యాహ్నం మీకు అంటున్నారు. అండ్ జవాబు అయితే లేదు, మీరు ఎలా జవాబు అని పెట్టి వదిలేశారు, ఇట్స్ ఓకే. అండ్ నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే హరికృష్ణ గారు అండ్ ఫ్యామిలీ పంపి

ఆగడు సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా మనమున్నాం సందడి సందడిలు. నేను అడిగిన క్వశ్చన్ చాలా మంది విని ఆన్సర్స్ చేసేసారు. మరి క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, నేను ఒక సింగిల్ డిజిట్ నెంబర్ని, అంటే ఒకే సంఖ్య అన్నమాట, అంటే ఒక అక్షరం ఎలాగో ఏకాక్షరంలాగా ఏక సంఖ్య అనుకోండి. సో నా ముందున్న నెంబర్ని దాని ముందున్న నెంబర్తో యాడ్ చేస్తే నా వెనకాల ఉన్న నెంబర్ వస్తుంది అని చెప్తోంది ఒక సంఖ్య. అదేంటి తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి అన్నాను. మరి మన లిజినెస్ అయితే ఆన్సర్ చేశారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ చేశారో. నేను క్వశ్చన్ అడిగిన వెంటనే నాకు ఫస్ట్ ఒక కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. మరి ఎవరు పంపించారో చూద్దాం. అండ్ నాకైతే ఆన్సర్ చేశారు అప్పలరాజు గారు పడని నుంచి అండ్ వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి. ఈ నెంబర్ అయితే కాదు అండ్ అలాగే ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు శ్యామల గారు, వెంకటేష్ గారు అండ్ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి. సో నేను అడగగానే ఫస్ట్ వచ్చింది ఈ మెసేజ్ అనమాట, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఎస్వి ప్రకాష్ గారు పంపించారు కర్ణాటక నుంచి, కాటం రాయడు అస్సలు కాదు. అండ్ అలాగే రాజుగారు పంపించారు, శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా అనంతపురం జిల్లా నుంచి. సో కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇంకొక నెంబర్ అలా ముందుకెళ్ళిపోవాలి. అదే నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు 001 అట, కాదు ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా కామర్తి శంకర్ గారు రాజోలి నుంచి పంపించారు ఇందాకటి దానికి ఆన్సర్. అండ్ ప్రసాద్ గారు పాలకొల్లి నుంచి ఆన్సర్ చేశారు, బట్ ఇదైతే కాదు అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. నాకైతే పంపించారు బ్రహ్మం గారు ఖమ్మం నుంచి అనమాట. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ రామ్ గారు బెంగళూరు నుంచి చేశారు అండ్ దుర్గారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇప్పుడు మీ ఆన్సర్ ఉంది చూసారా, ఆ ఆన్సర్

తర్వాత కూడా అది రావాలి. మీరు ఇక్కడ ముందిచ్చిన 2 నెంబర్స్ని యాడ్ చేస్తే అప్పుడు ఈ ఆన్సర్ అయితే అవ్వదు. ఓకేనా? బెంగళూరు నుంచి శ్రీనివాస్ వర్మ గారు, అండ్ అలాగే గోల్నపల్లి నుంచి పంపించారు గోర్ధన్ గారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. హరికృష్ణ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు గోనగండ్ల నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పడని నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఆన్సర్ చేశారు, మీరు పంపించిన నెంబర్ని సగం చేయండి అదే ఆన్సర్ అయిపోతుంది. అండ్ అలాగే వినాయతుల్లా గారు భవానీపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడని నుంచి మీరు ఆ వచ్చే తర్వాత నెంబర్ని పంపించారు, బట్ ఆన్సర్ అది అవ్వదు. ఓకేనా? అండ్ అలాగే ఉమామహేశ్వరి గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి సేమ్ భాస్కర్ గారు లానే పంపించారు. అండ్ అలాగే కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు. బట్ మీరు ఇక్కడ 2 ఆన్సర్స్ పంపించారు కదా, ఆ రెండిట్లో ఇక్కడ ఏదైతే ముందు ఉందో ఆ రెండింటిని యాడ్ చేశారు, బాగానే ఉంది. కానీ ఈ సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో దాని తర్వాత ఉండేది సింగిల్ డిజిటే అవుతుంది, కానీ డబల్ డిజిట్ అవ్వదు. సో దాని ముందు ఆన్సర్ ఇంకోటి చేశారు కదా, అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పుట్టపాక నుంచి తిరుమలయ్య గారు, ఆండాల్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పోలయ్య గారు ఆలగడ్డ నుంచి, కరెక్ట్ ఆన్సర్. గోలుకాందోడి నుంచి ఎల్లప్ప గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి ఆన్సర్ చేశారు, సో ఇదైతే కాదండి. అండ్ అలాగే ఆన్సర్ అంటూ పంపించారు ఎవరు, పదకాక నుంచి పద్మ గారు, సో ఇది కూడా కాదండి. అండ్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ శోభారాణి గారు, రంగారావు గారు ఫ్యామిలీ ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన్ నుంచి నరసన్న గారు, శివగంగ గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎవరోకొండ నుంచి ఈశ్వరయ్య గారు ఆన్సర్ చేశారు, ఇది ఆన్సర్ కాదు, ఇంకోటి ఉంది, నెంబర్ చెప్తాను. అండ్ ఉంగుటూరు నుంచి పంపించారు సురేష్ బాబు గారు అండ్ ఫ్యామిలీ, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటూ పంపించారు ఎవరు, ఇంతకీ ఆన్సర్ మీ పేరైతే లేదు, బట్ ఇట్స్ ఓకే, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనుకుంటున్నా అంటున్నారు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అమలాపురం నుంచి సీతామహాలక్ష్మి గారు, అండ్ ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు కొమరం భీం జిల్లా నుంచి ఆన్సర్ చేశారు, సో ఇది కూడా ఆన్సర్ కాదు. అండ్ అలాగే రిజ్వాన్, శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ అందరూ 0 ఆన్సర్ అవ్వదు, ఇంకా అంటే వేరే ఆన్సర్స్ కూడా ఉన్నాయి. అండ్ హాయ్ చందన అంటూ పంపించారు ఎవరు అంటే ఫ్యామిలీ నిన్న నుంచి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి ఆన్సర్ చేశారు, సో క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ ఒకటే అయిపోయింది, బట్ ఇది ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా క్రియేటివ్జీ, శుభ మధ్యాహ్నం, సాంగ్ సూపర్ అంటూ ఆన్సర్ చేశారు సంధ్య గారు, నగల్ దీనే నుంచి, బట్ ఆన్సర్ ఇది కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే చిన్న గోళ్ల పాలెం నుంచి పంపించారు ఎవరు అంటే నవ్య, అక్షయ, విరాట్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కాళ్ళ శ్రీనివాస్ గారు కోదాడ్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నేను ఒక సింగిల్ డిజిట్ నెంబర్ని నా ముందున్న నెంబర్ని దాని ముందున్న నెంబర్తో యాడ్ చేస్తే నా వెనక ఉన్న నెంబర్ వస్తుంది అని చెప్పి చెప్పింది కదా. మనకి సింగిల్ డిజిట్ నెంబర్స్ అనగానే ఏమేమి వస్తాయి, 0 నుంచి 9 వరకు ఉన్న ప్రతి నెంబరు సింగిల్ డిజిట్ నెంబరే కదా. మరి వీటిల్లో మనం గమనిస్తే 1 + 2 3 అవుతుంది, కానీ 4 అయితే అవ్వదు కదా. సో బట్ 3 + 2 అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 4కి ముందున్న నెంబర్స్ని రెండింటిని యాడ్ చేస్తే 4 తర్వాత వచ్చే నెంబర్ అవుతుంది, అదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెంబర్ 4 ఈజ్ ద ఆన్సర్. మరి 4 ముందున్న నెంబర్ని దాని ముందున్న నెంబర్తో యాడ్ చేస్తే 4 తర్వాత ఉన్న నెంబర్ వచ్చింది. ఓకే, దాన్ని బట్టి మీరేం అర్థం చేసుకుంటున్నారు, అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో 2 + 3 అన్నారు కొంతమంది, 3 + 2 అన్నారు. ఎలా చేసిన అంటే ముందు నుంచి వెనక్కి వెళ్ళా, వెనక్కి నుంచి ముందుకు వెళ్ళా, ఎలా అయినా కూడా అదే కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి అందరూ కూడా. మన తెలుగు సినిమాల్లో చాలా సినిమాల్ని మనం చూస్తూ ఉంటాం, వాటిలో కొన్ని టైటిల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే RRR సినిమా, అండ్ ఒకే అక్షరం పక్క పక్కన వచ్చినట్టుగా కనిపిస్తుంది కదా, అలాగా ఒకే పదం పక్క పక్కన వచ్చే సినిమాల పేరు మీరు నాకు చెప్పాలి. నేను RRR అనే ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చాను, దాన్ని ఎవరు ఆన్సర్లో మెన్షన్ చేయకండి. RRR అనే సినిమా RRR, ఇలా 3 అక్షరాలు పక్క పక్కనే వచ్చినట్టు కనిపిస్తుంది కదా, అలా ఒకే పదం పక్క పక్కన వచ్చే తెలుగు సినిమా పేర్లు. మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. అండ్ ఇప్పుడు మీకోసం రాహుల్ సిప్లిగన్స్ పాడిన పాట వచ్చేస్తుంది హరిహర వీరమల్ల సినిమా నుంచి, వింటూ స్టే ట్యూన్.

ఎస్, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. మనం ఉన్నాం సందడి సందడిలో. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒకే పదం పక్క పక్కన వచ్చేలాగా మన తెలుగులో చాలా సినిమాలు ఉన్నాయి, మరి అవన్నీ పంపించండి, అంటే వాటిలో ఒకటో రెండో పంపించినా చాలు అని మన లిజినర్స్ ని అడిగాను కదా. అబ్బాబ్బా, ఒక్కొక్కళ్ళు టాలెంట్ భలే ఉందిలే ఈరోజు ఈ క్వశ్చన్కి మటుకు. సో ఒక్కొక్కళ్ళు చాలా డిఫరెంట్గా పంపించారు. ఎక్కడ కూడా నాకైతే రిపీట్ ఆన్సర్ ఒక్కళ్ళ దాంట్లో కూడా కనబడలేదు. మరి అందరూ కూడా కరెక్ట్ ఆన్సరే. మరి ఎవరెవరు ఏం పంపించారో చూసేద్దాం. అప్పలరాజు గారు పంపించారు పడని నుంచి, అండ్ వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి 5 ఆన్సర్స్ పంపించారు, అన్నీ కూడా కరెక్ట్. అండ్ అలాగే భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మం గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్, కోనేరు విష్ణు గారు అయ్యప్పన గారి నుంచి కరెక్ట్ ఆన్సర్, కొండారెడ్డి గారు సిద్ధావతి నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు చెరుకుపాలి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ రామలక్ష్మి గోవాలి నుంచి నరసన్న గారు, శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి యశోద గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి. అలాగే బనగానిపల్లి నుంచి రిజ్వాన్ పంపించారు. ఇదైతే అక్షరం కిందకు వస్తుంది. అండ్ కొంతమంది పంపించారు ఈ ఆన్సర్ని, ఆ మూవీ ఒకటి, నాన్న ఒకటి, ఈ రెండు కూడా అక్షరాల కిందకు వస్తాయి. నేను అడిగింది పదం. అండ్ ఇంకొకటి రారా అనే సినిమా కూడా పంపించారు కొంతమంది. ఇవన్నీ అక్షరాల కిందకు వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, కృష్ణా జిల్లా నుంచి నవ్య, అక్షర అండ్ ఫ్యామిలీ సేమ్ ఆ మూవీ పంపించారు. సో అది కాదు, ఆలోచించండి. అండ్ మురహరి యశోద గారి ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మండూరు నుంచి లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు. నేనున్నాను సినిమా ఆట, అంటే ఒకే అక్షరాన్ని తీసుకున్నారు, ఒకే అక్షరం వచ్చేలాగా. బాగుంది ఆన్సర్, బట్ ఇదైతే అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇంకా సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామచరణ్ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి ఇమాబి జైనాబ్ ఫ్యామిలీ పంపించారన్నమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ కరీముల్లా గారు ఆ మూవీ నాని మూవీ అంటున్నారు, రెండు కూడా కాదు. అండ్ అలాగే కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సమీరా బేగం కొలిబార్ నుంచి పంపించారు. సో ఆ మూవీ కాదు. అండ్ అలాగే ఎస్, ఇదైతే సాంగ్ కదా మీరు పంపించింది, ప్రభాకర్ రావు గారు.

ఈ సినిమా పేరైతే లేదనుకుంటా, ఓకేనా? కొమరంభీం జిల్లా నుంచి. అండ్ అలాగే సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపించారు. ఓకే, కిందది ఓకే, పైనది హీరో ఎవరో తెలుస్తా, నాకైతే తెలియదు, బట్ పంపించాను, మీరు తెలిస్తే కనుక. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటరెడ్డి గారు మళ్ళీ పంపించారు ఆన్సర్ని. అండ్ అలాగే తిరుమలయ్య గారు, ఆండాలు గారు పంపించారు పుట్టపాక నుంచి. ఓకే, ఒకటి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఈగా అంటున్నారు, రెండు కాదు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు ఆన్సర్స్ని ఎవరు అని అంటే కల్పనాదేవి గారట. ఓకే, వీటిల్లో కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని రాంగ్ ఉన్నాయి, అది విషయం. అండ్ అలాగే వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. పార్టీ బండ్ల నుంచి గోపి గారు పంపించారు ఆ మూవీ అంటూ. అండ్ అలాగే ఎస్వి ప్రకాష్ గారు పంపించారు కర్ణాటక నుంచి, కిందది కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, నందిగామ నుంచి ఉమా గారు అండ్ రామ్ గారు ఇద్దరు కూడా పంపించారు. రాముని మించిన రాముడు కాదండి, అవదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, నాని నాన్న రెండు కాదు. అండ్ ఇలాగే పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు. కామ్రేడ్ చందన గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కానకారావు గారు సారీ కానూరు నుంచి తాతారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రేణుకా గారు గుంటకల్ నుంచి పంపించారు ఆ మూవీ అంటూ. అండ్ వెస్తాంబరం చెన్నై నుంచి రంగారావు గారు పంపించారు, పేరే పంపించారు, ఆన్సర్ ఎక్కడండి? అండ్ అలాగే మస్తాన్ రావు గారు, చిన్న మస్తాన్ రావు గారు, పెద్ద మస్తాన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ అంకయ్య గారు బందర్బల్ నుంచి పంపించారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, ఇవి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. ఇప్పుడు దీన్ని మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి మీకు ఆన్సర్ కింద తీసేసుకుందరు కానీ, అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, బట్ ఈ ఆన్సర్ని దాచిపెట్టుకోండి, ఎప్పుడైనా మీ ఆన్సర్ ఇది కరెక్ట్ అవుతుంది. నేను అడిగింది పక్క పక్కనే వచ్చే పదాలు అన్నమాట, అంటే ఒకటే పదం పక్క పక్కన వస్తుంది, ఆలోచించండి, చాలా ఈజీ ఇది. అండ్ అలాగే శోభారాణి గారు ఫ్యామిలీ నున్న నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే పుండరీకాక్ష అంటూ పంపించారు, కాదు కదా ఆన్సర్, ఎవరు మీ పేరు అదేనా? ఓకే, మీ పేరైతే ఓకే, కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఎవరు పంపించారు, పెద్దగూడెం నుంచి శబానా గారు పంపించారు అంటూ కాదు. అండ్ అలాగే సూపర్ ఆన్సర్స్ అయితే పంపించారు ఎవరు, అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్స్. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీనివాస్ గారు పంపించారు జడ్చర్ల నుంచి. ఓకే, ఇదైతే దీన్ని ఏమంటారంటే మేల్ అండ్ ఫీమేల్ వర్డ్స్ అయిపోతాయి కదా ఇవి, సో అదైతే కాదనమాట, జెండర్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమిలిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, పడ నుంచి ప్రభాకరరావు గారు, గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరంటే అక్కర్పాక నుంచి రమా గారు. అండ్ దీపిక హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, ధర్మవరం నుంచి రాఘవేంద్ర గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాసిక గారు, వేణు గారు దేశాయిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహమ్మద్ జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు మంచి కరెక్ట్ ఆన్సర్స్. నెంబర్స్ ఆన్సర్ ఎలానో అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేయండి అంటూ సంధ్య అడుగుతుంది. ఇంకొక 3 ఆన్సర్స్ ఉన్నాయి, అవి కూడా చూసేసి నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సంధ్య. అండ్ నెక్స్ట్ ఇంకా నందిగామ నుంచి మణికంఠ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మంచి పాటలు వినిపిస్తున్నారు, మా ఫేవరెట్ సాంగ్స్, మీ షో సాంగ్స్ సూపరో సూపరో అంటున్నారు పోలయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు చేశారు, నంద్యాల నుంచి భానుముక్కలు పంపించారు అన్నమాట. భానుముక్కల నుంచి సర్దార్ గారు పంపించారట, ఓకే అండి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు మళ్ళీ ఆన్సర్ చేశారు, ఎందుకండి ఒక్కసారి చేయాలి కదా. అండ్ కొలిపారు నుంచి మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కోడుమూరు నుంచి శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు. ఇదైతే అవ్వదు, అంటే పక్కన అక్షరం మారిపోయింది కదా, రెండు పదాలు ఉన్నాయి పక్క పక్కనే, బట్ ఒక అక్షరం అయితే యాడ్ అయిపోయింది కదా, ఇలా కాదు, ఇంకా ఉన్నాయి చాలా మూవీస్ నేను చెప్తాను. ముందు ఈ ఆన్సర్ అయితే వినేసేయండి, పక్క పక్కన వచ్చే పదాలు అంటే ఒకే పదమే పక్క పక్కన వస్తాయన్నమాట. సో అలాంటి సినిమా ఏమి ఉన్నాయంటే చాలా ఉన్నాయి మన దాంట్లో, అండ్ చాలామంది పంపించారు కరెక్ట్ ఆన్సర్స్ అయితే. మరింతకీ ఆన్సర్స్ ఏంటో చూసేద్దామా. అండ్ క్లూ కింద నేను ఆల్రెడీ RRR సినిమా ఇచ్చాను కదా, అది జస్ట్ అక్షరం మాత్రమే, అలా పక్క పక్కన పదాలు కూడా వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఏవే ఉన్నాయి అని అంటే నువ్వే నువ్వే, ఆశ ఆశ ఆశ,

మని శివుడు శివుడు శివుడు, లాహిరి లాహిరి లాహిరిలో డబ్బు డబ్బు డబ్బు, క్షణక్షణం గోవింద గోవింద, రామ రామ కృష్ణ కృష్ణ, సిరిసిరి మూవ దొంగ దొంగ, కబడి కబడి గోపాల గోపాల, నారి నారి నడుము మురారి, అండ్ నీవల్లే నీవల్లే టిక్ టిక్ టిక్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఇలా చెప్పుకుంటూ పోతే మన టైం అయిపోతుంది. చాలా మూవీస్ అయితే ఉన్నాయి, మరి ఇవన్నమాట కరెక్ట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, ఆన్సర్ చేసేయండి. మరి హీరో జూనియర్ ఎన్టీఆర్ అండ్ హీరో వెంకటేష్ వీళ్ళిద్దరి సినిమాల్ని కలిపితే వచ్చే శ్రీకాంత్ మూవీ ఏది, తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. హీరో జూనియర్ ఎన్టీఆర్ అండ్ హీరో వెంకటేష్ సినిమా కలిపితే వచ్చే శ్రీకాంత్ మూవీ ఏది, తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి ఈ సాంగ్ వింటూ. మరింతకీ ఆ నంబర్స్ ఆన్సర్ ఎలా వచ్చింది అనేది నేను రివీల్ చేస్తాను. మనకి మ్యాథ్స్లో సింగిల్ డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి 0 నుంచి 9 వరకు ఉంటాయి. అందులో నేను అడిగిన క్వశ్చన్ ప్రకారం చూస్తే ఇదొక సింగిల్ డిజిట్ నెంబర్, దాని ముందున్న నెంబర్ని ఆ ముందున్న నెంబర్తో యాడ్ చేస్తే ఆ నెంబర్కి వెనక ఉన్న నెంబర్ వస్తుంది, అది నా క్వశ్చన్ కదా. మరి 0, 1, 2, 3 ఇలా ముందు నుంచి చూస్తే కనుక 0+1 ఏమవుతుంది, 1 అవుతుంది. కానీ పక్కన 1 పక్కన ఉన్న 2 అనే నెంబర్ రాదు, 2+1 3 అవుతుంది, కానీ 4 అనే నెంబర్ అవ్వదు. కానీ 3+2 అనేది 4 తర్వాత వచ్చే 5 అవుతుంది, అది ఆన్సర్ అనమాట. సో నెంబర్ 4 కరెక్ట్ ఆన్సర్, అది సంగతి. మరి ఇప్పుడైతే చిన్న సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి సందడే సందడిలో. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వెంకటేష్ సినిమా కలిపితే వచ్చే శ్రీకాంత్ సినిమా ఏంటో ఆలోచిస్తూ ఆన్సర్ చేయండి. ఈ సాంగ్ వినేసైంది, స్టే ట్యూన్ టు వివిధ భారతి.

దేవరాణి నుంచి సాంగ్ వినేశారు సందడే సందడిలా మనమున్నాం. జూనియర్ ఎన్టీఆర్ వెంకటేష్ వీళ్ళిద్దరి చిత్రాలని కలిపితే వచ్చే శ్రీకాంత్ సినిమా ఏది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ చేశారు, బట్ ఈ క్వశ్చన్కి అయితే అతి తక్కువ ఆన్సర్స్ వచ్చాయి. మరి చూద్దాం ఎవరెవరు ఏమేం పంపించారో చూద్దాం. అండ్ ఆన్సర్స్ విషయానికి వస్తే తెలియడం లేదు తల్లి అంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి. ఇట్స్ ఓకే, నేను చెప్తాను. అండ్ అలాగే ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు వసంతలక్ష్మి గారు. అండ్ అలాగే ఎవరు పంపించారు నెక్స్ట్, ఇంకా వెంకటరెడ్డి గారు అండ్ అప్పలరాజు గారు ఇద్దరు కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాజోల్ నుంచి జయన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ గారు కర్ణాటక నుంచి తారక రాముడు అంటున్నారు, కాదండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ సోమనాథం జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి. బాగున్నారా జనార్దన్ రావు గారు. అండ్ నెక్స్ట్ ఇంకా పోలయ్య గారు ఆలకడ్డ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి వెంకటేష్ గారు శ్యామల గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కొత్తగూడెం నుంచి రాజేశం గారు సరోజిని గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ముండ్రాయి గ్రామం నుంచి మోహన్ గారు సుభద్ర గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దీపిక గారు ప్రగతి నగర్ నుంచి పంపించారు. ఓకే, ఈ మూవీ ఆన్సర్ని నేను క్వశ్చన్ కింద మారిస్తే ఏమని వస్తుంది అని అంటే వెంకటేష్ అనే పేరు అంటే హీరో పేరు వచ్చే శ్రీకాంత్ మూవీ అవుతుంది. కానీ నేను అడిగింది వెంకటేష్ నటించిన సినిమా పేరుని అండ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా పేరుని రెండింటిని కలిపితే వస్తుంది శ్రీకాంత్ సినిమా, అదే సినిమా కనుక్కోండి దీపిక. అండ్ అలాగే నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ ఖడ్గం అనుకుంటున్నారట రేణుకాదేవి గారు, కాదు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చందన గారు ఎప్పట్లానే ఈ రోజు సందడి కూడా సూపర్ సక్సెస్ అయింది మీ క్రియేటివిటీతో, పోటీ పడి గెలవడం కష్టమైనా ట్రై చేశాం అంటున్నారు అప్పలరాజు గారు. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా పెడెం నుంచి ప్రభాకర్ రావు గారు గంగాభవానీ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ షబీనా గారు కురబాల్కోట్ నుంచి మా నాన్నకు పెళ్ళి అంటూ పంపించారు. పెళ్ళి ఒక సినిమా, నాన్న ఒక సినిమా అవుతుంది, బట్ ఈ రెండు కూడా మన జూనియర్ ఎన్టీఆర్ అండ్ వెంకటేష్ అయితే కాదు కదా, ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ మంచిర్యాల నుంచి పద్మరాణి గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. వడియంపేట నుంచి నాగార్జున గారు లక్ష్మి కరెక్ట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఈ క్వశ్చన్కి. మరింతకి ఆన్సర్ ఏంటి రివీల్ చేసి

చేయబోయే ముందు ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది. సర్దార్ గారు పంపించారు అనుకుంటున్నా అంటూ కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా నుంచి. అండ్ అలాగే మా నాన్నకు పెళ్ళి అంటున్నారు అనంతపూర్ నుంచి అనురాధ గారు. సో ఇది కాదండి, ఇంకొక ఆన్సర్ ఉంది, నేనైతే రివీల్ చేసేస్తున్నాను. మరి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆది అండ్ వెంకటేష్ సినిమా లక్ష్మి, ఈ రెండింటిని కలిపితే వచ్చే శ్రీకాంత్ సినిమా ఆది లక్ష్మి అన్నమాట. అండ్ నమస్తే మేడం, శుభ సాయంత్రం అంటున్నారు జనార్దన్ రావు గారు. ఓకే, గుడ్ ఈవినింగ్. అండ్ చివరిగా ఇంకొక క్వశ్చన్ అడిగేసి సూపర్ సిక్స్ క్వశ్చన్స్ అనిపించేసుకుందాం ఈరోజు కూడా. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అని అంటే, హీరో నాని, హీరో నాగార్జున వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా ఒకటి ఉంది, మరి ఆ సినిమాలో దాగి ఉన్న హీరో కార్తీక్ సినిమా ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248884కి. హీరో నాని, హీరో నాగార్జున కలిసి నటించిన సినిమాలో దాగి ఉన్న కార్తీక్ సినిమా ఏది? తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి స్టేడియో.

ఉపనం నుంచి చిట్టి పాట అయితే వేశారు కదా. అండ్ మనం సందడి సందడిలో చివరిగా ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను, మరి ఏంటంటే నాగార్జున అలాగే నాని వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలో ఉన్న కార్తీక్ సినిమా ఏది అన్నాను. ఆన్సర్స్ కూడా వచ్చేస్తున్నాయి, మరి చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అపలరాజ్ గారు అలాగే వెంకటరెడ్డి గారు ఇద్దరు కూడా పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, గుంటకల్ నుంచి రేణుక గారు కార్తికేయ అనే సినిమా అంటున్నారా, సో కాదు అది కాదు ఇంకోటి ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా జయరామ్ అంటూ జయరామ్ గారు రాధ గారు ఇద్దరు కూడా కోడుమూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భవానీ గారు మొగల్ రాజపురం నుంచి పంపించారు, వాళ్ళ టైటిల్ పంపించారు, ఇందులో ఉన్న కార్తిక్ టైటిల్ ఏది? ఓకే నెక్స్ట్ ఇంకా సేమ్ అదే నాగనాథ్ గుప్తా గారు కూడా అలానే పంపించారు. అండ్ మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, కొల్లిపారి నుంచి మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఒక సాంగ్ పాడండి చందన అంటూ అడుగుతున్నారు, ట్రై చేస్తానండి మురళి గారు. అండ్ అలాగే గోపి గారు పంపించారు పార్టీ బండ్లా నుంచి, సేమ్ అంతే నాగార్జున నాని మూవీ పంపించారు, మరి అసలు ఆన్సర్ ఏది? అండ్ నెక్స్ట్ ఇంకా ఆర్ఎన్ పంపించడం ఎందుకు విష్ణు గారు అయ్యప్ప దగ్గర నుంచి, సో ఎడిట్ చేశారు కదా మొత్తానికి, ఇట్స్ ఓకే హాఫ్ మార్క్స్ ఇచ్చేస్తున్నా మీకు. అండ్ కానీ కరెక్ట్ ఆన్సర్ అయితే ఉందిలే. నెక్స్ట్ ఇంకా పదకాకర్ నుంచి పద్మ గారు కరెక్ట్ ఆన్సర్ అదేనా అంటూ తిరుపతి నుంచి సాయి శిరీష అడుగుతున్నారు, సో దాన్ని కొంచెం కట్ చేస్తే కొంచెం ప్యాచ్ వర్క్ చేస్తే అదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇంకా నెల్లూరు నుంచి మజ్ను సినిమా అంటూ అడుగు అంటున్నారు ఎవరు అని అంటే

అంకయ్య గారు బందర్పాల నుంచి. ఓకే, మజ్ను అనేది కార్తీక్ మూవీ కాదనుకుంటా, అండ్ అలాగే ఊపిరి మూవీ అంటున్నారు శ్రీనివాస్ గారు జడ్చర్ల నుంచి. ఊపిరిలో కార్తీక్ నాగార్జున ఉన్నారు, నాని లేడు యాక్చువల్లీ. అండ్ దీపిక గారు హైదరాబాద్ నుంచి పంపించారనమాట. సో నాని నాగార్జున సినిమా పంపించారు, మరి కార్తీక్ సినిమా ఏది? అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తెలియడం లేదు మూవీస్ కదా ఆన్సర్ చెప్పలేకపోతున్నా అంటున్నారు జానకి గారు శ్రీనివాస్, జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. నేను చెప్తాను. అండ్ అలాగే అనంతపూర్ నుంచి కాదు కాదు కానూర్ నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే చేశారు. అండ్ అలాగే నా పేరు శివ అనుకుంటున్నారు, ఇందులో నాగార్జున గారు ఫిల్మ్ ఉంది బట్ ఇదైతే ఆన్సర్ అవ్వదు. అండ్ రాజేష్ గారు అంబికా గారు అండ్ ఫ్యామిలీ పంపించారు మహారాష్ట్ర నుంచి. ఎందుకు అవ్వదు అని అంటే ఇందులో నాని ఉన్నాడు కదా, నా పేరు శివ అనే మూవీలో, అది అనమాట సంగతి. అండ్ ఊపిరి సినిమా అంటున్నారు ఎవరు, పెదగూడెం నుంచి శబానా గారు, సో ఊపిరి కాదు. అండ్ అలాగే ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. కొండయ్య గారు ప్రకాశం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే నాగార్జున నాని కలిసి నటించిన సినిమా దేవదాస్. సో దేవదాస్లో మనం ఇంగ్లీష్లో గనక దేవదాస్ అని చెప్పి రాస్తే గనక అందులో ఫస్ట్ 3 లెటర్స్ దేవ్, అదే అనమాట కార్తీక్ నటించిన సినిమా పేరు. అది సంగతి. పోలే గారు కూడా సేమ్ ఆన్సర్ అయితే మెసేజ్ చేశారు. మరి ఇది మన సందడే సందడి. సో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. అక్క ఈరోజు మీ షో సూపర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చేసినందుకు థ్యాంక్ యూ అంటూ సంధ్య అయితే పంపించింది. ఓకే సంధ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ కూడా సో ఈ ప్రోగ్రామ్ ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. మరి నెక్స్ట్ మీ అందరినీ వివిధాలు కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను రాష్ట గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈరోజు పరామర్శించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాస్ ఈరోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు, హెచ్ఓడీ టవర్లను పరిశీలించారు. ఈ నెల 20 నుంచి ఆగస్టు 17 వరకు జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్సభ సచివాలయం సభలోకి ప్రవేశించేవారు స్మార్ట్ వాచీలు, స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాల వంటి ఎలాంటి నిఘా ఆధారిత గ్యాడ్జెట్లను తీసుకురావడానికి అనుమతి లేదని బులెటిన్ విడుదల చేసింది. నూతన ఫ్లైఓవర్ల నిర్మాణానికి

స్థానికులు తమ భూములు అందించి సహకరిస్తే మరింత అభివృద్ది సాధిస్తామని, అందుకు నష్టపరిహారం అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పిమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో

స్థానికులు తమ భూములు అందించి సహకరిస్తే మరింత అభివృద్ది సాధిస్తామని, అందుకు నష్టపరిహారం అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పిమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, దీంతో ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణలో కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న అమర్ రాజాకు ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం జిల్లా గణపతి నగరంలో పలు రైళ్లు ఆపాలని, రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహరాను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. నెల్లూరు జిల్లా వరికంకుపాడు మండలం కాకొల్లువారిపల్లిలో ఉపాధి పథకం కింద 1.65 కోట్లతో నూతనంగా నిర్మించిన తారు రోడ్డును ఉదయగిరి శాసనసభ్యులు కాకల్ల సురేష్, ఎంపీలు భాష్యం రామకృష్ణ, వేమిరెడ్డి ప్రభాకర్లు ఈరోజు ప్రారంభించారు. అనకాపల్లి జగన్నాథస్వామి రథయాత్రను ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ ఈ మధ్యాహ్నం ప్రారంభించారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 119 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 14/2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 5 గంటలకు వింటారు.

0: Bharati FM 101.3.
1: ఫోర్ ఓ క్లాక్ 8 మినిట్స్ 54 సెకండ్స్ దాటిపోయింది. మనం ఎంట్రీ చేసాం వివిధ ప్రోగ్రామ్కి. మరి ఇవాళ వివిధలో ఒక దర్శకుని దర్శకత్వంలో వచ్చిన మంచి పాటలు అయితే మనం వినబోతున్నాం. మరి మంచి దర్శకులు చాలామంది ఉన్నారు మన తెలుగు సినీ ఇండస్ట్రీలో. మరి వారందరిలో దర్శకేంద్రులు అనే పేరు సంపాదించుకున్న దర్శకుని పాటలు వినకపోతే ఎట్లా? మరి దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో రాబోతున్న మంచి పాటలు వింటూ ఆనందించండి వివిధ కార్యక్రమంలో.

ముందుగా అయితే వేటగాడు అనే సినిమా నుంచి మంచి సాంగ్ వచ్చేస్తుంది, అండ్ ఆ తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి నుంచి వస్తుంది మంచి పాట. మరి పాటలు అయితే వింటూ అందించండి వివిధ ప్రోగ్రాంలో.

ఎస్పీ బాలుగారు, ఎస్ జానకి గారు కలిసి పాడిన పాట జగదేకవేవుడు అతిలోక సుందరి నుంచి వినేశారు. నెక్స్ట్ మీకోసం మంచి సాంగ్ అయితే వస్తుంది అల్లప్రియుడి నుంచి ఎస్పి బాలుగారు చిత్ర గారు పాడగా, వింటూ ఆనందించండి. అండ్ దీని తర్వాత ఆఖరి పోరాటం సాహస వీరుడు సాగర కన్య పెళ్లి సందడి నుంచి పాటలు వస్తాయి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

సాహస వీరుడు సాగర్ కన్య చిత్రం నుంచి పాట అయితే వినేశారు వివిధ కార్యక్రమం. వివిధ కార్యక్రమంలో మనమన్నాం. సో మరి నెక్స్ట్ మీకోసం పెళ్లి సందడి చిత్రం నుంచి పాట అయితే వచ్చేస్తుంది. శ్రీకాంత్ నటించిన చిత్రం. మరి ఈ పాట వినగానే మనకి గుర్తొచ్చేస్తారు రాఘవేంద్రరావు గారి. మరి అంత మంచి పాట మీకోసం వినిపిస్తున్నాను వివిధాలో. వింటూ ఆనందించండి.

0: Bharati FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

జుమ్మన్ నినాదం సినిమా నుంచి కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మంచి పాట అయితే వినేశారు. మరి చివరిగా ఈ వివిధ ప్రోగ్రాంలో లేటెస్ట్ పెళ్లి సందడి నుంచి మరొక మంచి పాట వచ్చేస్తోంది. మరి ఈ పాటతో వివిధ కార్యక్రమానికి బాయ్ చెప్పేద్దాం. వింటూ ఉండండి వివిధ భారతి 101.3లో వివిధ ప్రోగ్రాం.

Hello dear friends, welcome to our musical vanilla program. Musical endukantunnarante ivvala manamu music and paatala gurinchi maatladukuntunnam. So this is your RJ Chetan welcoming you all. Paatalu paadatam chaala mandiki ishtam. Mahilalu ekkuva paatalu paadutu untaru chinna pillalanu bujjaginchataniki variki gooramuddalu tinipinchataniki amma paade paatalu amrutanla untayi. Tana bidda kosam jola paatalu paadina తల్లులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. అక్కడ ఒక రీసెర్చ్ జరిగింది, దాంట్లో ఇది వెల్లడించారు. అయితే ప్రసవం తరువాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని ఎక్స్పర్ట్స్ గుర్తించారు. సాధారణంగా ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు ఒక రకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు, ఆందోళన పడుతూ ఉంటారు. అయితే పాటలు పాడితే ఈ సమస్యలను

0: నుంచి చాలా తొందరగా కోలుకోవచ్చని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. అందులోనూ ఒంటరిగా కాకుండా గుంపుగా నలుగురితో కలిసి స్వరం కలిపితే మహిళల్లో మరీ తొందరగా మార్పు వస్తుందట. ప్రతి 8 మంది బాలింతల్లో ఒకరు డిప్రెషన్ కి గురవుతున్నారని అంచనా. ఈ సమస్య నుంచి తల్లి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. వీళ్లకే కాదు, వయసు పైబడిన వారు పాటలు పాడినా మంచి ప్రయోజనం ఉందట. పెద్దలు పాటలు పాడితే డిమెన్షియా వంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడొచ్చని అధ్యయనం వెల్లడించింది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: అందరు గాయకులు సమానంగా సృష్టించబడరు. కొంతమంది రాగ్ మల్హార్ యొక్క ఆత్మీయమైన ప్రదర్శనతో వర్షం కురిపించగలిగితే మరికొందరు వారి తల్లులు మాత్రమే మెచ్చుకోగలిగే గాత్రాన్ని కలిగి ఉండొచ్చు. అయితే టాలెంట్ ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. మీరు 21వ శతాబ్దానికి చెందిన తాన్సేనైనా లేదా వెరీ షాయ్ బాత్రూమ్ సింగర్ అయినా తప్పక పాడండి. మీకు పాడటం అంటే ఇష్టమైతే మీరు చదవబోయేదాన్ని మీరు ఇంకా ఇష్టపడతారు. యు విల్ లైక్ వాట్ యుర్ రీడింగ్. మీరు వినోదాన్ని అందించడమే కాకుండా ఇది కొన్ని చక్కని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పాడటం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి మరి ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. పాడటం వల్ల మీ ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి, మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, మీరు పాడినప్పుడు మీరు రిలాక్స్ అవుతారు. ఇప్పుడు ఇది మీకు కొంచెం సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, సింగింగ్ పాడటం వల్ల మీ బ్లడ్ స్ట్రీమ్లో అంటే రక్తంలో కార్టిసోల్ స్థాయిలు తగ్గుతాయని, మిమ్మల్ని రిఫ్రెష్డ్ అండ్ రిలాక్స్డ్గా ఉంచడంలో సహాయపడుతుందని సూచించడానికి తగినన్ని ఆధారాలున్నాయి. కాబట్టి మీ చెడు మానసిక స్థితిని అధిగమించడానికి మీకు ఇష్టమైన పాటను పాడండి. అంతేకాకుండా కొన్ని స్పీచ్ డిసార్డర్స్ ఉంటాయి, వాటిని కూడా పాడటం వల్ల తగ్గించుకోవచ్చు. కమీనే అని హిందీలో ఒక పాపులర్ ఫిల్మ్ ఉంది, గుర్తుందా? ఎందుకంటే ఆ ఫిల్మ్లో అతను మాట్లాడేటప్పుడు కాకుండా పాడేటప్పుడు అతను తడబడ్డం తక్కువగా కనిపిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి, మెదడు గాయాలు మరియు ఆటిజం వంటి వ్యాధుల్లో స్పష్టంగా కనిపించే ప్రసంగం సంబంధిత నాడీ పరిస్థితులను మెరుగుపరచగల గానం యొక్క చికిత్సా ప్రభావాలను సూచించే తగినంత శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. పాట పాడటం వల్ల స్నేహితులను సంపాదించుకోవచ్చు. Yes, you heard it right, my dear friends. పాడటం వల్ల అందరూ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి పాడాలనుంటుంది. మీ సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఒక గ్రూప్ సింగింగ్ గా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నిజంగా టాలెంటెడ్ సింగర్, నేర్చుకున్న సింగర్ అయితే వేరే వాళ్లకు నేర్పించవచ్చు. హూ డజంట్ లైక్ సింగింగ్? పాట పాడటం ఎవరికి ఇష్టం ఉండదండి? రాదు కాబట్టి పాడరు అంతే. కాస్త నేర్చుకుంటే అందరూ పాడగలరు. సంగీతం తరచుగా మానవ మనసులపై భావోద్వేగ ప్రభావాన్ని ఎందుకు చూపుతుందో శాస్త్రవేత్తలకు తెలియదు. ఇది మిమ్మల్ని మీ బాల్యంలో ఒక ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు లేదా మీ మొదటి హార్ట్ బ్రేక్ ను మీకు గుర్తు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలదు. ఎవరితోనైనా పాడటం వల్ల మీరు వారితో మానసికంగా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మ్యూజిక్ పట్ల మీకున్న సాధారణ ప్రేమతో మీరు వారితో బంధం ఏర్పరచుకుంటారు. మీరు పాడేటప్పుడు మీరు మీ స్వరతంతువులు, మీ ముఖ కండరాలు అండ్ మరీ ముఖ్యంగా మీ ఊపిరితిత్తులను ఉపయోగించుకుంటారు. లంగ్ కెపాసిటీ పెంచడం ద్వారా వాటిని ఇంకా స్ట్రాంగ్ గా చేయొచ్చు. COPDతో బాధపడుతున్న వారు తరచూ పాడమని సలహా ఇస్తారు. ఆస్తమా ఉన్నవారు సింగింగ్ థెరపీ వల్ల కూడా ప్రయోజనం పొందొచ్చు. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు కంపించే మన శ్వాసనాళాలు బదులుగా ఉండే కండరాల వల్ల గురకొస్తుంది. ఇది విచిత్రమైన ధ్వనిని సృష్టించే కంపనం. గురక పెట్టే వారి నిద్రలేని జీవిత భాగస్వాములు పాడటం వల్ల గురకను అరికట్టొచ్చని తెలుసుకుని సంతోషిస్తారు. గాయక గాయకులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ వదులుగా ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో సింగింగ్ ప్రాక్టీస్ సహాయపడుతుందని, తద్వారా గురక చికిత్సలో సహాయపడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ మానసిక క్షేమం తరచుగా ఆందోళన కలిగిస్తుంది, ఎందుకంటే ఇది వారి రోగ నిరోధక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలున్నాయి. పాటలు పాడటం వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అండ్ వారి రోగ నిరోధ

0: వ్యవస్థలోని భాగాలను మాడ్యులేట్ చేయడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిత్తవైకల్యం ఉన్న రోగులు మెదడుపై కూడా పాఠం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వారి పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోవడంలో వారికి సహాయపడుతుంది. బహుశా పాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే చిత్తవైకల్యం ఉన్న రోగుల్లో జ్ఞాపక శక్తి క్షీణించడంలో కూడా ఇది సహాయపడుతుంది. విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పాడటం వల్ల. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనే లేదు. పాటలు పాడటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మ్యూజిక్ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో మన బిజీ లైఫ్ స్టైల్లో ఇవన్నీ మర్చిపోయి ఎక్కడికో పరిగెడుతున్నాం. ఎక్కడికి ఆ పరుగు అంటే చాలా మందికి తెలియనే తెలియదు. సిస్టంలో ఉన్నాము, ఇరుక్కుపోయాం కాబట్టి పరిగెత్తాలి అంటారు. పరిగెత్తకపోతే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ ఫ్యామిలీ ఎలా నడుస్తుంది, పిల్లలు ఫీజులు ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా యువర్ హెల్త్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. అది మీ శారీరక ఆరోగ్యమైనా మీ మానసిక ఆరోగ్యమైనా. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇంత చిన్న విషయమే కదండి విచ్ యూ క్యాన్ యాడ్ ఇన్ యువర్ రొటీన్. ప్రతిరోజు మ్యూజిక్ని మీ జీవితంలో అంశంలా చేసుకోండి అండ్ యూ విల్ సీ ద బెనిఫిట్స్. మీలో చేంజ్ మీరే చూసుకుంటారు. యూ విల్ డెఫినెట్లీ నోటీస్ ద పాజిటివ్ చేంజ్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 5 గంటలకు వస్తుంది. 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలు విందాం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా ఆంధ్రుడు చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం కళ్యాణ్ మాలిక్.

0: पीएम जय अब गरीबों की जय बन गई है।
1: భారత దేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అన్నవరం చిత్రం కోసం మనో గంగా పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం రమణ గోకుల

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. అంతులేని కథ చిత్రం కోసం KJS దాస్ పాడిన ఆత్రేయ గీతం, సంగీతం MS విశ్వనాథన్

0: वर्ष से अधिक उम्र के देश के हर बुजुर्ग को अस्पताल में मुफ्त इलाज मिलेगा।
1: देश युवत चेसुकुन्नारक नूतन संवत्सर संकल्पम 70 ఏళ్లు పైబడిన వృద్ధులకై ఆయుష్మాన్ వయ వందన కార్డు తయారు చేయాలని 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స బహుమతిగా అందజేసి భారతదేశాన్ని ఆయుష్మాన్ చేయాలని. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 70 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయసు గల వృద్ధులకు ఆయుష్మాన్ వయ వందన కార్డు తయారు చేయించండి. అధిక వివరాలకై 1455555కి కాల్ చేయండి.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ

0: అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 మెగాహెర్ట్స్ పై.
1: బలిపీఠం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దేవులపల్లి గీతం, సంగీతం చక్రవర్తి

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో, బాగున్నారా? ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ వారం అంశం జానకి పాట నా నోట. శ్రోతలు, జానక్ గారు పాడిన ఏ పాట మీకు ఇష్టమో మాతో పంచుకోండి. మీరు కాల్ చేయవలసిన మా నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో, నమస్తే అండి. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: సుహాసిని మేడం.
0: సుహాసిని
1: మేడం.
0: ఓకే, మరి ఈ వారం టాపిక్ మీకు తెలుసు కదండి
1: మేడం.
0: ఓకే, మరి జానక్ గారి గురించి, జానక్ గారి పాట, ఏ పాట మీకు ఇష్టమో, ఎందుకు ఇష్టమో మాతో పంచుకోండి.
1: బాగా పాడుతుంది మేడం, పాటలు బాగుంటుంది మేడం.
0: ఏ పాట ఇష్టం మీకు మరి జానక్ గారు పాడిండే పాటల్లో?
2: హలో మేడం.
0: హలో, ఈరోజు ఆడవాళ్ళు మాత్రమే మాట్లాడాలి, గురువారం కదా.
1: సరేలే మేడం, పాట చెప్తాను. పేరు మేడం మాయన. భైరవ
2: ద్వీపం.
0: మీరేది చెప్పచ్చు కదండి, మీరేం చెప్పచ్చు కదా. మరి ఓకే, ఏం చేస్తుంటారు మీరు? అవునా? ఓకే, పట్టు పౌడాలా ఇవా?
1: లేదు మేడం, చీరలు, పట్టు చీరలు మేడం.
0: ఓకే వేస్తాను, వేస్తాను. జానక్ గారు పాడిన నరుడా ఓ నరుడా పాట విందాం. ఓకేనండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు? బాగున్నారు రమణమ్మ గారు? బాగున్నామండి. ఏ ఈ వారం అంశం మీకు తెలుసు కదా, జానకి పాట నా నోట. ఓకే, అవును. ఓకే, మరి మీకు ఏ పాట ఎందుకు ఇష్టమో చెప్తారా మరి ముందు?
1: భరతనాట్యం పాటలు అంటే నాకు చాలా ఇష్టం మేడం. అందులో స్వర్ణ కమలం అంటే పాట
0: ఏంటంటే జానకి గారు పాడిండేదేనా అది?
1: అవును మేడం.
0: అవునా?
1: స్వర్ణ పాట అయినా పర్ఫెక్ట్ మేడం.
0: ఓకే, ఏం చేస్తుంటారు రమణమ్మ గారు? మిషన్ కుడతారు. ఓకే ఓకేనండి, జానకి గారు పాడిన పాట మీకోసం వేస్తాను. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఓకే ఓకే, నమస్తే.

కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో, నమస్తే అండి. హలో, కాల్ కట్ అయిపోయింది. హలో హలో హలో హలో హలో లిఫ్ట్ చేశారు, మాట్లాడండి. మీరు అదృష్టవంతులు అనుకోవచ్చు, రెండు కాల్స్ కట్ అయిపోయాక మీ కాల్ కోసమే అవి కట్ అయినట్టున్నాయి. హలో, మీ పేరండి? మీ పేరు? మీ పేరు అనంతపూర్ భాగ్యనగర్ నుండి. ఓకే, ఈ వారం అంశం తెలుసు కదండి, జానకి పాట నా నోట. మరి జానకి గారి పాట మీకు ఏ పాట ఇష్టమో మాతో షేర్ చేసుకోండి. కొంచెం గట్టిగా మాట్లాడతారా, మీ వాయిస్ కట్ అవుతుంది. అభిషేకం సినిమాలో నుంచి పాట వేస్తాను. హలో హలో, అభిషేకం సినిమాలో ఏ పాట అండి? అభిషేకం అంటారు, సింహరాశి అంటారు. హలో, సింహరాశి నుంచి ఏ పాట వేయమంటారు? అమ్మ పాట. ఓకేనండి, మీరు కోరుకున్న పాట వస్తుంది. మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మీ

0: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: అనంతపురం జిల్లా పెద్దవోడి మండలం, కుమారి మేడం.
0: కుమారి గారు, ఈరోజు జానక్ గారి గురించి చెప్తూ వాటి మీకు ఇష్టమైన పాటను ఏదైనా షేర్ చేసుకోండి.
1: యముడికి మగుడులో వినిపించండి మేడం.
0: యముడికి మగుడు మంచి మాస్ సాంగ్స్ ఉన్నాయి కదా దాంట్లో, ఆమె పాడిండే దాంట్లో. అవునా? ఓకే, ఓకేనండి. మీరు కోరుకున్న పాట వస్తుంది. ఓకేనండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం, బాగున్నారా?
0: బాగున్నామండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు దివ్య మేడం.
0: దివ్య, కొంచెం గట్టిగా మాట్లాడతారా?
1: దివ్య మేడం.
0: ఓకే ఓకే. జానక్ గారు పాడిన ఏ పాట మీకు ఇష్టము, ఎందుకు ఇష్టము మాతో పంచుకోండి.
1: ఆమె పాటలు ఒకటి రెండు అని కాదు మేడం, అన్ని పాటలు బాగుంటాయి.
0: అవును,
1: చాలా బాగా పాడతారు.
0: అవును,
1: డిఫరెంట్ గా ఉంటుంది వాయిస్ కూడా.
0: ఖచ్చితంగా
1: అందరిలాగా స్వీట్ లేకపోయినా కానీ కానీ వినాలనిపిస్తుంది మేడం.
0: ఎస్, ఓకే,
1: డిఫరెంట్ గా ఉంటుంది.
0: అవును
1: మేడం, ఆ అమ్మ పాడిన పాట
0: ప్రేమించు
1: పెళ్ళాడు.
0: మూవీ నేమ్ ప్రేమించు పెళ్ళాడు అంటారా?
1: సినిమా పేరు మేడం ప్రేమించు పెళ్ళాడు.
0: ఏం చేస్తుంటారండి?
1: నేను హౌస్ వైఫ్ మేడం.
0: ఓకే, ప్రేమించు పెళ్ళాడులో ఏ మూవీ, ఏం సాగు?
1: అనే సాంగ్ మేడం.
0: ఓకేనండి, మీరు కూడా చాలా బాగా పాడుతున్నారు.
1: చాలా బాగుంటుంది మేడం ఆ సాంగ్.
0: అవును,
1: ఆల్మోస్ట్ అన్ని బాగుంటాయి మేడం.
0: అవును,
1: నాకు నేతి సిద్ధార్థ సినిమాలో ఓసి మనసు అనే సాంగ్ ప్రతి రోజు వింటా మేడం.
0: అవునా? ఓకే,

0: చాలా ఇష్టం మేడం జానకమ్మ పాట.
1: ఓకేనండి, మీరు కోరుకున్న పాట వస్తుంది, విందామా? కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. ఓకేనండి.

0: లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో హలో హలో, నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు, మీ ఊరు? కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఓకే, ఏ పాట వినిపించమంటారు జానక్ గారిది? తుళ్ళి పడకే పాట. ఏ మూవీలో అది? శ్రీవారికి ప్రేమలేఖ. ఓకే, ఏం చేస్తుంటారండి?
1: హౌస్ వైఫ్ మేడం.
0: హౌస్ వైఫ్, ఓకే.
1: జానకి సాంగ్ పాటలు అంటే నాకు ఇష్టం ఎక్కువ.
0: ఎందుకు ఇష్టం? అంటే ఇప్పుడు చిత్ర గారిది ఒక రకమైన వాయిస్ అట్లా, ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను. ఆమె అదే సీనియర్ కాబట్టి. ఓకే, ఓకే. అందులో పాట ఇంకొకసారి చెప్తారా? శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో ఏ పాట?

ఓకే సరేనండి, మీరు కోరుకున్న పాట వస్తుంది, విందాం. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఓకే.

శ్రోతలు ఇంతవరకు హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి తాయి స్వర్ణలత, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

శ్రోతలు, డి సురేఖామూర్తి గారు పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వేగవంతమైన అభివృద్ధికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో పరిశుభ్రత పారిశుద్ధ్య నిర్వహణ అమలులో రాజీ పడొద్దని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో అమరావతి సచివాలయంలో ఈరోజు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పోర్టులు, షిప్యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో 123,229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు ఢిల్లీలో ఉడాన్ 2.0 పథకం అమలుపై జరిగిన కార్యశాలలో పాల్గొన్న అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని కోరినట్లు చెప్పారు. తేదీ ఖరారైన వెంటనే నెల రోజుల్లో విమాన కార్యకలాపాలు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు వివరిస్తూ,
1: License has been recently given from the DGCA to operate the airport. So all the construction work, all the work that is required to start operations has been done. We have requested the Honorable Prime Minister for a date because it is such a prestigious and important project for the state of Andhra Pradesh and for the North Andhra region. We feel justice is going to be done only when Honorable Prime Minister comes and inaugurates it. So we are just waiting for the date. Within a month, we are going to start the operations from there.

0: ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుండి సాంఘిక సంక్షేమ శాఖ డీడీలు, డీసీఓలు, ఏఎస్డబ్ల్యూలతో మంత్రి వర్చువల్గా ఈరోజు సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై నిరంతరం సమీక్షిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. హాస్టల్స్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెనూ అమలులో రాజీ పడొద్దని సూచించారు. హాస్టల్స్లో సౌకర్యాల కల్పనపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో 100% సంతృప్తి రావాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై నిరంతరం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో రాష్ట్ర మంత్రులు పి నారాయణ, నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఈరోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, హెచ్ఓడి భవనాలను పరిశీలించారు. నిర్మాణాలు దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, సచివాలయం శాఖాధికారులు, ఉద్యోగులు సుమారు 16,000 మంది ఒకే చోట పనిచేసే విధంగా 5 ఐకానిక్ టవర్లు డిజైన్ చేశారని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ 70% ఆదాయం అందిస్తున్నట్లే ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఆదాయం ఇస్తుందని ఆయన వెల్లడిస్తూ,
1: అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అమరావతి ఒక్క రూపాయి మనం పెట్టవలసిన అవసరం లేదు. అమరావతి 100,000 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆసరాగా నిలబడబోతోంది. తమిళనాడుకి ఒక చెన్నై, ఒక కర్ణాటక, ఒక బెంగళూరు ఏ మాదిరిగా అయితే ఆదాయాన్ని 20% రాష్ట్రానికి అందిస్తున్నాయో అమరావతి ద్వారా రాష్ట్రానికి అటువంటి ఆదాయాన్ని సృష్టించేటువంటి విధంగా ఈరోజు నిర్మాణం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు పరామర్శించారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన గవర్నర్ ఆయనతో మాట్లాడి శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. విభిన్న ప్రతిభావంతులు మానసిక స్థైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట వ్యాప్తంగా 1,750 మంది విభిన్న ప్రతిభావంతులకు 23 కోట్ల రూపాయలు వెచ్చించి ద్విచక్ర వాహనాలు అందిస్తున్న నేపథ్యంలో గుంటూరులో ఆ వాహనాలను కేంద్ర మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వాహనాలు విద్య, వైద్యం వంటివి పొందడానికి లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడతాయని హర్షం వ్యక్తం చేశారు.
2: విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం, పూర్తిగా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి దాదాపు 15,000 రూపాయలు ఇవ్వటం, ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించడం, ఏవైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ టైప్ ఉన్నాయో ఉపాధి కోసం కానీ హాస్పిటల్కి వెళ్లటం కోసం కానీ సొంత కాళ్లపై వాళ్ళు నిలబడే విధంగా అర్హులైన వారిని గుర్తించి ఈరోజు రాష్ట్రం మొత్తం 1,750 మందికి సౌకర్యం కల్పించడం.
0: జగన్ 2.0 సూపర్ యాప్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో తమ పార్టీ శ్రేణులు పోస్ట్ చేసిన కంటెంట్ను డిలీట్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో తామే ఒక యాప్ తీసుకువచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నామని చెప్పారు. ఈ యాప్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం పంచుకోవచ్చని, అంతేకాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటారని వివరించారు. భారత్, ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 2 వన్డే క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇంగ్లాండ్లోని కార్డిఫ్ నగరం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 44 పరుగులు చేసింది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉన్న బలమైన అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి విస్తరి

0: పెంచి ఉందని వాతావరణ కేంద్ర అధికారులు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో అమరావతి సచివాలయంలో ఈరోజు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో 123,229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వేగవంతమైన అభివృద్ధికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ అమలులో రాజీ పడొద్దని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో హలో అనంత రైతన్న ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఉద్యాన పంటలైన చీనీ, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు, పూలతోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుండ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారి సమాధానాలు. ఈ కార్యక్రమ అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కుమారి కే శృతి ప్రియాంక. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 0854. 7:45 వికసిత్ భారత్ తిరుపతి కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:45 శ్రీ ఎం నారాయణ స్వామి గారు పాడిన లలిత గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 10:00 నాటిక అంగలాసిగాడు, కుశాలుగాడు, కుటుంబ సంక్షేమ నాటిక. రచన మరియు నిర్వహణ శ్రీ కవికాకి కోగిర జయ సీతారాం. 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

0: జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తిరంజని, 6:30 వినదగుమాట వినిపిస్తున్నవారు శ్రీ అబ్దుల్ జబ్బార్, 6:35 సత్యపు శుద్ధులు అంశం చీనీ తోటలో యాజమాన్య పద్ధతులు, అందిస్తున్నవారు ధర్మవరం ఉద్యానవనాధికారిణి శ్రీమతి బి అమరేశ్వరి, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాతియా కలం, అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో ప్రమాదాలు, కాలిన గాయాలు, పుట్టుకతో వచ్చే లోపాలను సరిదిద్దే ప్రక్రియ ప్లాస్టిక్ సర్జరీ. ప్లాస్టిక్ కాస్మెటిక్ మరియు రీకన్స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ జి భార్గవి గారితో పరిచయం. పరిచయం చేస్తున్నవారు శ్రీలంక ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, ఇక ఉదయం తొమ్మిది గంటలకు సెభాష్ ఆంధ్ర శీర్షికన గండికోట రూపకం మొదటి భాగం, రచన శ్రీ పి నాగాంజనేయులు, నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్, పరిచయకర్త శ్రీ రావలసాయి గిరీష్. 10:20 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 మెగాహెర్ట్స్ పై.
1: ఇక రేపు సాయంత్రం 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో కుమారి డి సోమలాస్య గాత్రం వింటారు. అనంతరం శ్రీ లెనిన్ బాబు పాడిన అభ్యుదయ గీతాలు ప్రసారమవుతాయి. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో స్థానీయ దేవుళ్లపై జానపద గీతాలు, అనంతరం శ్రీ డి నాగేంద్ర బృందం పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 నాటిక సామరస్యం రచన

ಶ್ರೀ ಕೆ ರವೀಂದ್ರ ತ್ರಿವಿಕ್ರಮ್, ನಿರ್ವಹಣ ಶ್ರೀ ವಿ ఉదయభాస్కర మూర్తి. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ హెచ్ గుండురావు గారి గాత్రం, 10 గంటలకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా వినండి. బాగున్నారా చిత్రం కోసం ఉన్నికృష్ణన్ హరిణి పాడిన పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి.

0: మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: అల్లరి ప్రియుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విందాం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి.

0: ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ప్రతి ఘటన చిత్రం కోసం ఎస్ జానక్ గారు పాడిన పాట విందాం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: బంధువులు వస్తున్నారు జాగ్రత్త చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉద్యాన పంటలైన చీని, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు, పూలతోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి, రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, ఈరోజు రాత్రి 7:15 2255533 మరొక నంబర్ 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఫోన్ నంబర్ మరొకసారి 2255533 మరొక నంబర్ 2968990 ఎస్టీడీ కోడ్ 0854. ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

శ్రోతలు, ఇంతవరకు ఎస్ ఛాయాదేవి గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ ఆహార ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా పర్యటనలో భాగంగా జింద్ సోనిపత్ల మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. రూపకల్పన ఇంజనీరింగ్ అనుసంధానం చేయబడిన ఈ రైలు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేశారు. ఇది అధునాతన రైల్వే ఇంజనీరింగ్ రంగంలో మన దేశం సాధిస్తున్న ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రైలు ప్రారంభంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ చేరింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడింది ఈ రైలు ప్రస్తుతానికి గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. 10 కోచ్ల సామర్థ్యంతో రూపొందించబడిన ఈ భారతదేశపు హైడ్రోజన్ రైలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయబడిన అత్యంత పొడవైన హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. ఇది 3200 హార్స్ పవర్ ప్రొపల్షన్ సిస్టంతో నడుస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం ఈ రైలులో హైడ్రోజన్ లీకేజీలు, వేడిమంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ భద్రతా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పుల వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులతో సరికొత్త రికార్డును నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం శాస్త్రవేత్తలు నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఖేత్ బచావో అభియాన్ కింద సుమారు 1657 శాస్త్రవేత్తల బృందాలు దేశవ్యాప్తంగా 728 జిల్లాల్లో పర్యటించాయని, ముఖ్యంగా ఎలినినో ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో దాదాపు 1 కోటి మంది రైతులతో మమేకమై వారికి అవసరమైన సలహాలు అందించాయని తెలిపారు. మిషన్ ICAR 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ పోటీల్లో భాగంగా యువ శాస్త్రవేత్తలు జాతీయ స్థాయిలో పోటీ పడుతూ AI, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేస్తారని పేర్కొన్నారు. రానున్న 10 ఏళ్లలో ఉడాన్ పథకం తదుపరి దశ ద్వారా 120 కొత్త ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని పెంపొందించడం, అలాగే 4 కోట్ల మంది ప్రయాణించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వర్క్షాప్ను ఉద్దేశించి నాయుడు మాట్లాడుతూ, సవరించిన ఈ పథకం కింద వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అర్హతను విస్తరించినట్లు విమానయాన సంస్థ

0: ఇచ్చే మద్దతును 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచినట్లు, అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయాలకు నిర్వహణ సంరక్షణ మద్దతును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. తదుపరి దశ కోసం ప్రభుత్వం గతంలోనే 29 వేల కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించిందని, రాబోయే దశాబ్దంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు ఈ సాయంత్రం తెరుచుకున్నాయి. ఆలయం తెరిచిన మొదటి రోజు నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన అర్చకుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలుపులు తెరిచి సంప్రదాయ దీపారాధన చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారితో కలిపి పెద్ద సంఖ్యలో భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. కర్కిడక మాసం మొదటి రోజైన రేపు ఉదయం 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక అనుష్ఠానాలు, నిత్య పూజలు ప్రారంభమవుతాయి. ఈ పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగి ఈ నెల 21 తేదీ వరకు జరుగుతాయి. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే బలోపేతం చేయడం కొరకు భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఈరోజు జైపూర్లో విదేశీ సంపర్క కార్యక్రమాన్ని నిర్వహించింది. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్, అలాగే రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రవాస భారతీయులతో సంబంధాలను పెంపొందించడం, విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం, సురక్షితమైన నైతిక వలసలను ప్రోత్సహించడంతో పాటు వ్యాపార పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా సాగుతోంది. పవిత్రమైన పహండి, బిజే, చేరా, పహాన్రా ఆచారాలు పూర్తయిన తర్వాత ఈ మధ్యాహ్నం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల 3 భారీ రథాలను లాగే కార్యక్రమం ప్రారంభమైంది. శంఖనాదాలు, వేద మంత్రోచ్చారణలు, జై జగన్నాథ్ నినాదాల మధ్య లక్షలాది మంది భక్తులు ఈ భారీ రథాలను బడాదండ మార్గం గుండా శ్రీ గుండీచా ఆలయం వైపు లాగుతున్నారు. ఈ ప్రపంచ ప్రసిద్ధి ఉత్సవం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సురక్షితంగా సాగేందుకు వీలుగా విస్తృత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, అత్యవసర సహాయక చర్యల ఏర్పాట్లను అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కాగా గ్రాండ్ రోడ్ మార్గంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవిల రథాలను లాగేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాడు జరిగింది. ఈ ఘటనలో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ప్రస్తుతం వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సేవల సిబ్బంది, వైద్య సిబ్బంది వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉక్రెయిన్ పార్లమెంట్ ఈరోజు సెర్హీ కొరెట్స్కీని ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా ఆమోదించింది. ఇంధన రంగంలో కొరెట్స్కీకి ఉన్న అనుభవాన్ని ప్రస్తావిస్తూ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీ ఆయన పేరును ప్రతిపాదించారు. కొరెట్స్కీ మే 2025 నుంచి ఉక్రెయిన్ జాతీయ చమురు గ్యాస్ సంస్థ నాప్టోగాజ్ సీఈఓగా సేవలందిస్తున్నారు. కేవలం 6 నెలల పదవీకాలం తర్వాత రక్షణ మంత్రి మైఖెలో ఫెడరోవ్ను పదవి నుంచి తొలగిస్తూ అధ్యక్షుడు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసనకారులు పార్లమెంటు వెలుపల గుమిగుడిన తరుణంలో ఈ నియామకం జరిగింది. ఒకవైపు యుద్ధం కొనసాగుతున్న కాలంలో ఈ నిర్ణయం సైనిక సంస్కరణలకు ఆటంకం కలిగించవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. పురుషుల వన్డే క్రికెట్లో భాగంగా కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 2వ వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆడుతోంది. అనారోగ్యం కారణంగా భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు దూరం కాగా అతని స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వచ్చారు. మంగళవారం బర్మింగ్హామ్లో జరిగిన మొదటి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో ముందంజలో ఉంది. రానున్న 7 రోజుల్లో తూర్పు, ఈశాన్య భారత్, తూర్పు ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఒడిశాలో ఈరోజు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఉండగా రేపటి వరకు కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. భారతదేశం సామాజిక భద్రత పరిధిలో సరికొత్త మైలురాయిని అధిగమిస్తూ 100 కోట్ల మార్కును దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సామాజిక భద్రత కల్పన అద్భుతంగా విస్తరించిందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 2015 సంవత్సరంలో కేవలం 19% ఉన్న సామాజిక భద్రత పరిధి 2026 నాటికి ఏకంగా 68.4% పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలోని 100 కోట్ల మంది కంటే ఎక్కువ మంది పౌరులకు సామాజిక భద్రత చట్టం కింద రక్షణ లభించిందని, ఇది మోదీ ప్రభుత్వ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదానికి నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఆర్థిక భద్రత, నాణ్యమైన వైద్య సేవలు, ఆహార సహాయాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశ సామాజిక భద్రత వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. ముఖ్యాంశాలు. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులు, సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత ఆహార, ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథ్ రథయాత్ర అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈనాటి కార్యక్రమంలో విందాం హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. ఉద్యాన పంటలైన చీనీ, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు, పూల తోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారి సమాధానాలు. ఈ కార్యక్రమ అనుసంధానం శ్రీడి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. వినబోయే ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

0: లైన చీని, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు పూల తోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్ర మండలం రేకులకుంట ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. సారు స్టూడియోలో రెడీగా ఉన్నారు. తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: రైతు సోదరులు మీకు ఏమైనా సందేహాలుంటే 2255533 లేదా 2968990 నంబర్లో ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. సార్, ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమానికి స్వాగతం సార్. తిరుపతి రెడ్డి గారు, ఇప్పుడు ఈ వాతావరణంలో కొద్దిగా విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి, ఉద్యాన పంటల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి?
1: అంటే గత 4-5 నెలల నుంచి మనం ఈ మీడియాలో ఎల్నినో అని వింటూ ఉన్నాం.
0: అవును సార్.
1: ఎల్నినో అంటే మనకి పంచమహాసముద్రాలని 5 మహాసముద్రాలు ఉన్నాయి. వాటిల్లో అత్యంత పెద్దది, లోతైనది పసిఫిక్ మహాసముద్రం. ఆ పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు భాగంలో సముద్ర ఉపరితలం వేడెక్కడం వల్ల ఈ వాణిజ్య గాలులు అంటాం, ట్రేడ్ విండ్స్ అని, వాటి దిశ మారుతుంది. దానివలన కొన్ని ప్రాంతాల్లో బెట్ట పరిస్థితులు రావటం, మరికొన్ని ప్రాంతాల్లో కొండపోత,
0: అసాధారణ వర్షాలు
1: రావటం, ఇవి సాధారణంగా సంభవించేటటువంటి వాతావరణ పరిస్థితులు.
0: ఒక రైతు ఫోన్ చేస్తున్నారు. హలో హలో హలో కాల్ కట్ అయింది సార్. అదే మీరు ఎల్నినో గురించి చెప్తున్నారు.
1: దీన్ని ఇది ఎప్పుడో ఈ మధ్య కాలంలో లేకపోతే గత శతాబ్దంలో వచ్చినటువంటి ఇది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి పసిఫిక్ మహాసముద్రంలో వచ్చేటటువంటి సహజమైనటువంటి వాతావరణ పరిస్థితి.
0: ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుంది సార్?
1: మామూలుగా ఒకసారి ఎల్నినో వస్తే 7 నెలల నుంచి 12 నెలల వరకు ఉంటుంది.
0: ఒకసారి
1: వస్తే కొన్ని సందర్భాల్లో 18 నెలల వరకు ఉంటుంది.
0: హలో హలో
1: ఈ దీన్ని ముందుగా మనకి పెరూ తీర ప్రాంతంలో స్పానిష్ కమ్యూనిటీ వాళ్ళు ఉండేవాళ్ళు, మత్స్యకారులు. వాళ్ళు మొట్టమొదటిసరిగా దానికి ఎల్నినో అని పేరు పెట్టారు. ఎప్పుడైతే సముద్ర ఉపరితలం వేడెక్కుతుందో అక్కడ చిన్న అబ్బాయి పుట్టినట్టుగా భావించేసేసి ఎల్నినో అంటే చిన్న అబ్బాయి అని.
0: ఓకే.
1: ఒకసారి ఎల్నినో వచ్చిన తర్వాత 8 నెలల నుంచి 12 నెలల వరకు గరిష్టంగా
0: ఉంటుంది. చిన్న అబ్బాయి తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
1: కొన్ని సందర్భాల్లో 18 నెలల వరకు అది ఉంటుంది ఆ పరిస్థితి. ఆ పరిస్థితి అయిపోయిన తర్వాత వెంటనే లానినా అని వస్తుంది.
0: లానినా దీని తర్వాత దాన్ని ఎదుర్కోవాలి.
1: లానినా అంటే చిన్నమ్మాయి అని అర్థం.
0: హలో హలో హలో

0: సార్ లానినా గురించి మాట్లాడు.
1: లానినా అంటే చిన్నమ్మాయి అని అర్థం.
0: చిన్నబ్బాయి, చిన్నమ్మాయి.
1: చిన్నమ్మాయి మన భారతదేశాన్ని మనం దృష్టిలో ఉంచుకొని మాట్లాడితే చిన్నబ్బాయి వచ్చాడంటే మనకి హానికరం.
0: ఓకే,
1: అమ్మాయి వచ్చిందంటే మనకి శుభసూచకం అంటారు. చూసారా,
0: లక్ష్మీదేవి
1: అన్నారు. మనకి లానినా వస్తే ఒక 3 నుంచి 5 సంవత్సరాల వరకు అది లానినా ఉంటుంది. అప్పుడు మనకి వర్షపాతం ఎక్కువగా నమోదయ్యేటటువంటి అవకాశం ఉంటుంది.
0: హలో హలో హలో హలో, ఎన్ని సంవత్సరాలకి ఇట్లా ఏర్పడే అవకాశం ఉంటుంది సార్? మామూలుగా
1: మనకి ఈ ఎల్నినో అనేది ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
0: హలో
2: హలో,
0: నమస్తే అండి.
2: నమస్తే సార్.
0: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నా పేరు హర్షవర్ధన్ సార్, పెరోలి గ్రామం మధికర మండలం కర్నూలు జిల్లా నుంచి చేస్తున్నాను.
0: మరి సార్తో మాట్లాడండి, ఏం కావాలి మీకు?
2: అరటిగోళ్ళు ఎలా మాగెట్టాలో అర్థమవుతుంది సార్.
0: అవునా, సార్తో మాట్లాడండి అమ్మా.
1: ఇక్కడ మీకు తోట ఉందా లేకపోతే ఎట్లాగమ్మా?

0: వ్యాపారం చేస్తారా?
1: వ్యాపారం కాదు సార్, మా కిచెన్ గార్డెన్ లో చేస్తాం సార్ 2 అరటి చెట్లు.
2: పెరటి సమస్య.
0: ఓకే ఓకే. మీరమ్మా, మీకు పెరటి తోటల్లో అరటి వేస్తే మీరు మగ్గ పెట్టాలనే దాన్ని మర్చిపోండి. బాగా బాగా వినండి. గెల పూర్తిగా పాకానికి వచ్చిన తర్వాత పైన 1-2 అరటికాయలు పూర్తిగా పసుపు రంగులోకి మారిపోతాయి. 1-2 అరటికాయలు పైన హస్తంలో ఉన్నటువంటి 1-2 అరటికాయలు పూర్తిగా పసుపు రంగులోకి మారినప్పుడు మీరు ఆ తొండాన్ని గెల తొండాన్ని కత్తిరించేసేసి ఒక గదిలో పెట్టేసేయండి. పెట్టేసేసి పైన ఒక గుడ్డ కానీ లేకపోతే మన గోతం కానీ దాని మీద తొడిగేసేసేయండి. ఇంకంతకన్నా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, అదే మామూలుగా పండిపోతుంది.
2: సహజంగా పండిపోతుంది,
0: సహజంగా పండిపోతుంది.
2: హలో హలో సార్, ఈ ఎల్నినో దృష్ట్యా ప్రస్తుతం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో పండ్ల తోటల్లో ఎటువంటి పనులు చేసుకోవాల్సి ఉంటుంది రైతు సోదరులు?
0: గత మార్చి నుంచి మే వరకు ఉన్నటువంటి ఈ ఎల్నినో పరిస్థితుల వల్ల కొంత వర్షపాతం తక్కువగా నమోదైంది. ఎక్కడైతే భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు ఎండిపోయినాయో అలాంటి పొలాల్లో వేసినటువంటి బత్తాయి తోటలు కొంతవరకు ఎండినాయి. అలాంటి ఎండినటువంటి బత్తాయి తోటల్లో కొమ్మలు పూర్తిగా ఎండిపోయి ఉంటే కాండం మీద కొమ్మని ఒక మూర వరకు వదిలేసేసి కత్తిరించి వేయాలి. కత్తిరించి వేసేసి ఈ కాండం మీద నీటి సున్నం, బంకమట్టి 1:1 నిష్పత్తిలో నేలల్లో కలిపేసేసి దాన్ని కాండం మీద పూసుకున్నట్లయితే కొంతవరకు మొక్కలు మనగలడానికి అవకాశం.
2: హలో
1: హలో,
2: హర్షవర్ధన్?
1: అవును సార్, హర్షవర్ధన్.
2: అదే ఇందాక సార్ చెప్పాడు కదా.
1: అవును సార్.
2: కొద్దిగా అంటే
0: మనము ఇంట్లో వేసుకునేటటువంటి వేటి మీద కూడా ఎలాంటి రసాయనాలు పిచికారీ చేయకూడదు. రసాయనాలు పిచికారీ చేసేసి మనం ఇంట్లో పండించుకొని తినటం వల్ల పెద్ద ఉపయోగం లేదు.
1: అవును సార్.
0: పూర్తిగా గెల పండిన తర్వాత పైన ఉన్నటువంటి హస్తంలో 1-2 కాయలు వాటంతట అవే పసుపు రంగులోకి మారిపోతాయి. అప్పుడు ఆ గెల కాండాన్ని కత్తిరించేసేసి ఇంట్లో కొంచెము గాలాడనటువంటి రూమ్లో పెట్టేసేసి పైన ఒక యూరియా కవరో ఏదో శుభ్రంగా ఉన్నటువంటి ఒక కవర్ని తొడిగేసేసి వదిలేసేయండి.
1: మొత్తం గెల మొత్తం కట్ చేయాలా సార్?
0: గెల మొత్తం తొడిగేసేయండి. గెల గెల తీసుకొచ్చి పెట్టేసేసి దాని మీద యూరియా సంచినో ఏదో వేరే గోనె సంచి కానీ ఏదన్నా తొడిగేసేసి వదిలేసేయండి. 3 రోజుల్లో మొదలైపోతాయి పండిపోవటం.
2: సహజంగానే జరుగుతుంది.
0: జరుగుతుంది. దాంట్లో ఏమీ చేయాల్సినటువంటి అఘాయిత్యం లేదు, అంత అవసరం లేదు. పర్వాలేదు పర్వాలేదమ్మా.
2: సరే హర్షవర్ధన్. ఓకే. అదే సార్, చీనీ గురించి చెప్తున్నారు. అట్లా ఎన్ని రోజులు మనం పెట్టుకోవచ్చు?
0: అలా చేస్తే మనకి 2-3 సంవత్సరాల్లో కొంతవరకు ఎండిపోయినటువంటి చెట్లు కూడా మళ్ళీ చిగురించేసేసి 2-3 సంవత్సరాలకి మళ్ళీ కొత్త చిగురులు తలకట్టు బాగా అభివృద్ధి చెందేసి
2: చెట్టు చనిపోదు.
0: చెట్టు చనిపోకుండా మళ్ళీ కాపు రావడానికి అవకాశం ఉంటుంది.
2: హలో
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: హలో
2: హలో
3: హలో,
0: చెప్పండి.
2: సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. ఇంకా పండ్ల తోటల్లో ఇప్పుడు అరటి ఉన్నాయి, చాలా రకాల పండ్ల తోట ఉన్నాయి.
0: ఇప్పుడు
2: దానిమ్మ ఉంది.
0: వీటిల్లో కూడా ఎక్కడైతే ఈ
2: హలో
0: చెప్పండి.
2: హలో
3: హలో
2: హలో
3: హలో సార్, నమస్తే సార్.
2: వినిపిస్తుందండి?
3: హలో
0: చెప్పండి
3: సార్. నమస్తే సార్. మీ మాట వినపాలా సార్? నాకు
2: మీరు ఇంకో నంబర్ కాల్ చేస్తారా?
3: మీ మాట నాకు వినపాలా సార్?
2: ఇంకో నంబర్ కాల్ చేయండి.
0: మంది వినపడటం లేదట ఆయనకి.
3: మీ మాటలే మాకు

0: సార్, జిల్లాలో ఇంకా ఈ చిన్నీతో పాటు అరటి అయితేనేమి, దానిమ్మ అయితేనేమి, బొప్పాయి ఇలాంటి వాటిలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు చెప్పవచ్చు?
1: మనకి ఎక్కడైతే బోరువాలు బాగా అడిగంటిపోయి ఉంటాయో అక్కడ సాధ్యమైనంత వరకు ఆ తోటల్ని బతికించుకోవాలంటే, ఎక్కడైతే వాడుబడినటువంటి తోటలను బతికించుకోవాలంటే రాత్రి సమయంలో పాదుల్లో సగం పాదుని, అంటే వరుసకి ఒకవైపు ఉన్నటువంటి
0: పూర్తి కాకుండా
1: సగం పాదుని ఒకవైపు ఒక రోజు తడుపుకొని.
0: హలో,
2: హలో, నమస్తే సార్.
0: వినిపిస్తోందండి
2: సార్? నా పేరు మునప్ప సార్, మా పొడిచారు.
0: వినిపిస్తోంది మునప్ప గారు?
2: బాగున్నారు సార్?
0: బాగున్నాము సార్, తో మాట్లాడండి
2: సార్. నమస్తే సార్.
1: నమస్తే,
0: చెప్పండి.
2: మేము ఈసారి ఇది మూడో పంట అయితే సార్, నక్కుజొన్న పెట్టాలనుకున్నాము.
0: మొక్కజొన్న సార్?
2: నక్కుజొన్న పెట్టాలనుకున్నాము సార్.
0: వరుసగా మూడో పంటకి వెళ్తాను.
1: మూడో పంట మొక్కజొన్న. ఇప్పుడు
2: మూడో పంట సార్, ఇది ఇప్పుడు రెండు పంటలు అయిపోయినది.
1: ఏమంటానంటే మొక్కజొన్న కానీ సజ్జ కానీ లేకపోతే జొన్న కానీ వీటిల్లో మొక్కజొన్న వరుసగా వేస్తే భూమి సత్వని బాగా లాగేస్తుంది. సత్వని విపరీతంగా లాగుతుంది భూమిలో సత్వని.
2: హైబ్రిడ్ జొన్న పెడితే బాగుంటుందా సార్?
0: జొన్న అంటున్నాడు సార్ ఇప్పుడు.
1: హైబ్రిడ్ జొన్న దేనికి, మేతకే?
2: దానాకి జొన్నలు సార్.
1: జొన్నలకే పెట్టుకోవచ్చు. కాకపోతే ఏమైంది అంటే వరుసగా ఏ పంటలు పెడితే ఏంటంటే అంత పెరగదు. కాకపోతే పశువుల ఎరువు బాగా వేసుకోండి.
2: పశువుల ఎరువు వేయాలా? ఇక్కడ మా మందులు ఎక్కువ వేయాలి కదా.
1: మందులు ఎక్కువ, మందులు అవసరం లేదు కానీ పశువుల ఎరువు బాగా వేసుకొని ఉంటే అప్పుడు వేసుకోండి. ఎందుకంటే వరుసగా ఇదే పంటలు వేసేస్తే ఏంటంటే భూమి సారం తగ్గేసేసి పెద్ద ఎదగదు పంట.
2: అదే సార్, ఏదో మూడో పంట పెట్టాలనుకుంటాము. దానికి వాళ్ళు
1: మీకు ఒకటి
2: కంపెనీ వాళ్ళు
1: మునప్ప గారు మీరు ఒకటి చేయగలిగితే, మీకు పచ్చిరొట్ట పైరు విత్తనాలు ఉంటే ఏది, పెసర కానీ పిల్లి పెసర కానీ మినుము కానీ అలసంద కానీ ఉలవ కానీ జనుము కానీ జీలుగు కానీ ఎకరానికి ఒక 10 నుంచి 15 కేజీలు వర్షం పడిన పాటనే చల్లేసి, లేకపోతే మీకు బోరు నీటి సదుపాయం ఉంటే స్ప్రింక్లర్లు పెట్టించేసేసి చల్లేసేసి ఒక 45-50 రోజుల తర్వాత తొక్కిచ్చేసేసి అప్పుడు వేసుకోండి మీరు.
2: ఏది పలు కొట్టేసి
1: రొటావేటర్ కొట్టాలా?
2: మర్చిపోయినా సార్, నువ్వు తెలియజేసావు సార్.
1: అది చెయ్యండి.
2: అట్లా చేశాను సార్, బోర్ కిందే సార్.
1: అట్లయితే వేసుకోండి, చక్కగా పచ్చిరొట్టు పైరు వేసి
2: సార్ ఉండేది. ఇప్పుడు నువ్వు చెప్తావు సార్, అట్లయితే
1: ఒక 45 రోజుల పాటు మీరు పచ్చిరొట్టు పైరు వేసుకొని, ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా కానీ మీకు ఏ విత్తనం దొరికితే అది ఆ తర్వాత మీరు వేసుకోండి. వేసుకోండి ఒక వారం 10 రోజులు గ్యాప్ ఇచ్చేసేసి.
2: మంచి తెలివి.
0: సరే మునప్ప గారు, ధన్యవాదాలు అండి. సార్, అరటి, బొప్పాయి వీటిలో ఎలాంటి యాజమాన్యం చేపడితే బాగుంటుంది? ఇట్లా అంటే దానిమ్మ కానీ ఎట్లా ఉండబోతుంది, వీటి మీద ప్రతికూల ప్రభావం?
1: వీటిలో అయినా కానీ నీటి యాజమాన్యమే ఇప్పుడు ప్రధానమైనది. నీరు సాధ్యమైనంత వరకు డ్రిప్ పద్ధతిలో ఎక్కువ భూగర్భ జలాలను కానీ లేకపోతే ఉపరితల నీటి వనరులను కానీ ఎక్కువగా వాడుకోకుండా సాధ్యమైనంత వరకు కరెంటు 7 గంటలు ఇస్తే 7 గంటల పాటు డ్రిప్ రన్ చేయటం కానీ, లేకపోతే 9 గంటలు ఇస్తే 9 గంటల పాటు డ్రిప్ రన్ చేయటం కానీ అలాంటివి చేయకుండా, మొక్కకు ఎన్ని లీటర్ల నీళ్ళు అవసరమో అన్ని లీటర్ల నీరు వచ్చేటట్టుగా ఎన్ని గంటలు ఇవ్వాలో దాన్ని మనము నిర్ధారణ చేసుకుని అన్ని గంటలు మాత్రమే మనము ఆ మోటార్ వదిలేసేసి నీళ్లు పారించుకోవాలి ఏ పంట అయినా కానీ.
0: సో రైతు సోదరులు ఈ అంశం గమనించాలి,
1: గమనించాలి
0: పరిస్థితులను బట్టి మనం కూడా మారాలి.
1: ఉన్న భూగర్భ జలాలు అడిగంటిపోకుండా కరెంటు 8 గంటలు ఇస్తుంటే 8 గంటలు పూర్తిగా రన్ చేసేసి వదలటం అనేది కరెక్ట్ కాదు.
0: ఇప్పుడు 2 డ్రిప్పర్లు ఉన్న చోట ఒక డ్రిప్పర్ పెట్టుకుంటే కలిసి వస్తుంది.
1: 2 డ్రిప్పర్లతో వదలండి, కానీ
0: తక్కువ టైం,
1: తక్కువ టైం ఎంతవరకు అవసరమో అంతవరకే దాన్ని వదలాలి
0: సార్. అలాగే ఈ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా కొత్త పంటలు ప్రస్తావన వస్తుంది. ఏ ఏ పంటలకు అనుకూలంగా ఉంది సార్ మన జిల్లా, ఈ ఉమ్మడి జిల్లా? ఇప్పుడు అవకాడో అంటారు, మెకడమియా అంటారు, యాపిల్ అంటున్నారు, ఇంకా లిచ్చి, లొంగాను, చాలా రకాలైతే కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు.
1: మన అనంతపురం

0: ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో ఈ యాపిల్ కానీ లేకపోయినట్లయితే అవకాడో కానీ, అదేవిధంగా మెకడామియా కానీ లాంగాన్ కానీ కొంతమంది ఔత్సాహకమైనటువంటి రైతులు
1: ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు
0: తీసుకొచ్చి నాటడం జరిగింది. ఈ మధ్య మనకి కోటంక దగ్గర ఉన్నటువంటి కొంతమంది రైతులు వేసినటువంటి యాపిల్ తోటలను కూడా సందర్శించడం జరిగింది. వాళ్ళు వేసి దాదాపు ఒక 17 నెలలు 18 నెలలు కాలమైంది. వాళ్ళు మొదటి పంట తీసుకున్నారు. అయితే ఇక్కడ యాపిల్ సాగులో ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే, ఈ యాపిల్ కాయ పరిపక్వ దశ వేసవికాలంతో ముడిపడి ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ కాయ నాణ్యత అనుకున్నంత
1: బాగా ఎప్పుడు వస్తుంది సార్?
0: డిసెంబర్ జనవరి నెలలో పోత వస్తుంది. పోతని పిండి కడుతుంది, ఇబ్బంది లేదు. మన దగ్గర వేసినటువంటి రైతులు ముఖ్యంగా అన్నా అని, హెచ్ఆర్ఎంఎన్ 99 అని, అదేవిధంగా డార్సెట్ గోల్డెన్ అని, ఈ 3 రకాలు వేస్తున్నారు. ఈ 3 రకాల్లో కూడా మన దగ్గర ఉన్నటువంటి శీతల వాతావరణంలో పోత వస్తుంది. పోత కాతకి ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే కాయ నాణ్యత అనేది అనుకున్నంత బాగా లేదు.
1: వేడి కాలంలో పడుతుంది.
0: ఆ వేడి వల్ల కాయ పరిపక్వ దశకు రాకముందలే రాలిపోతా ఉన్నాయి.
1: హలో.
2: హలో,
1: నమస్తే అండి.
2: నమస్కారం సార్.
1: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: మాది కర్నూలు జిల్లా వెల్దుర్తిమండలం రామలకొండ సార్. దుగ్గి నాగేశ్వరయ్య సార్.
1: నాగేశ్వరయ్య గారు, సార్తో మాట్లాడండి.
0: చెప్పండి నాగేశ్వరయ్య గారు, చెప్పండి
2: సార్. మాది ఇప్పుడు వర్షం తక్కువైంది కదా సార్. ఇప్పుడు వర్షం లేదు, అందుకోసమే ఇప్పుడు వర్షం వచ్చే కూడా ప్రత్యామ్నాయ పంటలు ఏమి వేసుకుంటే బాగుంటుంది సార్? ఇప్పుడు
0: మీకు బోర్ బావులు ఉన్నాయా?
2: బోర్ బావులు కూడా ఉన్నాయి సార్.
0: నీళ్ళు ఎన్ని పడతాయి మీకు?
2: నీళ్లు మామూలు అంటే 2.5 ఇంచులు ఉంటాయి సార్.
0: అందులో ఉన్నారా
2: సార్?
0: అందులో ఉన్నారా?
1: 2 ఇంచులు ఉన్నాయి.
0: 2 ఇంచులు ఉన్నాయి.
2: 2 ఇంచులు ఉన్నారా సార్? అది
0: నల్లరేగడి నేల.
2: అవును సార్, నల్లరేడు నేల.
0: మీరు ఇదివరకు ఏ పంటలు వేసేవాళ్ళు?
2: ఇంతకుముందు పచ్చిమిరప వేసేవాళ్ళం సార్. పచ్చిమిరప, పసుపు, అనుసరించి బుడ్డలు వేస్తాం సార్. వేరుశనగ.
0: ఇప్పుడు మీరు
2: ఈ సంవత్సరం ఏమైందంటే కొంచెం ఎండలు ఎక్కువనేందుకు వేసుకోలేకపోయినాం సార్. మిరప అనేది పచ్చిమిరప, దాని గురించి ఇప్పుడు ఆ పొలం ఖాళీ ఉంది సార్. ఇప్పుడు
0: ఖాళీగా ఉన్నది.
2: అవును సార్.
0: నీళ్ళున్నాయి
2: కానీ ఎండలు ఎక్కువ వేసుకోలేకపోయినాం సార్. మేము
0: మొక్కజొన్న వేసుకోండి, బాగొస్తుంది. మార్కెట్ బాగుంటే మొక్కజొన్న బాగొస్తుంది మీ నేలలో. తర్వాత వంకాయ బాగానే వస్తుంది. ఏది మీకు పోలూరు వంకాయ బాగుంటుంది.
2: అవును సార్.
0: తర్వాత పొద చిక్కుడు అంటాం, బుష్ బీన్స్, పొద చిక్కుడు బాగొస్తుంది. తర్వాత గోరు చిక్కుడు బాగా వస్తుంది కొంచెం బెట్ట పరిస్థితుల్లో. ఇవి బాగా వస్తాయి. తర్వాత మీకు బీట్రూట్ కానీ లేకపోతే క్యారెట్ కానీ దుంప వేరు పంటలు బాగా వస్తాయి.
2: మాకు అవి అలవాటు లేదు సార్. మాకు ఆ పంటలు మామూలుగా అంటే పసుపు, పచ్చిమిరప.
0: లేదు, అలవాటు చేసుకోవాలా? వేరు పంటలో బీట్రూట్ 40 నుంచి 50 రోజుల్లో వచ్చే వెరైటీస్ ఉన్నాయి. అదేవిధంగా క్యారెట్ అయితే 80 నుంచి 90 రోజుల్లో వేర్లు పీకి అమ్ముకునేటటువంటి వెసులుబాటు ఉంది. దాంట్లో చీడపీడల ఉధృతి కూడా తక్కువ.
2: చిక్కుడులో ఏ రకం వేసుకుంటే బాగుంటుంది సార్?
0: చిక్కుడు అదే ఫ్లోరా బీన్స్ అని ఉంటాం. అర్కాజయ, అర్కా విజయ, మామూలు పొద లెక్క ఉంటాయి అవి. లేకపోతే కొంకణ పోషణ అని చాలా రకాలు ఉన్నాయి ప్రైవేట్ కూడా. పొత చిక్కుడు అవి వేసుకోండి, బాగుంటుంది.
2: మంచిది సార్. మంచిది, థ్యాంక్స్ సార్.
1: ఓకే అండి,
0: రైట్,
1: ధన్యవాదాలు అండి. సార్, ఈ మధ్య కాలంలో మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఈ మునగ సాగు కూడా ఎక్కువ చేస్తున్నారు. ఈ వాతావరణ పరిస్థితులు దిగుబడి పైన ప్రభావం చూపిస్తాయా సార్? కాల్ వస్తుంది. హలో
3: సార్, నమస్తే సార్.
1: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: రామాంజనేయులు సార్, కల్లూరు.
1: సార్తో మాట్లాడండి.
0: రామాంజనేయులు గారు, చెప్పండి.
3: చిన్ని చెట్లు సార్, మాది ఇప్పుడు 8 చెట్లు సార్.
0: చిన్ని చెట్ల
3: ఆడ దెబ్బతింటున్నాయి సార్.
1: వేర్కొల్లు తెగులు అండి,
3: చచ్చిపోతున్నాయి.

0: చచ్చిపోతున్నాయి.
1: మీకు
0: చచ్చిపోవటం అంటే దీంట్లో మీది ఏ నెల?
1: మాది కొంచెం నల్లరేగడి, కొంచెం ఎర్ర నెల రెండు కలిసి సార్.
0: చచ్చిపోవటం ఎర్ర నెలలో ఎక్కువగా ఉంటాయి.
1: అవునా సార్? ఎందు సార్ మాకు నివారించడానికి ఏం కారణాలు ఏంటి సార్?
0: ఇప్పుడు దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఇది బత్తాయి చెట్లు చచ్చిపోవడానికి అంటే చిన్ని చెట్లు చచ్చిపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే వేరుకుళ్ళు. అది భూమిలో ఉన్నటువంటి శిలీంద్రం వల్ల వేరుకుళ్ళు వస్తుంది. అది వేరుకుళ్ళు వచ్చిందని మనకి ఎలా తెలుస్తుందంటే ఆ చెట్టు చచ్చే ముందల విపరీతమైనటువంటి పూత కాత కాస్తుంది, అదే గుర్తు. అది చావటానికి సిద్ధమైంది అన్నట్టు.
1: కొంచెం బంక ఉంటుంది సార్
0: మొదలు. అది రెండో కారణం, బంక తెగులు. ఏది కాండం మీద కొమ్మల మీద నల్లటి బంక కారుతూ ఉంటుంది. దానివల్ల కూడా పూర్తిగా చావగానే కొంత చచ్చేంత వరకు తీసుకెళ్తుంది, అది నివారణ అవుతుంది బంక తెగులు. సో దాని నివారణకి మనకి ఏం చేయాలంటే ఎక్కడైతే బంక కారుతుందో ఒక పదునైన కత్తి తీసుకొని ఆ భాగాన్ని తేలిగ్గా చెక్కండి. చెక్కిన తర్వాత మనకి మార్కెట్లో ఈ బ్లైటాక్స్ అని ఉంటుంది, కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపేసేసి 30 గ్రాములు లీటర్ నీటికి కలిపేసి ఒక పేస్ట్ మాదిరి తయారు చేసి పుయ్యండి. దాని తర్వాత మనకి పాదుల్లో ఫొసిటైల్ అల్యూమినియం అని ఒక మందు దొరుకుతుంది, లేకపోతే మెటలాక్సిల్ MZ72 అని దొరుకుతుంది. అది ఏదైనా
1: తీసుకుని చెట్లకు యాపకు ఇట్లా తీసి సార్ మొన్న వేసినాము. కొన్ని చెట్లు బాగా తిరుక్కున్నాయి, కొన్ని చెట్లు అట్లే వాడబట్టినాయి సార్.
0: దేనివల్ల? అదే అవి దాంతో 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపేసేసి పాదుల్లో ఒక 5 లీటర్ల నీళ్లు పోయండి ఆ మందు కలిపింది.
1: ఓకే సార్.
0: తర్వాత మనకి మార్కెట్లో ట్రైకోడర్మా విరిడే అని దొరుకుతుంది.
1: ఓకే సార్.
0: అది ఒక క్వింటాల్ బాగా చివికిన పశువులు ఎరువుకి ఒక 10 కిలోలు వేపపిట్టు ఒక కేజీ ట్రైకోడర్మా విరిడి కలిపేసేసి ఒక చెట్టుని ఎడకింద ఒక 3 వారాల పాటు పైన గోని సంచులు వేసేసి ఉదయం పూట సాయంత్రం పూట తేలిగ్గా కల్లాపి చల్లినట్టు చల్లేసేసి ఆ 3 వారాల తర్వాత దాని మీద తెల్లగా ఆకుపచ్చగా ఉండేటువంటి శిలీంద్రం బాగా అభివృద్ధి చెందుతుంది. అలాంటి 3 వారాల తర్వాత దాన్ని బాగా కలుపుకునేసేసి చెట్టుకి ఒక కేజీ 2 కేజీ లెక్క పాదుల్లో వేయండి. అన్ని చెట్లు
1: కూడా మట్టి ఎక్కువ వస్తుంది సార్.
0: మంగు అంటే మీకు మంగు అంటే దీని నల్లి వల్ల ఎక్కువగా వస్తుందండి మంగు. మంగు వల్ల నల్లి వల్ల మీకు వస్తే మనకి మార్కెట్లో నీటిలో కరిగే గంధకం అంటాం, ఎటబుల్ సల్ఫర్, 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి కొట్టండి. లేకపోతే ఫోజలోన్ అని దొరుకుతుంది, అదైతే 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి కొట్టండి. లేకపోతే ప్రొపార్గైట్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి కొట్టండి.
1: ఓకే సార్,
0: తగ్గిపోతుంది.
2: సరే అండి రామాంజలి గారు, మీకు ఇంకా అంటే ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతే దగ్గరలో హెచ్ఓ గారు ఉంటారు, వారిని కూడా కలిసి మీరు వివరాలు తీసుకోవచ్చు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. హలో
3: హలో, నమస్తే సార్.
2: నమస్తే, సార్తో మాట్లాడండి,
0: చెప్పండి.
2: మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: అబ్దుల్ సత్తార్.
2: సత్తార్ గారు, సార్తో మాట్లాడండి.
3: సార్ నమస్తే. సార్
2: అబ్దుల్ గారు, రేడియో పక్కన పెట్టండి.
3: ఓకే,
2: మాట్లాడండి.
3: ఇంటి దగ్గర సీతాఫలము, నిమ్మ, జామ, దామా ఫలము చెట్లు ఉన్నాయి సార్. ఇంకా 2-3 ఏళ్ళు కాయలు కాకుండా మార్కెట్లు ఉన్నాయి.
0: 2.5 ఏళ్ళ నుంచి కాయలు కాయట్లా?
3: ఇంకా 3 ఏళ్ళు చెట్లు.
0: 3 ఏళ్ళ చెట్లు
3: మిగతావన్నీ కాయ కాస్తాయి సార్. సీతాఫలంకి తెల్లగా బూజ వస్తుంటే కొమ్మలన్నీ కొట్టేసినారు సార్ పిల్లలు. ఇంకా ఈ నిమ్మ చెట్లు కాయ కాస్తున్నాయి. జామకు కూడా కొంచెం తెల్లగైతేనే రోపురుగు వస్తుంది సార్.
0: తెల్ల పురుగు వస్తుందా?
3: ఇది కింద ఉండేది ఇది తులసి ఉన్నాయి సార్.
2: తులసి చెట్టు కింద
3: తులసి మొక్కలు, దానికి వెన్ననే మొక్కలు బాగున్నాయి సార్ పురుగు వచ్చి. ఆ చెట్టు లేకపోతే మనిషికి నవ్వులు దురదలు వచ్చి మంట వచ్చి దద్దులు వస్తాయి సార్. ఏంటి కనపడదు సార్ మనిషికి?
2: పురుగు ఏం లేదు, కానీ చెట్టు తగిలితే.
0: ఏ చెట్టు తగిలితే?
2: కింద తులసి చెట్టు కానీ ఆ చెట్లు లేకపోతేనే సార్ దాని కింద ఉండేది.

0: మామిడి చెట్లకి మూడేళ్ళ మామిడి చెట్లకి అంటే ఆకులన్నీ ముదరకపోతాయి సార్. గోరింటాకు చెట్టుకి
1: ఏదో చెప్తున్నాడు
2: సార్. సమయం కూడా అయిపోవస్తుంది. మరి ఈ చీనీలో ఎక్కువగా మన ఉమ్మడి జిల్లాలో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఈ వేరుకుళ్ళు తెగులు ఎక్కువ వస్తుంది, క్లుప్తంగా దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు మన రైతు సోదరులకు వివరాలు తెలియచి.
1: మొదటిది వేరుకుళ్ళు తెగులను తట్టుకునేటటువంటి ఇదివరకు మనకి జంబేరి మీద అంటు కట్టేవాళ్ళు వేరు మూలం మీద. ఇప్పుడు మన సిట్రస్ చినీ నిమ్మ పరిశోధన స్థానం తిరుపతిలో రంగపూర్ లైన్ మీద వేరుమూలం తీసుకుని దాని మీద అంటు కడుతున్నారు.
2: అవి తెచ్చుకుంటే బాగుంటాయంటే
1: అవి తీసుకొచ్చి
2: కంటే
1: రంగపూర్ మీద వేరుమూలం మీద కట్టినటువంటి అంటు మొక్కలు తీసుకొచ్చేసి మనం ప్రధాన పనుల్లో నాటుకోవాలి. రెండవది ప్రతి సంవత్సరం కూడా వేపపిట్టు వేపపిండి తర్వాత పసులు ఎరువు తప్పనిసరిగా వేసుకోవాలి. మూడవది ట్రైకోడర్మా విరిడిని పశువుల ఎరువులో అభివృద్ధి చేసుకొని ప్రతి సంవత్సరం కూడా వేసుకోవాలి.
2: వేసుకుంటే మంచిదంటారా? తిరుపతి రెడ్డి గారు, మేము ఆహ్వానించిన వెంటనే ఈ ఫోన్ ఇన్ కార్యక్రమానికి విచ్చేసి రైతు సోదరుల సందేహాలకు చాలా విలువైన సమాధానం ఇచ్చారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
3: ఆకాశవాణి తదుపరి కార్యక్రమం మనకు తిక్షణాలలో. ఆకాశవాణి వికసిత్ భారత్, బాల్య వివాహముక్త భారత్, శ్రీమతి ఎస్ వసంతబాయి, తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
4: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్తి భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
5: శ్రోతల నమస్కారం. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వికసిత భారతంగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ ఇంకా మన సమాజంలో బాల్య వివాహం లాంటి సామాజిక దురాచారాలు కొనసాగుతున్నాయి. బాల్య వివాహాలు బాలబాలికలకు శారీరక మానసిక ఆటంకాలు కలిగిస్తూ వారి విద్య ఆరోగ్య స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చినా నిజమైన మార్పు సమాజంలో చైతన్యం, విద్య, అవగాహన మరియు సమిష్టి బాధ్యత వల్లే సాధ్యమవుతుంది. మరి ప్రభుత్వం ఈ దిశగా బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ను ప్రారంభించింది. ఈ విషయమై మనకు మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి శ్రీమతి ఎస్ వసంతాబాయ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
6: నమస్తే అండి.
5: మేడం, బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తెలుసుకునే ముందు ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా విద్య ఉపాధి పరంగా అందరికీ ఎన్నో అవకాశాలు లభిస్తున్నప్పటికీ ఇంకా కుటుంబాలు బాల్య వివాహాలకు వెనకాడకుండా ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు?
6: ప్రస్తుత పరిస్థితుల్లో బాల్య వివాహాలకు వెనుకాడకుండా ఉండడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా పేదరికం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తమ కుమార్తెలను భారం అనుకుని త్వరగా వివాహం చేసి బాధ్యతలను తగ్గించుకోవాలని చూస్తారు. ఇంకొకటి విద్య లేకపోవడం. ముఖ్యంగా బాలబాలికలకు విద్య ప్రాధాన్యత గురించి అవగాహన లేకపోవడం మరియు అక్షరాస్యత తక్కువగా ఉండడం ఈ బాల్య వివాహాలకు దారితీస్తోంది. అంతేకాకుండా సాంస్కృతిక మరియు సామాజిక సంప్రదాయాలు కూడా ప్రధాన కారణంగా భావిస్తున్నాము. ఇందులో కొన్ని సమాజాలలో బాల్య వివాహాలు ఒక సంప్రదాయంగా పాతుకొని పోయి వీటిని పాటించడాన్ని గౌరవంగా భావిస్తారు. అంతేకాకుండా అభద్రతా భావన కూడా ఒక ముఖ్య కారణం. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోవడం, అంటే బాలికల విద్య మరియు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ యొక్క బాల్య వివాహాలు

0: ఉండడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నాం.
1: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ ముక్త భారత్ ఈ క్యాంపెయిన్ నేపథ్యం గురించి, అలాగే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలు ఏంటి దీనికి సంబంధించి?
0: బాల్య వివాహ ముక్త భారత్ ప్రచారం చట్టపరమైన అమలు ద్వారా బాల్య వివాహాలను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. మినహాయింపులు లేకుండా కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా చేయడంపై దృష్టి సారించింది. బాల్య వివాహ నిషేధ అధికారులు అంటే CMPO పర్యవేక్షణను బలోపేతం చేయడం మరియు వారి సమాచారానికి ప్రజల ప్రాప్యతను మెరుగుపరచడం, కేసులు నివేదికను సరళీకృతం చేయడం మరియు బాల్య వివాహం యొక్క ప్రతికూల ప్రభావాలపై విస్తృత అవగాహన ప్రచారాలు నిర్వహించడం ప్రధాన వ్యూహాలలో ఉన్నాయి. బాల్య వివాహాలను చురుగ్గా నిరోధించడంలో మరియు ప్రభావిత వ్యక్తులకు మద్దతు ఇవ్వడంలో ఈ CMPO వారి యొక్క పర్యవేక్షణ మరియు బాధితులు సాక్షులను సులభంగా ముందుకు వచ్చి న్యాయం కోరేలా ప్రోత్సహించడానికి బాల్య వివాహ కేసులను నమోదు చేయడం ద్వారా ఈ యొక్క బాల్య వివాహ ముక్త భారత్ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో భాగంగా తెలియజేస్తున్నాం.
1: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ నిషేధ చట్టం ఉంది PCMA 2006 ప్రకారం, ఎలాంటి శిక్షలు లేదా చర్యలు తీసుకోబడతాయి?
0: భారతదేశంలో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారము బాల్య వివాహాలను నిరోధించడానికి కఠినమైన నిబంధనలు మరియు శిక్షలు ఉన్నాయి. ఈ చట్ట ప్రకారం బాల్య వివాహం నిర్వచనము అంటే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండకపోతే, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు నిండకపోతే ఈ బాల్య వివాహాలుగా వీరిని పరిగణించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా Section 9, 10, 11 ప్రకారం నేరము పెద్దవారు అంటే 21 సంవత్సరాల పురుషుడు ఉంటే కఠినమైనటువంటి 2 సంవత్సరాలు జైలు శిక్ష, మరియు ఇట్లాంటి వివాహాలు చేసుకున్నట్టయితే బాలికలకు 18 సంవత్సరాల కంటే తక్కువలో వివాహం చేసుకున్నట్టయితే 2 సంవత్సరాల కఠిన శిక్ష మరియు 1 లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఒకవేళ బాల్య వివాహం జరిపేశారు అనుకుందాం, అప్పుడు తల్లిదండ్రులకు మరియు సంరక్షకులకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇంతేకాకుండా వీళ్లకు ప్రోత్సహించినటువంటి వాళ్లు లేదా బాల్య వివాహాలకు అనుమతించిన వారి యొక్క బంధువులు మరియు వివాహం నిర్వహించిన వ్యక్తులకు కూడా 1 లక్ష రూపాయల జరిమానా ఉంటుంది. ఒకవేళ బాల్య వివాహాలు నిర్వహిస్తున్నటువంటి పూజారి కానీ కాజీలు కానీ రిజిస్టార్ లేదా ఎవరైనా వివాహం చేసినటువంటి వ్యక్తికి కఠిన జైలు శిక్ష 2 సంవత్సరాలు మరియు 1 లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఇంతేకాకుండా బాల్య వివాహానికి ఎవరైతే హాజరై ఉంటారో ఆ యొక్క పెద్దలకు కూడా 15 రోజుల వరకు జైలు శిక్ష ఉంటుంది మరియు అది కాకుండా సాధారణంగా జరిమానా విధించేటటువంటి అవకాశాలు ఉన్నాయండి.
1: మేడం, మరి మన జిల్లాలో బాల్య వివాహాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అలాగే ఈ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు లేదా వర్గాలు ఏమన్నా గుర్తించారా?
0: ముఖ్యంగానండి, తిరుపతి జిల్లాలో సంవత్సరానికి రమారమి 20 నుంచి 25 బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువగా ఎక్కడైతే వెనుకబడినటువంటి తరగతులు గాని లేకపోతే విద్యార్హతలు లేకోకుండా ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇంకా సమాజంలో అట్టడుగు వర్గంలో నివసిస్తున్నటువంటి సమాజం ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా బాల్య వివాహాలు రికార్డు అవుతూ ఉన్నాయి. ఇలాంటి వాటికి వెళ్తే మన జిల్లాలో కోట, వెంకటగిరి, సత్యవేడు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా రికార్డు అవుతూ ఉన్నాయండి.
1: మేడం, మరి ఇప్పుడు మన జిల్లా స్థాయిలో బాల్య వివాహాలపై వచ్చిన ఫిర్యాదులను మీరు ఎలా పరిష్కరిస్తారు?
0: జిల్లా స్థాయిలోనండి బాల్య వివాహాల ఫిర్యాదులను చాలా క్రమబద్ధంగా మరియు త్వరగా పరిష్కరించేటటువంటి విధానాలు మన PCMA 2006 ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఈ బాధ్యతలు నిర్వహించేటటువంటి అధికారులు మరియు వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారులు ఏ విధంగా ఉన్నారు అనంటే, జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు మొత్తం జిల్లాకు అంతిమ బాధ్యత తీసుకుంటుంటారు. అత్యవసర ఆదేశాలు అంటే Section 13 ప్రకారము ఏ క్షణమైనా అత్యవసరమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటటువంటి హక్కు జిల్లా కలెక్టర్ వారికి ఉంటుంది. తరువాత స్థాయి వచ్చి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ CMPO ఉంటారు. వీరు జిల్లాకు ప్రధాన అధికారి. సాధారణంగా ఈ కేటగిరీ వాళ్ళు వచ్చి డిప్యూటీ తహసీల్దార్ లేదా మహిళా శిశు సంక్షేమ శాఖలో అయితే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా నియమించబడి ఉంటారు. పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు. వీరు ఫిర్యాదు అందగానే FIR నమోదు చేయవలసి ఉంటుంది, ఎందుకంటే ఇది కాగ్నిజబుల్ నేరం కింద భావించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా FIR నమోదు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి ఉంటారు. వీరి పరిధిలో CDPO సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు వీరందరూ కూడా సమాచారం సేకరించడం మరియు వివాహాలు జరిగిన తర్వాత లేదా మునుపు రెస్క్యూ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటారు. అంతేకాకుండా చైల్డ్ హెల్ప్ లైన్ అంటే 1098, ఇది 24/7 హెల్ప్ లైన్ అండి. ఇందులో ఫిర్యాదు అంద

0: గాని ఇందాక చెప్పినటువంటి సీఎంపీఓలు మరియు పోలీసులకు ఈ బాధ్యతలన్నీ కూడా అప్పగిస్తూ ఉంటారు.
1: మరోసారి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ చెప్తారా మన శ్రోతల కోసం?
0: ఖచ్చితంగానండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి హెల్ప్ లైన్ నంబరు. సో చైల్డ్ హెల్ప్ లైన్ 1098.
1: కాబట్టి బాల్య వివాహాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఈ హెల్ప్ లైన్ కి ఎవరైనా కాల్ చేయొచ్చు.
0: ఖచ్చితంగా 1098 కి కాల్ చేసిన తక్షణమే ఈ యొక్క వివరాలు కూడా, ఎవరైతే కాలర్ ఉంటారో వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇది టోల్ ఫ్రీ నంబర్ కాబట్టి ఎవరికి వివరాలు తెలిసే అవకాశం ఉండదు. కొంతమంది అనుకుంటుంటారు దగ్గరగా ఉన్న వాళ్ళ మేము ఫోన్ చేయడం ద్వారా మా సమాచారం బహిర్గతం అవుతుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది గోప్యంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వివరాలు తెలియజేసేటటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా వాళ్ళు సమాజంలో ఒక మంచి ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ బాల్య వివాహాలు నిరోధించడంలో ప్రముఖ పాత్ర కూడా వహిస్తారు కాబట్టి ఎవరికైనా ఈ విషయం తెలిసిన వెంటనే 1098 కి కాల్ చేసి ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును మార్చగలరని భావిస్తున్నాను.
1: మేడం, ఇప్పుడు బాల్య వివాహాలు జరగబోతున్నట్లు మీకు సమాచారం వచ్చినప్పుడు మీరు ఇందాకన్నారు తక్షణ చర్యలు తీసుకుంటారని, ఎలా తీసుకుంటారు, ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది మీ తరపు నుండి?
0: ఇందాక మనం చెప్పుకున్నాము 1098 కి అందరూ కూడా బాల్య వివాహం జరుగుతుంది అన్నప్పుడు టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసిన వెంటనే సంబంధిత శాఖలైనటువంటి అంగన్వాడీ వాళ్ళు, మహిళా పోలీసు, అంగన్వాడీ సెంటర్ లో ఉన్నటువంటి సూపర్వైజర్స్ వివాహం జరగబోయే ఇంటికి లేదా మండపానికి వెళ్తారు. బాలిక వయస్సు ఫస్ట్ ధృవీకరించుకుంటారు. అది ధృవీకరణ ఎలా చేసుకుంటారంటే ఆధారు లేకపోతే పాఠశాల యొక్క రికార్డు ఇవన్నీ తీసుకొని వాళ్ళ యొక్క వయసు నిర్ధారణ చేసుకుంటారు. వీళ్ళ యొక్క వయసు 18 సంవత్సరాల లోపల గనక ఉంటే బాలిక తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకమైనటువంటి హామీ తీసుకుంటారు. వివాహ మండపం యొక్క ఏర్పాట్లు, క్యాటరింగ్ ఇవన్నీ కూడా రద్దు చేయిస్తారు ఒకవేళ అలా వివాహం జరుగుతూ ఉంది అని తెలిస్తే. అవసరమైతే మ్యాజిస్ట్రేట్ కి సెక్షన్ 13 కింద ప్రొహిబిటరీ ఆర్డర్ అంటే నిషేధ ఉత్తర్వు కూడా జారీ చేయిస్తారు. దీన్ని ఉల్లంఘిస్తే నేరుగా అరెస్టు, ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి IPC 366 పోక్సో యాక్ట్ కూడా జత చేసుకో ఉంటారు. వరుడు, తల్లిదండ్రులు, పూజార్లను కూడా హెచ్చరిస్తారు, లేదా వాళ్ళు ఇంకా మాట వినకపోతే వారిని అరెస్టు చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ బాలిక తల్లిదండ్రులు దగ్గరే ఉంచుతారు, కానీ రోజు ఫాలోప్ అయితే చేయబడతాయి. అవసరమైతే బాలికను బాలికా సదనమునకు తరలిస్తారు. ఇక్కడ CWC అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఈ బాలికను హాజరుపరుస్తారు. ఈ విధంగా బాల్య వివాహాలు జరగబోతున్నట్లు తెలిసిన వెంటనే తక్షణము స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి సహాయక చర్యలు జరుగుతాయి.
1: వసంతాబాయి గారు, బాలికల విద్య, వాళ్ళ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఈ బాల్య వివాహాలను ఎలా తగ్గించవచ్చు అంటారు?
0: ప్రస్తుతము అమ్మాయి 10వ తరగతి పూర్తి చేస్తే బాల్య వివాహం యొక్క జరిగేటటువంటి అవకాశము 60-80% తగ్గిపోతుంది. అంటే 10th క్లాస్ చదివితే చాలు, కొంతవరకు తగ్గించగలం. లేదా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా వరకు చదువుకున్నట్టయితే 90-95% వరకు తగ్గుతుంది. ఎటువంటి విద్య ఇవన్నీ గనక జయకోకుండా ఉంటే నిర్బంధ విద్యను కూడా పటిష్టంగా అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి కల్పించడము, పాఠశాలల్లో లైఫ్ స్కిల్స్ లేదా లీగల్ అవేర్నెస్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం బాలికలలో బాల్య వివాహాలను తగ్గించేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అంతేకాకుండా మన ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో అన్ని జిల్లాలలో, అన్ని గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో ముఖ్యంగా ఆడబిడ్డను రక్షించండి, ఆడబిడ్డని చదివించండి. దీనివల్ల కూడా మనము బాల్య వివాహాలన్నింటినీ కూడా నివారించవచ్చు.
1: మేడం, మరి రాబోయే సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి మీరేమైనా సూచనలు ఇస్తారా?
0: ఖచ్చితంగానండి, రాబోయే 4-5 సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడం ఖచ్చితంగా సాధ్యమే. కానీ అన్ని వ్యవస్థలు కూడా వీటి కోసం కలిసి పనిచేయాలి. అంటే ఖచ్చితంగా 100% అందరు పిల్లలు చదువుకునేలా విధంగా చూడాలి. వీరికి ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. సామాజిక నిబద్ధత కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల రాబోయే సంవత్సరాల్లో బాల్య వివాహాలను మనం నిర్మూలించేటటువంటి అవకాశం కనిపిస్తోంది.
1: మేడం, చివరగా ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, యువతకు మీరు అందించాలనుకున్న సందేశం ఏదైనా ఉందా?
0: చివరగా అండి, నేను ఒక్కటే సందేశం గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, మీ బిడ్డ 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్లి చేయడం అంటే మీరు ఆ బిడ్డ జీవితాన్ని మీ చేతులలోనే దొంగిలిస్తున్నారు. తల్లిదండ్రులకు, మీరు సమాజం చూస్తోంది ఇంటి గౌరవం, భారం తగ్గుతుంది అని భయపడి బిడ్డను ఇంటి నుంచి పంపితే మీ బిడ్డ జీవితం మొత్తం ఆరోగ్య సమస్యలు, పేదరికం, హింస ప్రమాదంలో గడి

0: కల్పిస్తుంది. అది మీకు గౌరవం తెచ్చిపెట్టదు, మీ మనసుకు జీవితాంతం బరువు పెడుతుంది. మీ బిడ్డ చదువుకుంటే లేదా ఉద్యోగం చేస్తే తన కాళ్ళ మీద తానే నిలబడితే అది మీ ఇంటికి నిజమైన గౌరవం తెస్తుంది. యువతకు చెప్పే సందేశం ఒక్కటే, 18 ఏళ్లలోపు ఎవరైనా పెళ్లి చేసుకో అంటే ధైర్యంగా ఒక మాట చెప్పు, నేను ఇంకా పెళ్లికి సిద్ధంగా లేను, 18 సంవత్సరాల తర్వాత మాట్లాడుదాం అని. ఇది నీ జీవితాన్ని కాపాడుకునే మొదటి అడుగు. చివరిగా అందరికీ ఒక్క మాట, బాల్య వివాహం అనేది పెళ్లి కాదు, అది ఒక ఆడబిడ్డ బాల్యాన్ని, కలల్ని, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దోచుకునే నేరం. దాన్ని ఆపడం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, మీ బాధ్యత, నా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. మీ ఇంట్లో, మీ వీధిలో, మీ ఊరిలో ఏ ఒక్క బాల్య వివాహమైనా జరగబోతే ధైర్యంగా నిలబడండి. ఫోన్ పట్టుకుని 1098 నంబర్కి డైల్ చేయండి. ఒక్క ఫోన్ కాల్తో ఒక బిడ్డ జీవితం మారిపోతుంది.
1: కాబట్టి అందరూ ఇది తమ సమిష్టి బాధ్యతగా భావిస్తేనే మనం బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించవచ్చు. ధన్యవాదాలు మేడం. బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి ఎన్నో వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా అతడు చిత్రం కోసం కార్తీక్, కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి పాట బాలు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన సీతారామ శాస్త్రి గీతం. సంగీతం మణిశర్మ.

ఆరో ప్రాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారామశాస్త్రి గీతం, సంగీతం వీరు కే.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

సత్యనారాయణ ముఖ్య అంశాలు. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్ర ఈ మధ్యాహ్నం ఘనంగా ప్రారంభమైంది. భారత్ ఈ ఏడాది 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు. ఒడిశాలోని పూరిలో విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమైంది. రథయాత్ర ప్రారంభంతో పూరి పవిత్ర నగరం భక్తి పార్వశ్యంలో మునిగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవిలు రథాలపై కొలువు తీరగా శంఖారావాలు, వేదమంత్రాలు, జై జగన్నాథ్ నినాదాలతో 3 రథాలు లక్షలాది మంది భక్తుల నడుమ శ్రీగుండిచ ఆలయం వైపుగా ముందుకు సాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి ఈ రథయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహత్తర ఊరేగింపు సమయంలో మహాప్రభు శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్రలతో కలిసి భక్తులను కలుసుకోవడానికి బయటకు వస్తారనేది ఒక ప్రసిద్ధ నమ్మకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆ మహాప్రభు జగన్నాథుని ఆశీస్సులు దేశ ప్రజలకు ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్యం వంటి విలువలను ప్రతిబింబిస్తుందని, భారతదేశపు గొప్ప నాగరిక వారసత్వాన్ని చాటి చెబుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రథయాత్రను భారతదేశపు శాశ్వత ఆధ్యాత్మిక సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా అభివర్ణించారు. ఈ పండుగ వినయం, సామూహిక భాగస్వామ్యం, నిస్వార్థ సేవలకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశంలోనే రూపకల్పన, ఇంజనీరింగ్, అనుసంధానం చేయబడిన ఈ రైలును స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఈ రైలును గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందించినప్పటికీ ఈ మార్గంలో ఇది గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం ప్రధానమంత్రి చండీగఢ్కు వెళ్లి అక్కడ ఆరోగ్య, విద్య, రహదారి మౌలిక సదుపాయాల రంగాలలో 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జలంధర్ను కూడా సందర్శించనున్నారు. ఆ ప్రాంతంలో అనుసంధానాన్ని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కంటోన్మెంట్తో సహా పునర్నిర్మాణం చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. దేశ అభివృద్ధి, జాతీయ భద్రత రెండూ ఏకకాలంలో పురోగమించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ టెక్ సింపోజియంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ సరిహద్దులు సురక్షితంగా ఉండటమే కాకుండా అనుసంధానించబడిన నూతన భారతదేశాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన నాగరికతకు ఆధునిక మౌలిక సదుపాయాలు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయన్నారు. నేడు నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలే రాబోయే సంవత్సరాలలో దేశ నాగరిక

0: నాగరికతను ప్రతిబింబిస్తాయని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఏ పౌరుడు నాగరికతకు దూరంగా ఉన్నట్లు భావించకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: బీఆర్ఓ రాష్ట్ర కి ఏక అనివార్య శక్తి మనా రహేగా ఔర్ ఇస్కే లియే లగాతార్ నయీ నయీ టెక్నాలజీ అప్నాతే రహనా ఆజ్ కే సమయ్ కి యే సబ్సే బడీ జరూరత్ హై. యుద్ధ కా పెహలా మోర్చా కభీ కభీ సీమా పర నయీ హై బల్కి ఉస్ సడక్ పర బన్తా హై జో సైనిక కో సీమా తక్ పహుంచాతీ హై. ఇస్లియే జో సడక్ బనాతా హై వహ భీ రాష్ట్ర కి సురక్షా కా ఉతనా హీ బడా ప్రహరీ హై. బీఆర్ఓ నే పిచ్లే 6.5 దశకో మే అప్నే మోటో త్రమేణ సర్వం సాధ్యం అర్థాత్ శ్రమ సే సబ్ కుచ్ సంభవ హై కో పూరీ తరహ సే సాకార్ కియా హై.
0: భద్రత, ఆర్థిక రంగాల అభివృద్ధికి బిమ్స్టెక్ సభ్య దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల 5వ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయాలు అన్ని సభ్య దేశాలకు ఆర్థిక ఇబ్బందులను కలిగించాయన్నారు. బిమ్స్టెక్ సభ్య దేశాలు తక్షణమే సహకరించుకోవాలని, పరస్పర ప్రయోజనం కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనాలని ఆయన స్పష్టం చేశారు. బిమ్స్టెక్ హిందూ మహాసముద్రంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలను ఒకచోట చేర్చుతుందని, వీటి ఉమ్మడి జీడీపీ దాదాపు $5 ట్రిలియన్గా ఉందని అజిత్ దోవల్ పేర్కొంటూ,
2: వి స్ట్రైవ్ టు అచీవ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ షేరింగ్ ప్రాస్పెరిటీ అండ్ రెసిలియన్స్ ఫర్ ఆల్ అవర్ పీపుల్. వి హావ్ అడ్వాన్స్డ్ అండ్ స్ట్రెంథెన్డ్ కోఆపరేషన్ ఇన్ ఫైటింగ్ టెర్రరిజం, combating transnational organized crime, cyber threats, meeting maritime challenges, and we are poised to combat new and emerging threats together.
0: వాతావరణ మార్పులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యానవన పంటల దిగుబడులను సాధించిందని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పత్రికా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు ఇప్పుడు రైతులతో కలిసి పనిచేయడానికి నేరుగా పొలాలకు వెళ్తున్నారని చెప్పారు. ఖేత్ బచావో అభియాన్ కింద ఎల్నినో ప్రభావానికి గురయ్యే అవకాశమున్న 728 జిల్లాలకు 1657 శాస్త్రీయ బృందాలు చేరుకుని సుమారు 1 కోటి మంది రైతులతో సంప్రదింపులు జరిపాయని ఆయన వెల్లడించారు. మిషన్ ఐసీఏఆర్ 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ను ప్రారంభించనుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం కింద యువ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ ఆధారిత రంగాలలో ఆవిష్కరణలు చేయడానికి జాతీయ స్థాయిలో పోటీ పడతారని చెప్పారు. ఉడాన్ పథకం తదుపరి దశలో 120 కొత్త గమ్యస్థానాలను అనుసంధానించడం ద్వారా రాబోయే 10 ఏళ్లలో 4 కోట్ల మంది ప్రయాణించడానికి వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉడాన్ 2.0 కార్యశాల గురించి కేంద్ర మంత్రి పాత్రికేయులకు వివరిస్తూ, ఈ నూతన పథకం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం అర్హతను విస్తరిస్తుందని, విమానయాన సంస్థలకు మద్దతును 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు పెంచుతుందన్నారు. అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయాలకు కార్యాచరణ నిర్వహణకు మద్దతునిస్తుందన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తదుపరి దశ కోసం ప్రభుత్వం 29,000 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. స్వదేశీ విమాన తయారీకి మద్దతునివ్వడం, నిర్వహణ మరమ్మత్తు, ఓవరాల్ ఎంఆర్ఓ వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి కల్పించడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా ఉడాన్ 2.0 తదుపరి దశ ఆత్మ నిర్భర్ భారత్ను మరింతగా ప్రోత్సహిస్తుందని రామ్మోహన్ నాయుడు వెల్లడిస్తూ,
3: The last 10 years, we have laid a strong foundation for civil aviation. Through the Udaan scheme, we have created 90 aerodromes and then we have serviced more than 669 routes. 1.66 crore people of the country, and most of them who come from lower income, neo-middle class and middle class, they have been able to utilize the Udaan scheme. So this has been the success for the last 10 years. And the government of India has given an outlay of 29,000 crores for the next 10 years for this.
0: భారత్, ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 37 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ 65 పరుగులు చేసి అవుట్ అవగా శ్రేయస్ అయ్యర్ 60 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. వాతావరణం, రాబోయే 7 రోజుల్లో తూర్పు ఈశాన్య భారతదేశం పశ్చిమ హిమాలయ ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, దీంతో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడక్లలో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు

0: కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. రానున్న 3-4 రోజులు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశ్వ ప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్ర ఈ మధ్యాహ్నం ఘనంగా ప్రారంభమైంది. భారత్ ఈ ఏడాది 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక ఫిల్మ్ గీతం.

ஃபிலிம் கீதமன்னர் ஆகாசவாணி அனந்தபுரம் கேந்திரம். ఇప్పుడు విందాం శ్రీ ఎం నారాయణ స్వామి గారు పాడిన జానపద గీతాలు.

శ్రోతలు ఇంతవరకు ఎం నారాయణ స్వామి గారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా భావనచ్చాడు చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

అపరిచితుడు చిత్రం కోసం శంకర్ మహదేవన్, హరిణి పాడిన భువనచంద్ర చంద్రబోస్ గీతం, సంగీతం హరీష్ శేరాజ్.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: భారతీయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత పాడిన భువన చంద్ర గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్,

0: భలే అబ్బాయిలు చిత్రం కోసం ఘంటసాల పాడిన శ్రీశ్రీ గీతం, సంగీతం ఘంటసాల.
1: మధుర వసంత.

అంగరాశిగాడు, కుచాలుగాడు కుటుంబ సంక్షేమ నాటిక వింటారు. ఇందులో పాత్రలు, పాత్రధారులు రంగప్ప, కె రామశేషయ్య, గంగమ్మ మరియు బంగారక్క, శ్రీమతి ఎం లక్ష్మీరామదాస్, కృష్ణమూర్తి అయ్యవారు, ఏలూరు ఎంగన్న, బుడబుడకల రామన్న, కోగిర జై సీతారాం, అంగరాశిగాడు కోగిర జయచంద్ర, కుశాలగాడు అమళ్ళదిన్నె గోపీనాథ్. సంగీతం హార్మోనియం కె నాగరాజారావు, తబల కె నాగేశ్వరరావు, రచనా నిర్వహణ కవికాకి కోగిర

0: ಪಲಕು ಪಲಕವೇ ಅಂಬ ಪಲಕವೇ ಜಗದಂಬ ಪಲಕವೇ ರೇಣಕ ಬಳ್ಳಾರಿ ದುರ್ಗಾ ಮಾಂಕಾಳಿ ರಾಮಕಾರ್ಯ ಗುರುನಾಥ ಮಾದ್ದೇವ ಪರಮೇಶ್ವರ ಜೈಮ್ ಜೈಮ್ ಭಾರತಾಂಬ ಬಳಾ ಜೈಮುಂಡಾದಿ ತಲ್ಲಿ ತೂರ್ಪು ದಿಕ್ಕನ ದಕ್ಷಿಣಾದಿನ ಪಡಬಡಿ ಪಕ್ಕ ಸಮುದ್ರಾಲ ಪಾದ ಶವ ಚೇಸ್ತುಂಡಾಯಿ ತಲ್ಲಿ ಉತ್ತರಾದಿಕ ಉಂಡಾಡು ಕೋಟ ಗೋಡ ಮಾದರಿ ಕೊಂಡಟ್ಲಾ ಕೊಡುಕು ಗೊಡುಗುಬಟ್ಟಿ ನಿಲ್ಸಾಡು ಮಾಯಮ್ಮ ಗಂಗಾ ಸಿಂಧು ಬ್ರಹ್ಮಪುತ್ರ ಕೃಷ್ಣಾ ಗೋದಾವರಿ ತುಂಗಭದ್ರ ನರ್ಮದಾ ತಪತಿ ಕಾವೇರಿ ಜೀವನದರು ಕಾಶ್ಮೀರ ನುಂಟಿ ಕನ್ಯಾಕುಮಾರಿ ತನಕ ಪಾನಕಂ ಬೋಸಿ ಬಂಗಾರಿ ಪಂಟ ಬಂಡಿಸ್ತುಂಡಾಯಿ ತಲ್ಲಿ ಕಾಶಿ ರಾಮೇಶ್ವರು ಕಂಚಿ ಕಾಳಾಸ್ತ್ರಿ ತಿರುತಿ ಸಿರಿಶೈಲಂ ಪುರಿ ಜಗನ್ನಾಥಂ ಪುಣ್ಯಥಲಾಲನಿ ನೀವೇ ತಲ್ಲಿ ಏದಾಲ್ನೀವಿ ಕ್ಷೇತ್ರಾಲ್ನೀವಿ ಪುರಾಣಾಲ್ನೀವಿ ಪುಣ್ಯಕಥಲ್ನೀವಿ ಆಟನೀದಿ ಪಾಠನೀದಿ ಮಾಟನೀದಿ ನೀ ಮತಮನೀದಿ ನೀ ಯದಾಂತಮೇ ಯದಾಂತಮಮ್ಮ ದೇಶದೇಶಾಲಕ್ಕೆ ಕನಕಿನ ಬೋಚಿನ ಗೌತಮ ಬುದ್ಧುಡು ಗಾಂಧೀ ಮಾತುನಟ್ಲ ಮಾನ್ಯೀಲು ಮುಗಿತಿ ಮಾರ್ಗಂ ಭೈತಿ ಮಾರ್ಗಂ ಜಪಿನ ಮುನೀಶ್ವರ್ಲು ಎಂದರೂ ನೀ ಬಂಗಾರಿ ಕಡಮ ಬುಟ್ಟಿನಾರು ಮಾಯಮ್ಮ ಉಕ್ಕ ತುಣುಕುಲಟ್ಲಾ ಕೊಡುಕುಲು ಸುಕ್ಕುಬೊಟ್ಲಟ್ಲಾ ಕೂತುಲು 80 crore ಸಂತಾನ ಕಡಪ ಸಲ್ಲ ಗನ್ಯಾವ ಮಾಯಮ್ಮ
1: ಇದಿಗೋ ಪಟ್ಟಪ್ಪ ಬಿಚ್ಚಿಮು
0: ಮಾ ತಲ್ಲಿ ಉಂಡಾದಿ ಗಂಗಾದೇವಿ ಮಗಮ್ಮಿಂದ ಲಕ್ಷ್ಮಿ ಇಕ್ಕಡ ತೀರುತುಂಡಾದಿ ಶನಿ ವಲಂ ಬಾವುಂದಿ ಗುರು ವಲಂ ಬಾವುಂದಿ ನೂ ಬುಟ್ಟಿನಾಳ ಮಂಚಿದುಂಡಾದಿ ಇಂಚಿಕಾಡ ಬಾಲಿಂತರಾಲುಂಡಾದಿ ನೂ ಪೈ ಮಿಂದ ಗಟ್ಟಿಡಿಸಿಂದು ಪಾತ ಸೀರೆ ದೈಸೇ ತಲ್ಲಿ
1: ಅಯ್ಯೋ ಸೀರೆ ಆಡ್ದೆತ್ತನಪ್ಪ
0: ಅಟ್ಲಂಟೇ ಎಟ್ಲಾ ಏಡ್ದೋ ಒಕಟಿ ದೈಸೇ ತಲ್ಲಿ
1: ಇದಿಗೋ ಪಟ್ಟಪ್ಪ ಸೀರಾ
0: ನೀ ಸಂತ ಏ ಸಂತಲು ಗಾನಿ ತಲ್ಲಿ ಮಾಯಮ್ಮ ನೂರೇಂಡ್ಲು ಮುತ್ತೈತನಂ ಕಲಿಗಿ ಧನಂ ಕಲಿಗಿ ಧಾನ್ಯಂ ಕಲಿಗಿ ಕೊಡುಕುಲು ಕೋಡೆಂಡ್ಲು ಅಲ್ಲುಳ್ಳು ಆಡುಬಿಡ್ಲು ನಿತ್ಯ ಕಲ್ಯಾಣಂ ಪಸ್ಸೂರ್ಣಂಕ ನಿಗನಿಗಲಾಡಿ ತಲತಲ ಮೆರಿಸಿ ಸುಕ್ಕುಲು ಸೂರ್ಯಚಂದ್ರಾದ್ರು ಉಂಡೇದಂಕ ನೀ ವೈಭವಂ ವೃದ್ಧಿಲುತ್ತುಂದಿ ಮಾಯಮ್ಮ
2: ಬರೇ ರಾಮುಡು ರಾಮುಡೇ ಕದಾ ನೀ ಪೇರು
0: అవునైనా రాముడే
2: భారత మాతకి 80 crore సంతానమేమిరా
0: అవునంట నాయనా మీ ఎట్లా పెద్దోళ్ళు అంటారు
2: ఓ అబ్బా 80 crore ఎప్పుడు పుట్టినరా అంతాను రాముడు నీకెంతమందిరా పిల్లలు
0: 5 కొడుకులు 5 బిడ్డలు నాయను
2: 10 వరని పాసుగుల బాగానే పోరన్నా వదిలే
1: అయింది అందరేనా ఇంకా పోయినారా
0: ముక్కు పోలేదమ్మాయా పుట్టినోళ్ళంతా ఉండారు
2: శబాస్ మాయప్ప నూర మగోడంటే
0: ఏం చేయాలి నాయనా మంచి చేతుల్లో ఏడుదుండాది భగవంతుడు ఇస్తా ఉంటే వద్దనే కైతుందే
2: నిజమేలే అంతా దేవునెత్తనం మందే ఉంది కానీ 10 సాకాలంటే ఊరికే అవుతుందేమ్రా
0: భగవంతుడు ఉండాడు పుట్టించినోడు పూరి మేపుతాడా మాకేం కులవృత్తి ఉంది కదా ఏడుదో మీరు పచ్చుకుంటే మేము చల్లగుంటాం 4 అడుక్కొచ్చుకుంటే ఆ పూట గడిచిపోయా మాది ఏడుతుంది అంతా మీదయ్యా
1: పిల్లలు నిక్కినారు
0: 2 పాయాలు వచ్చినాయి 2 పెండెంట్లయ్యి అత్తగారి ఇండ్లకి పోయినారు ఒక పాప ఇవిడు సమర్థ అయి కూసుంది
1: ఇవిడు మళ్ళా బాలింతంటావే
0: 2 అయిందమ్మయ్యా తీర్థమాడి ఆడపిల్ల
2: ఎంగన్నా ఇంగన్నా సాల్ చేయకూడదా
0: సాల్ చేయకేడుతుందిలేమన్నా ఆయన ఎంటనే కాన్పులు అయ్యి అయ్యి ఆడమంచి కలబడిపోయింది కట్టిపుల్లా కట్ల సన్నగా ఎముకలు మోసుకొని ఉండాది
2: సన్నగా అయితే మాత్రం నువ్వు విడిచే తట్టుండావా సచ్చినా నువ్వు విడువురోయ్
1: ఎవరేం తక్కువలే మగ జాతి అంతా కాన్పులు చాలా అయినా ఆడమంచికి మంచిది కాదు సొందులో ముత్యాల కట్ట కాదా 11 అయ్యి అదేడుదో క్యాన్సర్ అంట గర్భ క్యాన్సరు దాంట్లోనే బాయ పాపము గుంపుడు పిల్లులు ఆ నాగర్ నగసాట్లు ఏమంటని చెప్పల్లా
2: ఆ సన్న

0: అన్నాశ్రవణ పెండలం బసక్క 13 మందిని కానీ క్యాన్సర్తో అని కాదా చచ్చిపోయింది.
1: నాతా వేడిదింది బూడిది, నాతా వేడిదింది బూడిది అంటూనే ఆ సన్నాచోడు 13 మందిని పుట్టించి పెండలాం ఇంత దాగనంపి ఇప్పుడు దిమ్మిరంగా ఉన్నాడు చూడు నాయన.
0: బుడుబుడుకులు రామన్నకి గుంపుడు పిల్లలు, సన్నాశ్రామన్నకి గుంపుడు పిల్లలు, సంసార రామన్నకి గుంపుడు పిల్లలు. ఇట్లా అద్దు పొద్దు లేకుండా గుంపులు గుంపులు కంటా ఉంటే భారతమాతకి 80 కోట్ల సంతానం ఎలాండదు.
2: ఆ కాంటంటేసు పాపము మగ పిల్లడు కావాలంట అని ఎన్ని దేవర్లకు మొక్కిండాడు. పుట్టింది అంటే ఆడపిల్లే, పుట్టింది అంటే ఆడపిల్లే, 5 కానుపులో గారెంటుకు కొడుకు పుడతాడంట అని శాస్త్రం చెప్పారు రామస్వాములు చెప్పినంట. ఇంకా ఏడో శాస్త్రం అడిగితే అడిగినల్లా అట్లే చెప్పారంట. పాలేటి గంగమ్మకి పైనింటి చెప్పినంట. నువ్వు చెప్పితివంట కదా రామన్న మగపిల్లడు పుడతా అంట అని.
0: రాముడు కళ్ళు తాగినప్పుడు చెప్పింటాలే.
2: తిరుపతి వెంకటరమణ స్వామికి కూడా మొక్కినాడంట కొడుకు పుడితే ముడుపు తీసుకొచ్చి తలనీలాలు ఇస్తానంట.

0: ఇట్లా అద్దు పొద్దు లేకుండా గుంపులు గుంపులు అంటా ఉంటే భారతమాతకి 81 సంతానం ఎలాండదు?
1: ఆ కాంటెంటేసు పాపము మగపిల్లడు కావాలంట అని ఎన్ని దేవర్లకు మొక్కిండాడు. పుట్టింది అంటే ఆడపిల్లే, పుట్టింది అంటే ఆడపిల్లే, 5 కానుపులో గారెంటుకు కొడుకు పుడతాడంట అని శాస్త్రం చెప్పే రామస్వాములు వాళ్ళు చెప్పినంట. ఇంకా ఏడో శాస్త్రం అడిగితే అడిగినల్లా అట్లే చెప్పారంట. పాలేటి గంగమ్మకి పైనింటి చెప్పినంట. నువ్వు చెప్పితివంట కదా రామన్న మగపిల్లడు పుడతా అంట అని.
0: రాముడు కళ్ళు తాగినప్పుడు చెప్పింటాలే.
1: తిరుపతి వెంకటరమణ స్వామికి కూడా మొక్కినాడంట కొడుకు పుడితే ముడుపు తీసుకొచ్చి తలనీలాలు ఇస్తానంట అని.
0: ఇంతకీ ఏమైంది?
1: ఏమైంది, ఒకటి కాదని 2 పుట్టినాయి అమ్ముళ్ళు, అవి 2 ఆడవే.
0: అయితే ఇప్పుడు 6 బిడ్డల వెంకటేష్కే.
1: ఇంకేమనుకుండావు, అవి పెద్దయినకుంది ఆ వెంకటేష్ సాట్లు. వాళ్ళందరినీ ఎట్లా జాకుతాడో, ఎట్లా ఖర్చు పెడతాడో ఏమో, దాంట్లో 2 కుంటివి. పోలీనంట పోలీ.
0: అవి 6 జాలి చేసుకుంటాడా, ఇంకా ఎందరిని పుట్టిస్తాడో. ఏమిరా, ఏమైంది, ఏమైందిరా?
2: ఏముండని చెప్పు రంగమ్మ.
1: అయ్యో ఏమైందో చెప్పరా అంగ్లాసి.
2: అయ్యో ఏమిడిదండని చెప్పుది గంగమ్మ అత్త, సిగ్గిడిచి నేను మగం ఎత్తుకొని అనంతపురంలో పారాడేది ఎట్లత్త?
0: అంత మానీయమైన పని ఏం జరిగిందో చెప్పరా అంగ్లాసిగా.
2: నా నోటితో నేను ఎట్లమ్మ చెప్పేది?
1: అయ్యో కొడుక పాపం ఏమైందో ఏమోనే, ఎట్లమ్మ చేసేది, ఏమైందో చెప్పు నాయన్న అంగలాసి, నాతో చెప్పురా.
2: అయ్యో అత్త ఊర్లో అందరికి.
1: ఊర్లో అందరికి
2: ఆ ఎల్లగానికి మల్లగానికి పుల్లగానికి అందరికి పుల్లగా పెన్నెళ్ళు అయితా ఉండాయమ్మా.
0: అయితా ఉండాయి, ఇప్పుడు ఏమి?
2: అదే కదమ్మా నాకు మంట, నాకు కాలేదు కదమ్మా.
0: నేను ఇంకేందో అనుకుంటున్నా.
1: నీకే అవుతుంది లేరా, ఏడా అవుతావా దానికి ఇంత గోడాడల్లా తిక్కునా బట్ట.
2: అయ్యో ఏడైతుందో గంగమ్మ అత్త.
0: వరు రాముడు, ఈయనకి పెళ్లి ఏడైతుందో చెప్పప్పా.
3: చెప్పుతా, దక్షిణ ఒక రూపాయి పెట్టు అంగలా చెప్ప, ఏడుకుండా ఇయ్యి.
2: ఇదిగొప్ప రూపాయి.
3: నీ పేరు చెప్పు.
2: అంగలా చెప్పప్ప నా పేరు.
3: ఏది ఒకసారి కిలకిల నగు.
2: నాకి కిలకిల నగేది రాదప్ప.
3: పోనీ పక్కపక్క నగు.
2: అది కూడా రాదప్ప.
3: పోనీ హిహి అనేది కూడా రాదా.
2: అయ్యో జీవితంలో నేను ఆడాలని నగలేదు తండ్రి, నన్నేళ్ళు ఏడిపిస్తావు రామన్నా. ఏమత్త మామ తమాద చూసుకుంటుంటారా మా ఇద్దరికి తగిలిపెట్టి.
1: మమ్మల్ని ఏం చేయమంటావు రా అలడా.
0: ఒరే నగేదే రాకపోతే రేపు పొద్దున పెండలంతో ఎట్ల కాపురం చేస్తావురా నువ్వు?
2: నాకు వదిలి నా పెండలం నగుతుందిలే మామా.
3: పోనీ అంగలా చెప్ప, పెండ్లైనాక నీ పెండలం పడకింట్లో తొలిగ్గా నీ మగం చూసి ముషిమిషి నగు నగినప్పుడు ఏం చేస్తావు?
2: అయ్యో ఎన్నాళ్ళకెన్నాళ్ళకి ఎక్కువ పెండలామా అంటాని తబ్బులకు గరుచుకొని పొరలాడి పొరలాడి కోడు కోడు కోడు నేడుతాను రామన్నా.
1: ఇట్లా నా బట్టలకేంటికిరా పెండ్లి, నిన్ను కట్టుకొని అదేం సుఖపడుతుందిరా.
0: రాముడు ఎట్లన్నా వాని ఇత్త గీల్చుకొని వానికి పెన్లా మేడుందో చెప్పు, అక్కడ వల్లబోయిన వాని అప్పుతాడు, ఎట్లన్నా బతుక్కోనిలే.
3: అంగలా చెప్పు మా అన్న బావా, నీ మగం మీద రాజకళ తీరుతుండాది, గురు బలం బాగుంది, శని బలం బాగుంది, నువ్వు పుట్టినాడ మంచిది ఉండాది, నువ్వు ఒక లగ్నికారిణి మనసులో పెట్టుకుంటావు.
2: నిజమే నిజమే, ఏడైతుందో చెప్పు రామన్నా.
3: ఆ లగ్నికారిణి ఏడైతుందో ఎక్కడైతుందో అంటాను అడుగుతుండావు. నువ్వు 5 తలకు నీళ్ళు వేసుకోవద్దు, సోమవారం చెమట తీపించుకోవద్దు, మంగళవారం కొత్త బట్ట కట్టొద్దు, బుధవారం భూ తినొద్దు, వేతివారం తూర్పుకు ప్రయాణం చేయొద్దు, శుక్రవారం లక్ష్మీదేవిని ఎవరికి ఇయ్యొద్దు, శనివారం ఆడమంచితో మాట్లాడొద్దు. లక్షణంగా తలకు నీళ్లు వేసుకొని పాత్రలకి కాయగొట్టుకొని ఇదిగో సరిగ్గా ఈ మూలకు పోయినావంటే నీకోసమే పెళ్లి కూతురు ఎదురెదురు చూస్తా ఉంటుంది. పో,
2: ఎన్నాళ్ళకెన్నాళ్ళకి అయింది రామన్నా.
3: ఈ అమాసు కాక వచ్చే అమాసు లోపల అయితుంది పోప్పా.
0: ఇంక పోరా, పెళ్ళి అవుతుందంట పో.
2: ఏమైతుందో నత్తం మామ.
1: బుడుబుడుకులు రామన్న చెప్పినాడంటే ఖాయంగా అవుతుంది, పోరా.
2: కాకపోతే ఏం చేయాలత్త?
1: కాకపోతే నేను ఇత్తా పో మా సక్కరెక్కని.
2: అయ్యో సక్కరం మాత్రం వద్దు తల్లి, సక్కరం చేసుకుంటే సక్కర కాలకి నంటుకుంటే
1: సొగిలి రాబట్ట.
0: ఏమరా కుశాలుగా.

0: పరంగుండవు, మటకా నంబర్కి ఏమన్నా తగిలిందా?
1: ఓయమ్మో,
2: యాల కుశాలు బొల్ దాగుతావు పడి పడి.
1: ఓయమ్మో నగలేనమ్మో.
0: అది ఏదో చెప్పులే, మేము నవ్వుతాము
1: ఆ ఊర్లో ఆ ఎల్లుగానికి.
0: వరవరవరవరా చెప్పన్నా, నగు నగన్నా చెప్పు.
1: ఆ ఎల్లుగానికి
2: ఎల్లిగానికి
1: ఆ ఎల్లుగానికి పుల్లిగానికి
2: ఏడుదో పూర్తిగా చెప్పినగరా.
1: ఆ ఎల్లుగానికి మల్లిగానికి పుల్లిగానికి పెండెండ్లు అవుతాయండి.
2: వాళ్ళకి పెండిండ్లు అయితే నీకేళ్ళరా అంత నాకు
1: నాకు కాలేదు.
0: వాళ్ళకై నీకు కాకపోతే నవ్వుతావురా.
1: పెండ్లైన మగవానికి పొగరనుగుతుంది మామో, అది తెలియక ఆ తిక్కన కొడుకులు చేసుకుంటూ ఉంటారు మామో. నాకు పెండ్లి కాలే, నేను అబడేను ఆ గుంతలోకి, ఇంకా రెండు మూడేళ్ళు జగ్గిన కడుకుంటూ జలసాగట.
0: పెండ్లయ్యే వాళ్ళని చూసి తనకు కాలేదంటే నంగలాస్ గడేసి ఏడిచి మొత్తుకుంటా అంటే ఖుషాలు కాను ఖుషా మొత్తం ఇవాటికి సాధ్యం కాకుండా ఉందబ్బా.
2: అయినా బట్ట
3: వస్తానాయనా, ఈ ఆళ్ళకి నాలుగిండ్లు తిరిగిందు.
0: ఉండరా పోదు, ఆ సమర్థ అయిండే పిల్లను మా ఇంట్లో నన్న ఉంచు. ఏడుదో కాపుదం పని పాట నేర్చుకుంటుంది, పోయినంతకాలం అడక్కు తినుకుంటా ఆ ఎలా బతకల్లా. మాకు ఇంట్లో పని తెమలక ముక్కు పట్టుకుంటున్నట్టుండాది.
2: ఏం చేస్తావు, ఏం కాపురమో ఏమో, ఎందరు చేసినా తెల్లారకుండా ఉండాది. సముద్రమన్నా ఇదొచ్చు, సంసారం ఇదే కయ్యలేదంట రామన్నా.
3: నిజమేలేమయ్యా,
2: కోడండ్లిద్దరూ ఒకేసారి పుట్టినిండ్లకు పోయినారు కాన్పులకి, ఆడబిడ్డలిద్దరూ కాన్పులకు వచ్చి తీర్థమాడి ఒరిగడ్లో పండుకున్నారు. తెల్లారేతలకి సేదిగాళ్ళకి సంగిటీసారా చెయ్యల్ల, నేనొగితే జీవాల కింద పాడా చెత్తా నొక్కుందినా, పాలు పిండుకుందినా, మజ్జిగ జిలుకుదునా, నీళ్ళు ఎత్తుకొత్తునా, కుండా జెట్టి గడుక్కుందినా, గెడ్డికి పోదునా, ఊపిరాడకుండా ఉంది కాపురము, తనకలాడి సత్తా ఉండాను.
0: శిష్య, అందుకే లేయే, రామను బిడ్డిని మన ఇంట్లో పనికి ఉంచుకుందామని చెప్పినాను కదా.
2: ఓ అబ్బో అబ్బో, రామను ఉంచుతాడా మన ఇంట్లో బిడ్డిని? వాళ్ళకేం కాశారు మూగాడిది కట్టం చేసేకి? ఆయిగా మాండ్ల కింద చల్లగా పండుకొని ఇవాళ పొద్దుకొచ్చి సరిగ్గా ఇంటింటికి వత్తి సంగిటి పెట్టించుకుంటారు.
3: ఏం చేయాలి తల్లి, అది మా కులు వృత్తి.
2: ఏం కులు వృత్తో ఏమో, కట్టం చేసి బతకాల రామన్నా.
3: అట్లే కానిలేమ్మయ్యా, మా పాపను మీ ఇంట్లో పెట్టుకోండి, ఎట్లన్నా కానీ రైతు పని నేర్చుకుంటుంది. సద్య సంగిటి పెట్టు జరిగితే చాలు మాకి.
0: మీరు ఎడదిగినారా రాముడు?
3: అదిగో ఆ సత్రంలో దిగినాము, అదిగో మా పాప నిలబడుకోంది, పిలుస్తా తాలు. పాపా బంగారక్క ఇక్కడ్రా.
2: మంచి పేరు పెట్టినావు కదా రామన్నా.
3: పాప పేరు ముత్యాలమ్మ, వాళ్ళ అవ్వ బంగారు బంగారు అంటా ఉంటే అందరూ అదే పరే అదే పేరు బంగారక్క బంగారక్క అంటని పిలుస్తారు.
2: ఏళ్ళనైనా పిలుస్తీవి?
3: ఇదిగో ఈ పొద్దున్నుంటి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండాలి నువ్వు, అమ్మాయి చెప్పిన పనిలా చేయల్లా.
2: రా ఇంట్లోకి బంగారు, పడసాల్లో కసూనికి సంగిటి పెట్టించుకొని తిని, తలకాయ దూకొని తోటలోకి పోయి పచ్చిమిరపకాయలు వంకాయలు టమాటకాయలు బిక్కొని దూళ్ళకి కాసింత గడ్డి కోసుకొని రాపు.
3: వస్తాను నాయన. ఉక్కు తొలుతులట్లా కొడుకులు, సుక్కు బొట్లట్లా కూతులు, 80 కోట్ల సంతానం కడ సొల్లి.

0: మళ్ళా ఏమొచ్చింది అంగలాసి?
1: అయ్యో అత్త,
2: వరు వరు వరు, మళ్ళా ఏమైంది చెప్పరా?
1: నాకి పెండ్లైంది మామ.
2: వరణాయన, ఇంతకుముందు కాలేదంట ఏడుస్తావి, ఇప్పుడు అయ్యిందంట ఏడుస్తావేమరా? నువ్వెక్కడ నాయల్లి?
0: పెండ్లైన దానికి సంబరు పడకుండా ఏడుస్తావేలరా అంగలాసి?
1: అయ్యో సంబరమేడు సంబరమత్త, పెండ్లామును జాకలంటే చీరలు కావాలా, రైకులు కావాలా, సొబ్బులు కావాలా, చెంటలు కావాలా, పువ్వులు కావాలా, గాజులు కావాలా, పసుపు కావాలా, కుంకుమ కావాలా, పౌడర్ కావాలా, సున్నో కావాలా, వక్కాకు కావాలా, చంగిటి సినిమాలు ఇవన్నీ కావాలంటే ఏడైతుంది అత్త. పెండ్లామును జాకలంటే మాట్లామమ్మా.
2: నిజమేరా, పెండ్లి కానప్పుడు అట్లేడిస్తా అయినాక ఇట్లేడుస్తావేమి?
1: కాదు మామ, పెండ్లవడ ఉపాడు జరిగింది, ఏడ్చెల్లేదు కానీ.

0: కట్నం 2000 ఇచ్చినారు మామా, ఈ అడనోకి 20000 ఇప్పిమామా.
1: ఓ కట్నం సాదంటావా? అసలు కట్నం తీసుకుండేదే తప్పు, పైగా సాలదు అంటావా? నీ మగానికి 2000 ఇచ్చిండేది ఎక్కవలేవు.
0: ఇట్లా పెద్ద మనుషులు ఉంటే కొంపలు నాశనం అయిపోతాయి మామా.
2: ఏం పాడైన కాలం వచ్చిందో ఏమో, అడుక్కు తినే నా బట్టలకు కూడా కట్నం అంట కట్నము. ఇంకా చదివిన అప్పగాల సంగతి చెప్పేకే లేదు. ఏయిలేలు ఏయిలేలు లెక్క, పత్తులాలు 20 తులాలు బంగారు. ఇంకా రేడీనంట, టీవీనంట, మోటార్ సైకిల్ అంట, ఓగిటా. అత్త మామిని నున్న గొరిగిచ్చి గుండు కొట్టించి సిప్పు చేతికిచ్చిందాక ఇడిచిపెట్టరు. పోనీ అంతిచ్చిన పెండ్లాముల్ని సరిగా చూసుకుంటారే అంటే, అయ్యో కాపురానికి పోయిన నెలలోనే సీమ నూనె పోసి అగ్గి పెట్టి అలా వాడతారు పాపిన బట్లు. మా కాలంలో ఏడ గానం ఇవ్వట్లాంటివన్నీ.
1: ఇదో ఈడు మగోడంటే ఏమో కుశాలు, ఏ లాటరీ కింద తగిలిందా ఏం కథ?
3: లాటరీ కాదు, బ్యాటరీ కాదు మామూ, నాకు పెండ్లు అయింది.
2: ఇంతకు ముందు కాలేదంట అని నగితివి, ఇప్పుడు అయ్యిందంట అని నగితావే.
1: వాని పేరే కుశాలు గాడు, కాకపోతే ఒక రకం సంబరము, అయితే ఇంకొక రకం సంబరము. అట్లుండలే మంచి అంటే వాడున్నాడు చూడు అంకలాసి గాడు, అన్నిటికీ ఆడిపోయి శనివాసం నాయలు.
2: పెండ్లాం బాగుంది అకుశాలు.
3: పెండ్లాం అంటే పెండ్లాం కాదతో, బంగారు బంగారు బొమ్మ చెయ్యి కడుక్కొని ముట్టుకోవాల.
1: కట్నం ఎత్తిచ్చిర్రా
3: చాచా. కట్నం ఎడం చేత్తో ముట్టుకునే నా మామ, పైగా మాది లవ్ మ్యారేజ్. పెండ్లాం చిక్కింది అంతే చాలు, లచ్చనంగా బతుక్కుంటాం ఇంకా చేతులు కష్టం చేసుకొని.
2: పిల్ల మంచిదేనా?
3: చాలా మంచిది, ఒక్కటో నంబరు. చక్కెల గింతలు పెడితే కిలకిలకిలకిలాలు అవుతుంది. నేను డిస్కో డ్యాన్స్ చేస్తే నా భార్య బ్రేక్ డ్యాన్స్ చేస్తుంది.
2: ఏం పేరు కుశాలు నీ పెండ్లాం పేరు?
3: చెప్పిందినే బంగారని.
2: ఆ ఊరు పుట్టినిల్లు?
3: ఇప్పటికి ఈ ఊరే.
1: ఈ ఊర్లో ఎవరురా మాకు తెలియకుండా?
2: బుడుబుడుకులు రామన్న బిడ్డు బంగారక్క గినేం రా.
3: మీ తోటలో చేసుకుంటే పెళ్లి నేను బంగారు దొంగ పెళ్లి.
2: అయ్యో అల్లరినా బట్ట, పోయి పోయి బుడుబుడుకులాలు పిల్లని చేసుకుంటువా?
3: కులాంతరం రామత్త.
1: సరే కుశాలు, మామూలుగా నువ్వు మాట్లాడుతున్నట్టు కాకుండా ఈ నడమ చదివినోళ్ళు మాట్లాడినట్లు మాట్లాడతావు కుదరా.
3: నాకు ఇప్పుడు చదువు వస్తుంది మామా.
2: ఎవడు చదువుకుంటేవిరా?
3: మన ఊళ్ళో వయోజన పాఠశాల నడుపుతా ఉంటారు. ఆ బడిలో మన ఊర్లో చాలామంది నా వయసోళ్ళు నాకన్నా పెద్దోళ్ళు అంతా చదువుకుంటా ఉంటారు. నేను నా భార్య కూడా చదువుకుంటున్నాం.
2: బొల్నా బట్టిడు చూడి, చదువు కూడా చదువుకుంటాడంట, అది ఆలు మొగుడు కూడానంట. చదువునోని మాటలే అలా అది చూడి.
1: అప్పుడే మంచిగా మారిపోయినాడు, ఆ బట్టా పాత అంతా మారిపోయింది. ఆడు వచ్చేది ఎవరు?
2: అయ్యవారు కాదా కిట్టుముత్త అయ్యవారు.
1: ఓ రా రా అయ్యవారు, కర్రా కర్రా కర్రా కర్రా.
4: పర్వాలేదు రంగప్ప, ఎక్కడ కూర్చుంటే ఏముంది?
1: అయ్యా అప్పుడే ఇస్కూల్ అయిపోయిందా అయ్యవారు?
4: పిల్లలంతా భోజనానికి పోయినారు.
1: ఏమే అయ్యవారికి కాఫీ చేసుకొచ్చి.
4: వద్దొద్దు, నేను కాఫీ తాగను.
1: ఏంది కాఫీ తాగలేదా?
4: నా కాఫీ అలవాట్లేదు.
2: పోన్లే పాలు వేసుకొచ్చి ఇస్తాను అయ్యవారు.
4: ఎందుకులేమ్మా?
1: వేసుకొచ్చి పో. కాదయ్యవారు, బీడీలన్నా తాగుతావో లేకుంటే అది లేదో.
4: బీడీ సిగరెట్ ఏది లేదు.
1: విచిత్రంగా చెప్తావు కదా అయ్యవారు, ఈ కాలంలో బీడీలు సిగరెట్లు కాఫీ తెగలేదంటే అరిశోజ్యమైతుంది. నిజంగా తాగలేదా అయ్యవారు?
4: నీతో హాస్యమాడుతానా రంగప్ప?
1: ప్రమాణంగా నిన్నొగని చూస్తా ఉన్నాను ఇంతకాలానికి. ఓ పురాతి తరముగానా కొడుకులు కూడా బీడీలు సిగరెట్లు తాగుతారే.
2: ఇవిగో అయ్యవారు పాలు.
4: తెమ్మా.
1: అయ్యవారు ఎంత పెద్ద మంచో, అంత చదువు నేర్చినాడు, కాఫీనే కాదు ఆఖరికి బీడీలు సిగరెట్లు కూడా తాగలేదంట చూడే.
2: బుద్ధి జ్ఞానం ఉండేవాళ్ళు అంతే మడి, అరపెగ్గి నా బట్లయితే కదా తలకాయతో నడిచేది.
1: ఆ నారిగాని కొడుకు 3 అడుగులు లేడు నాయాలు, కట్లు కట్లు బీడీలు తాగుతాడంటే నాకే చిత్రమాయ. ఏం కాలంరా ఇది అంట.
2: అయ్యో బీడీలు సీక్రెట్లు అయితే మేలు కాదా, సన్నా బన్నా వాళ్ళైతే కళ్ళు సారాయి, పెద్ద పెద్ద చదువులు చదివిండే ఆ అప్పగారికి బ్యాంది, పొద్దు మునిగితే తలకే నెట్లు ఆకుండా తూగుతూ ఉంటారు. అవి కాక ఇసిపెట్టాకులు పెండ్లాములు పైమిందా నా ఎత్తు బంగారు లేకుండా సొత్తులన్నీ నీగి ఆఖరికి తాలిబొట్టుకు కూడా ఎసిపెడతాయి.

0: చేస్తారు.
1: ఒగిని చూసుకొని ఒకడు తాగేది, ఇసుపేటాకులు ఆడేది నేర్చుకొని పాడై నాశనం అయిపోతూ ఉండారు. ఎవరన్నమ్మా ఎట్ల వాళ్ళు పానం ఉండక ఇది మంచిది కాదప్పా అంటే అని బుద్ధిమాట చెప్తీమి అనుకో, అది మా ఇష్టం. నువ్వేవుడా, యా ఊరు దాసరే, మమ్మల్ని దండిచ్చే కంటే పెడార్థంగా తిరుక్కొని మాట్లాడుతున్నా ఇల్లు, పోనీ పాడై మనకేలా అంటారు, ఊరికే ఉండాం.
2: బీడీలు సిగరెట్లు విచ్చలవిడిగా పెద్దవాళ్ళు తాగేదానివల్ల వాళ్ళను చూచి చిన్నపిల్లలు కూడా అలవాటు చేసుకుంటారు. ఎన్నో రోగాలకి బీడీ సిగరెట్లు కూడా కారణం.
1: అది కాదు ఎవరు, సర్కారు వాడు ఏమన్నా చేయకూడదా బీడీలు సిగరెట్లు దాక్కుండా?
2: గవర్నమెంట్ చేసే విజ్ఞప్తులు ఉత్తర్వులు ప్రజలు పాటించినప్పుడే అది నెరవేరుతుంది. మన ప్రజల్లో ఇంకా అంత చైతన్యం రాలేదు. బస్సులో పొగ త్రాగరాదు అని అందరికీ కనబడేటట్టు రాసి ఉంటారు, కానీ దాన్ని ఎవరూ పాటించరు.
0: ఏం కాలమో ఏమో, కొంతే కాలం జనాలు అద్దు పొద్దు లేకుండా మనలా మాట్లాడుతూ అంటారు. పెద్దాలే చిన్నాలే ఓగిని మాటగుడు ఇనే తట్టే లేడు.
2: అవును, దీనికంతా ప్రధాన కారణం ప్రజలకు చదువు లేకపోవడం. చదువు వల్ల సంస్కారం అబ్బుతుంది. సంస్కారం లేనివారు నిర్భయంగా మాట్లాడమంటే నిర్లక్ష్యంగా మాట్లాడతారు. ఆ నిర్లక్ష్యం వల్ల మనం అన్ని రంగాల్లోనూ మన బాధ్యతను మర్చిపోతున్నాం.
0: ఈ అంగ్లాసు గానికి మళ్ళా ఏడుదో పీకిందే, పామా తేలరా అట్ట మొత్తుకుంటున్నావు.
3: పామా తేల అయితే ఏంటి మొత్తుకుంటానత్తా?
1: ఏమొచ్చిందో చెప్పరానికి ఆ ఒల్లిడి.
3: అయ్యో సిగ్గైతుంది మామా చెప్పేకి.
0: మా తా సిగ్గేళ్ళరా నీకి?
3: అయ్యో అత్త, పెండ్లైన్ ఎలకి దాటిపోయి కదత్తా.
0: ఓ దాటింది ఇప్పుడేమే?
3: ఇంకా పిల్లలే కాలేదత్తా, ఆఖరికి ముట్టన్నాలు లేదు. ఏం చేతనమ్మా నేను, యాదేవుని ముక్కం తల్లి.
0: పోరా నా బట్ట, నెలకే పిల్లలెట్ర అవుతారా? ఇంత ఆత్రంగా ఉండేవాడు ఏడ నా పిల్లల తల్లిని చేసుకోలేకూడదా?
3: నెల అంటే అంత చులకా అనుకోండవత్తా. నెలకి ఎన్ని దినాలు, ఎన్ని వారాలు, ఎన్ని గంటలు, ఎన్ని సెకండ్లు, ఎన్ని నిమిషాలు అనుకోండవత్తా.
2: చాలా తమాషాగా ఉంది.
3: ఈ ఊర్లో అందరికీ అందరూ ఎట్లా మనుషులు ఉన్నారో నన్ను వచ్చే ఊరికన్నా మార్పు లేదు.
1: వరు వరు వరు వరా, ఏమో చెప్పరా కుశాలు, ఏడుస్తావప్ప.
0: వాడు ఏడ్చినా వానికేం కర్మ ఏడ్చేకి, యాలకుశాలు అంత నగువు.
4: ఏమి లేదత్తా, మాకు ఇప్పుడే పిల్లలు గారు.
1: యాలగారు రా యాలగారు,
4: నా పెండ్లాం ఇప్పుడే పిల్లలంతా ఉంది.
0: వద్దనుకుంటే నిలిసేకి కాకుండా ఉంటారా?
4: నేను విరోధం, నా పెండ్లాం లూపు. ఇంకా రెండు మూడేళ్ళు జలసా జలసా.

0: మనిషి అంటే ఈడు మనిషి.
1: కుశాల్ నిజంగా ఖుషి ఖుషి. జీవితం అంటే అంగలాసి ఆశావేరి పాడితే కుశాలు ఆనందభైరవి పాడతాడు.
0: నవ రత్నాలు పండే గనులు నీవి, నవ ధాన్యాలు పండే భూములు నీవి, నవ నదులు బారే మైదానాలు నీవి, నవ నిధులుండే గదులు నీవి. పాడి కలిగి పంట కలిగి సిరి కలిగి సంపత్తు కలిగి ఇరుగ దేశాలకు పొరుగు దేశాలకు అన్నం పెట్టిన అన్నపూర్ణ, నీ సిరి చూసి నీ సంపత్తు చూసి దొరయేషికాలతో దొంగలంతా ఈ మూలుగుండా నీ ఇల్లు దూరినారు తల్లి.
2: బుడుబుడుకలు రామన్నా అన్నేసినాడో ఏమో, ఎంత ఇనపడిగా చెప్తాడు చూడి, చదివినోడు చెప్పినట్లు.
0: అయ్యవారు అంత కలిగిరుకుండే దేశమేమంది.
1: అవును, ఒకప్పుడు సిరి సంపదలతో తొలదీగిన దేశమే మనది. కానీ బయటి దేశాల వాళ్ళు మన దేశంలో చొరబడి సంపదలన్నీ దోచుకొని పీల్చి పిండి పిప్పి చేసినారు. ఇన్నూరేండ్లు ఇంగ్లీషు వాడు మన దేశాన్నేలి నున్నగా సారమంతా పీల్చేసినాడు.
0: అయ్యయ్యో అట్లా. నీ సౌరాజ్యం నీకొచ్చి నీ స్వతంత్రం నీకొచ్చి ఇల్లంతా పారదూసుకుంటే కూటికి లేదు, గుడ్డకు లేదు, కుండలేదు, కుదరలేదు, రోలు లేదు, రాకిలు లేదు, తాళ్ళు లేదు, తులకు లేదు, కాడేదో కాళ్ళు లేదు, మేళ్ళు లేదు, మడక లేదు, మానలేదు, దావ్యాదో తెరువ్యాదో దిక్కుమాలిని చిక్కులన్నీ ఒకేసారి చుట్టుముట్టి అన్న హల్లో రామచంద్ర, అన్నమో రామచంద్ర, హల్లో లక్ష్మణ, అన్నమో రామచంద్ర అంటా అలూరిచ్చే తట్టాయా.

0: వింటిరా, ఇది మన దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి పరిస్థితి. ఆనాటి మన దేశ జనాభా 35 కోట్లు. ఈ 45 ఏండ్లలో మన జనాభా 80 కోట్లు దాటింది.
1: అమ్మో అమ్మో, 80 కోట్లా?
2: ఏ బుడుబుడుకులు రావు, చెప్పలేదా 80 కోట్లు అంటాని?
3: సేద్యం వైద్యం ఇద్ది బుద్ధి రుద్ది చేసినారు, పెద్ద చేసినారు. చెరువులు బావులు కాలువలు ఆనకట్ల వివి అనే పని అన్ని అందాల 5-5 ఏండ్లు అచ్చెల మీద నడిపినారు.
0: స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి సాధించింది మన భారత ప్రభుత్వం. ఏమైతేనే జనాభా విపరీతంగా పెరిగిన దానివల్ల ఎంత ధాన్యం పండించినా ఆహారం కొరత తీరలేదు. ఎన్నో కోట్ల కుటుంబాలు దరిద్ర రేఖకు దిగువనే ఉన్నాయి, అంటే దరిద్రంలో ఉన్నాయన్నమాట. కాబట్టి జనాభా పెరుగుదలను అరికట్టకుండా ఎంత అభివృద్ధిని సాధించినా దేశంలో దరిద్రాన్ని పోగొట్టలేం.
1: పుట్టిడి శనుగులు 39 ఎలకలు ఉంటే శనుగులు ఆడ తట్టుకుంటాయి.
0: ఆ అంతేనమ్మా.
2: అంగలాసిగా, తడవ తడవకి ఏడిదిరా నీ మొత్తుకుళ్ళు. ఏమేదో మాట్లాడుతుంటే దొంగరేలా.
4: అయ్యో నువ్వే ఎట్లంటే నాకు దిక్కెవరు మామా.
1: ఇప్పుడేమొచ్చిందప్ప గండము?
4: అయ్యో అత్త, కిట్నీకి అత్త సీ కిట్నీకి 8 మంది పెళ్ళాములు, 16,000 మంది చుట్టుమరాలు అంట కదా అత్త.
2: కిట్నీకి అందరూ ఉంటే నీకేమ్రా?
4: అయ్యో హైదరాబాద్ నవాబుకి 16 మంది పెళ్ళాములు అంట కదా బాబా.
0: నవాబుకి అందరూ ఉంటే నీకేమయ్యా?
4: అయ్యో అయ్యవారు దశరథ మహారాజుకి 3 పెళ్ళాములు అంటే ఇంకేం కదా తండ్రి.
1: మహారాజుకి ఎందుంటే నీకేమ్రా?
4: అయ్యో అత్త, బిచ్చమెత్తుకొని ఈశ్వరునికి 2 పెళ్ళాములు అంట కదమ్మా.
2: ఇప్పుడు నీకేం చెప్పరా?
4: అదే కదా బాబా, నాకు ఇన్నాళ్ళైనా ఒకే ఒక పెళ్ళాం కదా బాబా.
1: నా బట్ట ఒక పెండ్లాం చాలదేమ్రా నీ మగానికి.
4: మీకు నగ్గు వస్తుంది, నాకా వెళ్ళిపోతుంది.
0: ఈ దేశంలో సగానికి సగం ఇట్లా మూర్ఖులే.
1: వాడు బాయా ఈడొచ్చా?
2: ఏమో నీదేందో చెప్పు.
5: నా పెండ్లాంకి.
1: ఏం నీ పెండ్లాంకి ఏమైంది కుశాలు?
5: అత్త, నా పెండ్లాంకి నేను ఒకడే మొగుడు.
1: అర్ధగా చెప్తావు కదరా, అందరాటోళ్ళకి ఎందరెందరురా మొగుళ్ళు.
5: నీకు తెలియదత్త, ద్రౌపదికి 5 గురంట మొగుళ్ళు.
1: అవునా బట్ట?
2: ఆ గోడాడే ముండా కొడుకు కంటే ఎరినాగున్నగే ఈడే మేలు కదా.
0: ఎందరు అంగలాచిగాలు ఏడ్చినా ఒక కుశాలగాడు ఉంటే చాలు, ఆనందం పొంగి పొర్లుతుంది.
2: అయ్యవారు జంచంకి తగ్గేది ఎట్లా మరి?
1: సర్కార్ వాళ్ళు చెప్తా అనలేదా, ఆ పులీసుని చేపించుకోండిరా ఆ పులీసుని చేపించుకోండిరా అంటని ఎరగనోడు అడిగినట్టు చెప్తా ఉండవు.
2: అయ్యవారు ఏం చెప్తాడు చెప్పని?
0: ఎవరు చెప్పినా ఒకటే, ప్రతి కుటుంబానికి సంతానం పరిమితంగా ఉంటే జనాభాను అదుపులో పెట్టొచ్చు. పరిమితం అంటే అతి తక్కువ సంతానం. ఒకే ఒక కానుపు శ్రేష్టం. 2 పిల్లలైనా ఇష్టమే, 3 అయితే కష్టం. అంతకెక్కువైందా కష్టం, నష్టం, భ్రష్టం.
1: అంతే కదా మరి, నువ్వు ఒక బిడ్డకే ఆ ప్లీసింగ్ చేయించుకుంటావు కదా అయ్యవారు.
0: అవునమ్మా, కొడుకైనా కూతురైనా ఒకటే. వాళ్ళని సక్రమంగా మంచి తిండి బట్ట చక్కని అలవాట్లతో పెంచి మంచి చదువు చెప్పించి అభివృద్ధికి తెస్తే ఆడుబిడ్డైనా మగపిల్లవాడైనా ఒకటే. ఇందిరాగాంధీ నెహ్రూకి ఒకే బిడ్డ, ఆమె మన దేశానికే ప్రధానమంత్రి అయి ప్రపంచ ప్రఖ్యాతికి ఎక్కలేదా? ఇప్పుడు నాకు ఒక కుమార్తె అయిన దానివల్ల ఆ అమ్మాయి చదువు విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడానికి వీలయ్యింది. ఇప్పుడు ఆ అమ్మాయి, మా అమ్మాయి బీఏ చదువుతూ ఉంది. ఆమె పోషణ నాకేమీ ప్రయాసగా లేదు.

అంగలాసిగాడు కుచాలుగాడు కుటుంబ సంక్షేమ నాటిక వింటారు. ఇందులో పాత్రలు పాత్రధారులు రంగప్ప, కె రామశేషయ్య, గంగమ్మ మరియు బంగారక్క, శ్రీమతి ఎం లక్ష్మీరామదాస్, కృష్ణమూర్తి అయ్యవారు, ఏలూరు ఎంగన్న, బుడబుడకల రామన్న, కోగిర జై సీతారాం, అంగలాసిగాడు కోగిర జయచంద్ర, కుశాలగాడు అమళ్ళదిన్ని గోపీనాథ్. సంగీతం హార్మోనియం కె నాగరాజ.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు సినిమా పాటలు విందాం. ముందుగా సంసారం ఒక చదరంగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

మీరు విన్న పాట శ్రీమతి ఒక బహుమతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఇంద్రధనస్సు కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. కొండవీటి రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.